శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 9వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీస మరియు శ్రీరామ గానామృతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శరీర ధర్మము, ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడామణి గారి వ్యాఖ్యానం వింటారు.
1: శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించడం కంటే అది రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విశేష విషయాన్ని అందిస్తుంది ఈనాటి సూక్తి సుధ. ధర్మాన్ని సంపాదించాలి అని అనుకుంటే ముఖ్య సాధనం ఈ శరీరమే. అందుకే ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విచిత్రం ఏమిటంటే ఈ శరీరం దినదిన అభివృద్ధి పొందే స్థితిలో ఉంటే దానిని దేహము అని అంటాం, అదే క్రమక్రమంగా క్షీణించే స్థితిలోకి జారినప్పుడు శీర్యత ఇది శరీరం, నశించేది కాబట్టి దానికి అప్పుడు శరీరం అన్న పేరే సరిపోతుంది. అయితే ఈ శరీరానికి అడుగడుగునా ఎదురయ్యేవి ఎన్నో వ్యాధులు. పెద్దలు వీటిని బంధువులు అంటారు. ముద్దుగా బంధువులు ఎలా అయితే ఒక్కరుగా కాకుండా కుటుంబాలతో వచ్చి తిష్ట వేసేస్తారో, అలాగే ఈ రోగాలు ఒకేసారి చాలా కలిసి వచ్చేస్తాయి. బాగానే పోషిస్తున్నాడులే అని మన దగ్గర ఉండిపోవాలని కూడా అనుకుంటూ ఉంటాయి. ఈ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగాన్ని రాకుండా చేసుకొనడం వచ్చిన తర్వాత భయపడడం కంటే మంచిది కదూ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మాట మన పెద్దలు అందించారు కదా. అయితే మన భాషలో ఏమన్నారు, జాత మాత్రం నయ శత్రుం వ్యాధిం వా ప్రశమం నయేత్ అతి పుష్టాంగయుక్తోపి సపశ్చాత్ తేన హన్యతే. లోకంలో ఎవరైనా ఒక శత్రువు మనపై తల ఎత్తుతున్నాడు అని మనకొక విషయం తెలిసింది అనుకోండి, వెంటనే దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడో వాడు ఎదిరింపవచ్చినప్పుడు చూద్దాంలే అని జాప్యం మాత్రం చేయకూడదు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదో ఒక రోగం వస్తోందా అనే అనుమానం రాగానే సమూలంగా పెకిలించే వైద్య మార్గాన్ని మనం చేపట్టాలి. కానీ ప్రాణం మీదకు వచ్చిన తర్వాత ఎంత ఏడ్చినా ఏం లాభం ఉండదు. ఏ స్టిచింగ్ టైం సేవ్స్ నైన్ అంటారు. అంటే సకాలంలో తీసుకున్న జాగ్రత్త వల్ల అతిపెద్ద ప్రమాదాన్ని నుండి మనం తప్పించుకోవచ్చు అన్నమాట. ఈ రోజుల్లో అబ్బా ఈ రోగాలు ఎప్పుడు ఎలా బయటపడతాయో మనకు తెలియడం లేదు. అందుకని వ్యాధి లక్షణం ఇది అనే సూచన మనకు అందిందనుకోండి, చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్లు ఎంత చిన్న రోగమైనా శ్రద్ధగా మందులు వాడి కూకటి వేళ్లతో తుడిచివేసే ప్రయత్నం చేయాలి. ఆ కృషి చేసినప్పుడే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇది కేవలం ముందు జాగ్రత్త అనే కాదు, జీవితంలో అవశ్య ఆచరణీయమైనటువంటి విషయం కూడా. మనకి పెద్దలు అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి అంటూ అందమైన పద్యాలు అందించారు. అంటే మన శరీరంలో ఏదైనా ఒక భాగానికి భయంకరమైన వ్యాధి సోకితే అక్కడికి ఆ భాగాన్ని దూరం చేసుకుని మిగిలిన శరీరాన్నంతటినీ రక్షించుకోవడం మన కర్తవ్యము అంటారు. అంటే మిగిలిన శరీరానికి రక్ష కల్పించినట్లు రోగ నిర్మూలనకి కృషి చేసి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆ మంచి శరీరంతో ఎన్ని సేవలైనా మనం ఈ సమాజానికి చేయగలుగుతాం. నిన్ను నువ్వు కాపాడుకుంటే ఇతరులని కాపాడడానికి సేవ చేయడానికి చక్కటి అవకాశం లభిస్తుంది. కొన్ని చోట్ల చూద్దాంలే చేద్దాంలే అనే సిద్ధాంతం పాటిస్తూ ఉంటారు కొంతమంది బద్ధకస్తులు. ఈ సిద్ధాంతం జీవిత ఆరోగ్య విషయంలో ఎప్పుడూ పనికిరాదు. ఎప్పటికప్పుడే శ్రద్ధ వహించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అప్పుడు ఇతరులకి సహాయం చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి అశ్రద్ధని దూరం చేయండి, శ్రద్ధని స్వీ

0: సత్కరించండి. ఆరోగ్యవంతులై సమాజ సేవలో మీ జీవితాన్ని సాగించండి.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శరీర ధర్మము ఈ అంశం గురించి శ్రీమతి టీకే చూడామణి గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో రాగి పంట సాగు వివరాలు వింటారు.
2: చిరుధాన్యాలలో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే రాగిని ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా పోషక విలువలు కలిగినటువంటి పంటగా ఈ రాగి పంటను చెప్పుకోవచ్చు. అయితే రాగి ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 35,000 టన్నుల ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడిని చూసినట్లయితే 435 కిలోలు వస్తుంది. అత్యధికంగా మన రాష్ట్రంలో విశాఖ, చిత్తూరు, అనంతపురం, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో కూడా రాగి సాగుబడి విస్తీర్ణం ఎక్కువగానే ఉందని వ్యవసాయ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. మన ప్రాంతంలో కూడా రాగిని ఎక్కువగా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండిస్తూ ఉన్నారు రైతాంగం. అయితే ఈ రాగి పంటను వేసుకోవాలి అంటే ఖరీఫ్లో వేసుకునేటట్లయితే జూలై ఆగస్టు మాసాల్లో వేసుకోవాలి, రబీలో వేసుకునేటట్లయితే నవంబర్ డిసెంబర్ మాసాల్లో వేసుకోవాలి, అదే వేసవి పంటగా వేసుకునేటట్లయితే జనవరి ఫిబ్రవరి మాసాల్లో విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇక రాగి పంటను ఎటువంటి నేలల్లో వేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు అన్న అంశాన్ని గమనించినట్లయితే ఈ రాగి పంటకు తేలిక రకం ఇసుక నేలలు, అదేవిధంగా బరువు నేలల్లో కూడా పండించుకోవచ్చు. నీరు నిల్వ ఉండే భూములు అంతగా ఈ పంటకు అనుకూలమైనవిగా ఉండవు. మురుగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆమ్లక్షర భూముల్లో కూడా ఈ పంటను వేసి గణనీయమైన దిగుబడులు సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. రాగి పంటలో రకాల విషయానికి వస్తే గోదావరి, రత్నగిరి, సప్తగిరి, మారుతి, చంపావతి, భారతి, శ్రీ చైతన్య, వకుల, హిమ ఈ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నటువంటి ఉత్తమ రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ రకాలు ఎక్కువగా దిగుబడిని ఇవ్వడమే కాకుండా అన్ని రకాల తెగుళ్లను తట్టుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి రకాలుగా సిఫారసు చేయబడినవి. ఒక్కొక్క రకం యొక్క గుణగణాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గోదావరి రకాన్ని గమనించినట్లయితే ఇది ఖరీఫ్లోను రబీలో కూడా వేసుకోవచ్చు. 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికొస్తుంది. అదేవిధంగా అన్ని ఋతువుల్లో పండించుకోవచ్చు ఈ పైరును. పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క పచ్చగా ఉండి వెన్నులు పెద్దవిగా ముద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగు కలిగి మధ్యస్థమైన లావుగా ఉంటాయి. రత్నగిరి విషయానికి వస్తే ఈ రకాన్ని కూడా ఖరీఫ్లోను వేసవిలోను వేసుకోవచ్చు. ఇది 110 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క ఆకు పచ్చగా ఉండి 90 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. వెన్నులు పెద్దగా ముద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగులో ఉండి మధ్యస్థమైన లావుగా ఉంటాయి. సప్తగిరి రకాన్ని గమనించినట్లయితే ఇది ఖరీఫ్లోను రబీలోను వేసుకోవచ్చు. 110 నుంచి 125 రోజుల కాల వ్యవధి కలిగి ఉంటుంది. పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది. మారుతి రకాన్ని గమనించినట్లయితే ఈ రకం కూడా ఖరీఫ్లో వేసుకోవచ్చు, వేసవిలో వేసుకోవచ్చు. అయితే ఇది స్వల్పకాలిక పంటగా మనం చెప్పుకోవచ్చు. 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. బెట్టను, అగ్గి తెగులను అన్ని దశల్లోనూ ఈ రకం ఎక్కువగా తట్టుకుంటుంది. అదేవిధంగా చంపావతి రకాన్ని చూసినట్లయితే అన్ని కాలాలకు అనువైన రకం. 80 నుంచి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. రాగి పండించే అన్ని ప్రాంతాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. బెట్టను బాగా తట్టుకుంటుంది. అంతర పంటగా కందితో పండించేందుకు ఇది చాలా అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే భారతి ఈ రకం కూడా అన్ని కాలాలకు అనువైన రకం. 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అన్ని ఋతువులలో పండించవచ్చు. వెన్నులు పెద్దగా ముద్దగా ఉంటాయి. అగ్గి తెగులను కొంతవరకు తట్టుకోగలదు. ఇకపోతే శ్రీ చైతన్య

0: అయితే ఇది రబీకి మాత్రమే అనుకూలమైనదిగా శాస్త్రవేత్తలు సూచించారు. 105 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. తెల్లగింజ రాగి రకం ఇది. ఇది ముఖ్యంగా అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. పంట వేసే ముందు రైతాంగము విత్తనం మోతాదులో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విత్తనం మోతాదు పెంచితే వాటి మధ్య పోటీ పెరిగి పోషకాలు అందుబాటులోకి రాక కొన్ని మొక్కలు గిడసబారిపోయి పైరు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. నారు పెంచి నాటుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనముతో 5 సెంటర్లో పెంచిన నారు 1 ఎకరం పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో 1 ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. ఏ పంట అయినా వేసే ముందు ఖచ్చితంగా ఆ విత్తనాన్ని తెచ్చుకొని విత్తన శుద్ధి చేసుకుని మాత్రమే వేసుకోవాలి. ఈ రాగి పంటలో విత్తన శుద్ధి అంశాన్ని గమనించినట్లయితే కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బండిజం లేదా 3 గ్రాముల మ్యాంగో జబ్బుతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులను మనము సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. విత్తే పద్ధతిలో కూడా చాలా వరకు మెలకులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తేటప్పుడు తేలికపాటి దుక్కి చేసి విత్తనము చల్లి పట్టెతో తోలాలి. నారు పోసి నాటుకోవాలి. మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలల్లో ఈ నారు పోసుకున్నట్లయితే నారు నాణ్యంగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రాగి నారు 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకైతే రకాన్ని బట్టి నాటు వేసే వయసును నిర్ధారించుకోవాలి. 85-90 రోజుల స్వల్పకాలిక రకాలను మనము సాగు చేయదలుచుకుంటే 21 రోజుల వయసు కలిగిన మొక్కలను నాటుకోవాలి. 105 నుంచి 125 రోజుల దీర్ఘకాలిక రకాలను సాగు చేయదలుచుకుంటే 30 రోజుల వయసు కలిగిన నారు మొక్కలను నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలకైతే 1 ఎకరంలో 2,60,000 పైచీలకు మనము మొక్కలను వేసుకోవాల్సిన అవసరం ఉంది. విత్తే దూరము స్వల్పకాలిక రకాలకు వరుసల మధ్య 15 సెంటీమీటర్లు, వరుసలో 10 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండాలి. వరుసలో 15 సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకున్నట్లయితే మొక్క నాణ్యంగా ఏపుగా పెరుగుతుంది, గాలి ధారాళంగా ప్రసరించడానికి అవకాశం ఉంటుంది. ఏ పంటైనా బాగా ఏపుగా నాణ్యంగా పెరిగి మంచి దిగుబడి సాధించాలి అంటే ఎరువులు తగినంతగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారు పోసుకునేటప్పుడు కూడా నారుమడిలో కూడా కొంత ఎరువులను వేసుకున్నట్లయితే నారు ప్రాథమికంగా బలంగా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 సెంట్ల నారుమడి 1 ఎకరాకు సరిపోయే నారునిస్తుంది. కాబట్టి ఈ 5 సెంట్ల నారు కయ్యలో 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరము, 480 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకున్నట్లయితే నారు బాగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. తగినటువంటి సత్వ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు కూడా 1 ఎకరాకు చివరి దుక్కిలో 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఎరువును నాటేటప్పుడు వేసుకోవాలి. నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకున్నట్లయితే పైరు ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంది. నారు పోసుకొని నాటుకొని సాగు చేసుకునే విధానంతో పాటుగా వెదజల్లే పద్ధతిలో కూడా కొంతమంది సాగు చేస్తుంటారు రైతాంగం. వెదజల్లే పద్ధతి గమనించినట్లయితే బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తర్వాత బల్లతో గాని చెట్టు కొమ్మతో గాని నేలను చదునుగా చేసుకోవాలి. ఎందుకంటే విత్తనానికి తగినంత తేమ లభించకపోతే మొలక శాతం తగ్గుతుంది. కాబట్టి తేమలో ఈ విత్తనం పడేటట్లుగా చూసుకున్నట్లయితే విత్తనం అంతా కూడా 100% విత్తనాలు మొలిచేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పొలంలో తగినంత తేమ ఉంటుందో అప్పుడే 100% మొలక శాతం ఉంటుంది. కలుపు చీడపీడలకు ఆవాసంగా మారి పంట దిగుబడి చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంది. విత్తనం వేసేదానికి మరియు నారు నాటడానికి ముందు పెండిమిథాలిన్ 30% 600 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి కలుపును నివారించుకోవచ్చు. నాటిన 25-30 రోజులప్పుడు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఈ వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు 400 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. నీటి యాజమాన్యం కూడా ఇందులో కీలకంగా ఉంటుంది. నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన
1: చేని ముచ్చట్లు కార్యక్రమంలో రాగి పంట సాగు వివరాలు విన్నారు. ఈనాటి చేని ముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్ గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ హు ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెంట్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100 మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగు

0: ని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7:05 మధ్యాహ్నం 12:30 తిరిగి సాయంత్రం 7:05 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో వివిధ వయసుల్లో వచ్చే కంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ బి అనుష గారితో పరిచయ కార్యక్రమం. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రకృతి మరియు వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంటూ కొన్ని పాటలు వింటారు.
1: ఇన్నాళ్ళ గుర్తు చానా వాన

ఇటువంటి మంచి మంచి పాటలు మీరు భావలహరి కార్యక్రమంలో వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు, విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మనోవర్తి. ఈ అంశం గురించి అడ్వకేట్ ఎస్ఎల్ అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం లలిత గీతాలు వింటారు. 10:12:40 తిరిగి 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం. 1:20 సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. ఇక సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, తిరిగి 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు. 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా ప్రేమవల్లి బుర్రకథ వింటారు. ప్రధాన కథకులు శ్రీ వి రంగరాయకులు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ జి చైతన్య కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అనంతరం పచ్చిరొట్టె సాగు ఆవశ్యకత, సేంద్రియ వ్యవసాయం వలన లాభాలు, ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో నదుల గురించి తెలుసుకుంటారు. 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్ల

లో వార్తలు 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తల ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే,

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలనా కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచీ సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్పీఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి కూడా దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగా

0: కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఉదయకిరణాలు.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో వివిధ వయసుల్లో వచ్చే కంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ బి అనుష గారితో పరిచయ కార్యక్రమం వింటారు.

0: చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు పెద్దలు. నిజమే, జ్ఞానేంద్రియాలన్నింటిలో కల్లా అత్యంత ముఖ్యమైన జ్ఞానేంద్రియం కన్ను. కంటి చూపు లేకపోతే జీవితమంతా అంధకార బంధమే అవుతుంది. మనిషి వయసు పెరిగే కొద్దీ దృష్టి దోషాలు సంభవిస్తూనే ఉంటాయి. 45 సంవత్సరాలు వచ్చింది మొదలు 65 సంవత్సరాల వరకు కొందరికి దూరదృష్టి సరిగా లేకపోతే మరికొందరికి దగ్గర దృష్టి సరిగా ఉండదు. ఇది వయసురీత్యా వచ్చే దృష్టిలోపం. దీనిని నివారించుకోవచ్చు. అయితే పౌష్టికాహారం లోపం కారణంగా కొంతమందికి చిన్న వయసు నుంచే దృష్టిలోపం వస్తుంది. ముఖ్యంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో అత్యధికంగా మనం చూడొచ్చు. బోర్డు మీద బడిపంతులు రాసే అక్షరాలు మసకగా కనిపించటం, అలాగే తలనొప్పి కూడా రావటం, ఇటు చిన్న వయసులోనూ అటు పెద్ద వయసులోనూ ముందు చూపు లేకపోతే ఆశాంతం కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంలో వయసురీత్యా ఎలాంటి కంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించేందుకు మన స్టూడియోలో ప్రముఖ నేత్ర వైద్యురాలు డాక్టర్ బి అనుష గారు మన ముందున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు విపులంగా వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ అనుష గారు, నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: మీరు నేత్ర వైద్య రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి వయసురీత్యా ఎలాంటి కంటి జబ్బులు సంభవిస్తాయి, వాటి నివారణ మార్గాలు మా శ్రోతలకు తెలియజేస్తారా? అసలు ఏ విటమిన్ లోపం వల్ల కంటి చూపు తగ్గుతుంది?
5: మనకి కంటికి విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మెయిన్గా మనకి విటమిన్ ఏ అనేది మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ అంటారు, అంటే రోగ నిరోధక శక్తి, వాటికి చాలా ముఖ్యమైనది విటమిన్ ఏ. అది లోపిస్తే మనకి పిల్లలకి తరచుగా కోల్డ్, కాఫ్, జ్వరాలు రావడం ఇవన్నీ వస్తాయి. సో మన బాడీకి మెయిన్గా విటమిన్ ఏ అనేది అవసరం. నెక్స్ట్ మన కంటికి కూడా అది చాలా అవసరం. మన కంటిలో 2 భాగాల్లో విటమిన్ ఏ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అదేంటంటే ఫస్ట్ మన కంటి నరంలో రిసెప్టార్స్ అని కొన్ని ఉంటాయి. రిసెప్టార్స్ అంటే ఇప్పుడు మనం ఒక చేతిలో మనం ఒక పెన్ను పట్టుకున్నాం అనుకోండి, దాని మీద పడే మన సూర్యకిరణాలు వచ్చి మన కంటిలోకి వెళ్ళి రిసెప్టార్స్ మీద పడతాయి. ఆ రిసెప్టార్స్ అనేవి అవి మన మెదడుకి అందిస్తుంది. మెదడు ఇప్పుడు అది అనలైజ్ చేసి ఓకే ఇది పెన్ను, ఇది ఈ కలర్లో ఉంది, ఇది ఇంత దూరంలో ఉంది, అది మూవ్ అవుతుందా, స్టాటిక్గా అక్కడే ఉందా అనేవి అవన్నీ అనలైజ్ చేసి చెప్తుంది. సో మన కంటికి వచ్చి ఈ రిసెప్టార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రిసెప్టార్స్ మనకి 2 ఉంటాయి, రాడ్స్ అని కోన్స్ అని. ఈ రాడ్స్ అనేవి మనకి చీకటిగా ఉన్నప్పుడు అంటే రాత్రుళ్ళు, లేదు అంటే ఏదన్నా డిమ్ లైట్లో కానీ చాలా యూస్ఫుల్ అన్నమాట, చాలా ముఖ్యమైనవి. కోన్స్ అనేవి మాత్రం మనకి పగటి పూట ఫుల్ లైట్లో ఉన్నప్పుడు అండ్ కలర్ విజన్కి చాలా ఇంపార్టెంట్. అయితే విటమిన్ ఏ అనేది ఈ రాడ్స్ ఫంక్షన్కి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్ ఏ గనక లోపం అంటే డెఫిషియన్సీ గనక వస్తే ఈ రాడ్స్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఎక్కువగా రే చీకటి అనేది వస్తుంది. వీళ్ళకి ఏంటంటే చీకటి రూమ్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు చీకటి రూమ్లోకి వెళ్ళినా అవి ఇక్కడ ఉన్నాయి, ఇది ఇది అని కొంచెమన్నా తెలుస్తుంది. కానీ ఈ రే చీకటి ఉన్న వాళ్ళకి అసలు ఏమీ కనిపించవు. చీకటి రూమే కాదు, డిమ్ లైట్ అంటే కొంచెం నైట్ బెడ్ లైట్ వేసుకుంటాం, దాంట్లో మనకి నార్మల్ వాళ్ళల్లో కనిపిస్తాయి. కానీ రే చీకటి ఉన్న వాళ్ళకి

0: అసలు అవి కూడా ఏమీ
1: కనిపించవు.
0: సో దీనికి మెయిన్గా విటమిన్ ఏ అనేది అవసరం. నెక్స్ట్ ఏంటంటే మన కంట్లో ఉండే తెల్ల గుడ్డుకి నల్ల గుడ్డుకి కూడా విటమిన్ ఏ అనేది అవసరం అన్నమాట. దీని లోపం అంటే విటమిన్ ఏ లోపం కనుక ఉంటే మనకి కంట్లో నీరు అనేది ఉంటాయి కదా, కన్నీరు, అవి తగ్గిపోయి కంట్లో తేమ అంటారు కదా, ఆ శాతం తగ్గిపోయి కళ్ళు పొడి పారిపోతాయి. సో దానివల్ల ఏంటంటే కంటి తెల్లగుడ్డు పైన మనకి ఏమన్నా మచ్చల్లాగా రావడం, లేకపోతే నల్లగుడ్డు మీద కూడా మచ్చలుగా రావడం, ఇవన్నీ వస్తాయి. వీటిని బైటాట్ స్పాట్స్ అంటారు. ఈ ఎక్కువ విటమిన్ ఏ డెఫిషియన్సీ అంటే లోపంలో మనం చూడవచ్చు.
1: ఓకేనండి, మరి చిన్నపిల్లల్లో కంటి సమస్యల పెరుగుదలకు కారణాలు ఏమిటంటారు?
0: ముఖ్యమైన కారణం ఇప్పుడు వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, స్క్రీన్స్. అంటే స్క్రీన్ అంటే ఏదైనా అవ్వచ్చు, మనం టీవీ కానీ, ల్యాప్టాప్, ఫోన్, ట్యాబ్ కానీ ఏదైనా. ఇప్పుడు ఏంటంటే ఇది పోస్ట్ కరోనా, ప్రీ కరోనాగా మారిపోయింది. ప్రీ కరోనా అంటే కరోనా రాకముందు పిల్లలందరూ బయట ఆడుకోవడం అవన్నీ బాగానే చేసేవాళ్ళు. కానీ ఈ కరోనా టైంలో లాక్డౌన్ వల్ల ఈ ఆన్లైన్ క్లాసులు ఎక్కువైపోయి, సో ఏంటంటే మనం ఇంతకుముందు ఒక 2 గంటలు అట్లా టీవీ చూసేవాళ్ళు, అంటే స్క్రీన్ ఏదైనా కానీ, తర్వాత ఆన్లైన్ క్లాసులకి ఇప్పుడు ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఆన్లైన్ క్లాసుల వల్ల రోజుకి ఒక 10-11 గంటలు చూస్తున్నారు. దానివల్ల కంటికి మెయిన్గా ప్రాబ్లం అన్నమాట. తర్వాత ఇప్పుడు తర్వాత వాళ్ళు పిల్లలకి వదిలేసి అది ఆటలు అంటే బయటికి వెళ్ళలేరు, సో ఇంట్లోనే కూర్చొని ఆడుకోవాలి. కొంచెం సేపు ఏయో కొన్ని చెస్ అని అవన్నీ ఆడతారు, బట్ తర్వాత మళ్ళీ వీడియో గేమ్స్ అని ఇవన్నీ ఫోన్లో వీడియోలు చూడడము ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో ఆ పిల్లలు ఏంటంటే మెయిన్గా ఎడిక్ట్ అయిపోయారు స్క్రీన్కి. సో అది ఒకటి మెయిన్ కారణం అన్నమాట. ఇంతకుముందు ఏంటి, అసలు పూర్వంలో చిన్నపిల్లలు ఏమన్నా మారం చేస్తే కథలు చెప్పో, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఏమన్నా తిండి పదార్థాలు కొనిపెట్టో, బొమ్మలు ఇచ్చో అట్లా సముదాయించేవాళ్ళు. కానీ ఈ బిజీ లైఫ్లో పిల్లలకు అంత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకని పిల్లలు ఏమన్నా మారం చేస్తే వెంటనే ఒక మొబైల్ అనేది వాళ్ళ చేతిలో పెట్టేసి వదిలేస్తున్నారు. ఇది స్టార్టింగ్లో మనకి ఏంటి, సర్లే వాళ్ళు ఊరుకుంటున్నారు, మనం మన పని చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది. కానీ తర్వాత పోను వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అసలు మనం ఫోన్ చేతిలోంచి తీసేసుకుంటే ఏడవడం అట్లాగా స్టార్ట్ అయిపోతున్నారు. కొంతమంది అంటే కొంచెం వయసు వస్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు, కానీ మరీ చిన్నపిల్లలు అయితే ఇంకా వాళ్ళు ఏం అంటే ఫోన్ లాగేసుకుంటే అసలు ఏం చేస్తారు అనేది మనం ఊహించలేము. ఇంకా ఏడవటము, కింద నేలకేసి కొట్టుకోవడము ఇట్లాంటివన్నీ చేసేస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే మనం దగ్గరగా ఉన్న వస్తువులు ఇంతసేపు చూడడం వల్ల మన కళ్ళు అనేవి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి మనకి కంటి చూపు లోపాలు అనేవి ఫాస్ట్గా చిన్నపిల్లల్లో వచ్చేస్తున్నాయి. లేదంటే ఆల్రెడీ సైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫాస్ట్గా సైట్ అనేది పెరిగిపోతుంది. ఇది మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే పిల్లలు అవుట్డోర్ గేమ్స్ ఆడే సమయం తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటి అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడుకున్నంత వరకు వాళ్ళ కళ్ళు అనేవి స్ట్రెయిన్ లేకుండా ఫ్రీగా ఉంటాయి. అండ్ అవుట్డోర్ గేమ్స్కి పంపించడం వల్ల కూడా వాళ్ళకి కళ్ళకే కాకుండా బిహేవియర్, వాళ్ళ అంటే వేరే పిల్లలతో ఎట్లాగా కలుస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎక్కువ చాక్లెట్ ఇస్తే షేరింగ్ ఎట్లా ఉంది, అవన్నీ వాళ్ళకి స్కిల్స్ అనేవి
1: పెరుగుతాయి.
0: కమ్యూనికేషన్ ఎప్పుడైనా, లేకపోతే ఇంట్లో ఒక్క చైల్డే అనుకోండి, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది ఒక్కొక్కళ్ళే ఉంటున్నారు, వాళ్ళకి అసలు షేరింగ్ అనేది ఏంటి అనేది తెలియట్లేదు. సో బయటికి వెళ్ళి మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడం, ఇవన్నీ షేరింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట. సో మెయిన్గా పేరెంట్స్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఫోన్లు చూస్తూ ఈ టీవీ చూస్తూ ఉంటే పిల్లలు కూడా వచ్చి వాళ్ళతోనే కూర్చొని చూస్తూ ఉంటారు. సో అవన్నీ పక్కన పెట్టి పిల్లలు బాగా నెక్స్ట్ జనరేషన్ బాగా ఉండాలి అంటే వాళ్ళు కూడా బయటికి వాళ్ళని వాకింగ్కి తీసుకెళ్ళడం, లేకపోతే పిల్లలతో ఆడించడము, వాళ్ళే ఏమన్నా లైక్ బ్యాడ్మింటన్ క్లాసెస్కి తీసుకెళ్ళడం అట్లాంటి ప్రోత్సహిస్తే చాలా మంచిది.
1: ఈ చిన్న వయసులో వచ్చే కంటి సమస్యలు ఎలా గుర్తించాలి?
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా.

0: బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుబుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: చిన్న వయసులో సాధారణంగా రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అనేవి వస్తాయి. వీటిని తెలుగులో దృష్టి లోపాలు అని అంటారు. ఇవి ఏంటంటే మనము మెయిన్గా స్కూల్లో కానీ ఇంట్లో కానీ గమనించవచ్చు. ఫస్ట్ ఏంటంటే దూరపు చూపు సరిగ్గా లేని వాళ్ళు బ్లాక్ బోర్డ్ అనేది కనిపించక వెనక బెంచ్లో మిడిల్ బెంచ్లో కూర్చునే వాళ్ళు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్కి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కనిపించక బోర్డు పక్కన వాళ్ళ దాంట్లో కాపీ చేసుకుంటూ ఉంటారు పుస్తకంలో చూసుకొని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసేటప్పుడు ఇంతకు ముందు వెనక కూర్చునే వాళ్ళు ఇప్పుడు ముందుకి చైర్స్ వేసుకొని ముందు కూర్చొని చూడడం అదే అలవాటు అయిపోతుంది. సో ఇంకా హోంవర్క్ చేసేటప్పుడు కూడా ఏమైనా చదవాలంటే పుస్తకం కళ్ళకి దగ్గరగా పెట్టుకొని చూస్తూ ఉంటారు, లేదు రాయాలి అంటే వంగి మరీ దగ్గరగా చూసి రాస్తూ ఉంటారు, లేదు ఎప్పుడన్నా చదివేటప్పుడు లైన్స్ మిస్ అయిపోతున్నాయి సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నామంటే వాళ్ళు ఇట్లా ఫింగర్ పెట్టి ఏళ్ళు లైన్ లైన్ చదువుకుంటూ ఉంటారు. అట్లా అయినా చేస్తారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక కన్ను బాగా కనిపిస్తుంది ఇంకొక కన్ను బాగా కనిపించట్లేదు అంటే ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్నుతో కూడా చూస్తూ ఉంటారు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు ఇట్లా చిన్నవి చేసి అంటే ఇట్లా సగం చేసేసి చూస్తూ ఉంటారు, ఏదైనా టీవీ కానీ చదువుకునేటప్పుడు అదే చూస్తూ ఉంటారు అన్నమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఈ దృష్టి లోపాలు ఉన్న వాళ్ళు సడన్ గా లైట్లోకి వచ్చినప్పుడు చూడలేరు. సో లైట్లోకి వెళ్ళిన గానే కళ్ళు ఇట్లా మూసుకుపోవడం చిన్నవి చేయటం అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మనం టీచర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ గుర్తుంచి వాళ్ళని డాక్టర్స్ దగ్గరికి మా దగ్గరికి తెస్తే మనం అవి టెస్ట్ చేసి అది నిజంగానే దృష్టి లోపమా లేకపోతే వాళ్ళకి ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అనేవి చెక్ చేసి దృష్టి లోపాలు ఉంటే కళ్ళ జోడ అవి పెట్టుకుంటే సరిపోతుంది.
6: కంటి సైట్కి తలనొప్పికి మధ్య గల సంబంధం ఏమిటంటారు?
5: కంటి సైట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కళ్ళజోడు ఉంది కానీ రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు అనే వాళ్ళకి తలనొప్పి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడినప్పుడు మనకి కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి తలనొప్పి అనేది వస్తుంది అన్నమాట. లేదు అంటే సైట్ ఉంది బట్ యూజ్ చేయట్లేదు కళ్ళజోడు, ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంకా అది పోయి తర్వాత పట్టించుకోలేదు అట్లాంటి వాళ్ళకి కూడా మనకి యూజ్ చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. లేదు కొంతమంది కళ్ళజోడు వాడుతున్నా ఎక్కువ పవర్ కానీ తక్కువ పవర్ కానీ వాడే వాళ్ళకి కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అంటే ఈ ఫెటాల్ వాళ్ళ ఏజ్ కన్నా ఎక్కువ వాడటం, పక్కన వాళ్ళు కొంతమంది పక్కన వాళ్ళ కళ్ళజోడు తీసుకొని వాడుతూ ఉంటారు పేపర్ చదవడానికి అట్లాగా, అట్లాంటివి కూడా ఎక్కువ పవర్ వాడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. తక్కువ పవర్ అంటే యూజువల్గా మనము సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోమని చెప్తాము కళ్ళజోడు ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఐ సైట్. అయితే అది ఏంటంటే మా వాళ్ళు చెక్ చేయించుకోకుండా 2-3 సంవత్సరాలు అదే పవర్ వాడారు బట్ వాళ్ళకి నిజంగా అయితే సైట్ పెరుగుంటుంది. సో వీళ్ళు వాడుతుంది తక్కువ పవర్ అన్నమాట. అట్లా వాడే వాళ్ళకి కూడా హెడ్ఏక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మెయిన్గా ఏంటంటే ఏదర్ పవర్ తేడా వాడటము లేకపోతే ఇర్రెగ్యులర్గా వాడటం లేకపోతే అసలు వాడకపోవటం వీటి వల్ల మనకి మెయిన్గా హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది.
6: తలనొప్పి ఎన్ని రకాలు, ఎటువంటి తలనొప్పి ఉంటే ప్రమాదకరం?
5: తలనొప్పి మెయిన్గా 2 రకాలండి. ఫస్ట్ది ప్రైమరీ హెడ్ఏక్ అంటారు, ఇంకొకటి సెకండరీ హెడ్ఏక్. మనకి ప్రైమరీ హెడ్ఏక్ అంటే మన మెదడులో ఎలాంటి అబ్నార్మాలిటీ ఏం డిసీజెస్ లేకుండా వచ్చే వాటిని మనం ప్రైమరీ హెడ్ఏక్ అంటాం. వీటిలో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. దాంట్లో మోస్ట్ కామన్గా మనం చూసేది మైగ్రేన్ హెడ్ఏక్. మైగ్రేన్ తలనొప్పి ఉంటే మనకి ఏమవుతుందంటే ఒకవైపు తలనొప్పి వస్తుంది, కుడివైపు ఎడంవైపు, అంటే ఒక్కొక్కసారి కుడివైపు రావచ్చు ఒక్కొక్కసారి ఎడంవైపు అయినా రావచ్చు, కానీ వచ్చినప్పుడు మాత్రం సగం వరకే వస్తుంది. తర్వాత ఇంకా అది సుత్తులతో బాధుతున్నట్టు ఉంటుంది. ఇంకొకటి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి వాంతులు కూడా అవుతాయి, లేదు అట్లీస్ట్ వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే కొంతమందికి లైట్ కానీ సౌండ్ కానీ ఎక్కువ వింటే వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోతారు. ఈ మైగ్రేన్ పేషెంట్లు ఏంటంటే రూమ్లో చీకటి రూమ్లో సైలెంట్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు.

0: వాళ్ళకి సౌండ్ లైట్ ఇవన్నీ పడవు అన్నమాట, అంటే హెడ్ఏక్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, అంటే ట్రిగర్స్ అని ఉంటాయి కొన్ని మైగ్రేన్కి, అంటే కొన్ని ఎక్కువ ఫీమేల్ పేషెంట్స్లో వస్తాయి. ఆడవాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువ ఆడవాళ్ళల్లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ మనం బస్ జర్నీ చేసినా, లేకపోతే వింటర్ సీజన్లో సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది, వింటర్ కానీ లేకపోతే సమ్మర్ కానీ, మనకి ఇవన్నీ ట్రిగర్ అయ్యి మనకి ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
5: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: నెక్స్ట్ మైగ్రేన్ తర్వాత మోస్ట్ కామన్ కాజ్ టెన్షన్ హెడ్ఏక్. టెన్షన్ హెడ్ఏక్ అంటే ఇది స్ట్రెస్ వల్ల, ఇంట్లో కానీ వర్క్ లోడ్ వల్ల కానీ. ఇంకా దీనికి మెయిన్గా ఏంటి, తల భారంగా, మొత్తం తల మొత్తం భారంగా, మెడ నొప్పులు ఉండడం, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మూడవది క్లస్టర్ హెడ్ఏక్. ఇది మాత్రం వచ్చిందంటే ఒక గంట రెండు గంటల పాటు చాకులతో పొడుస్తున్నట్టు బాగా సివియర్గా వస్తుంది, బట్ తర్వాత మనకి తగ్గిపోతుంది. సో మనం చూసే హెడ్ఏక్స్లో 80-90% మెయిన్గా ప్రైమరీ హెడ్ఏకే ఉంటుంది, అంటే సెకండరీ హెడ్ఏక్ కాదు. 80-90 ప్రైమరీ హెడ్ఏక్, దాంట్లో కూడా మైగ్రేన్ అనేది చాలా కామన్ అన్నమాట. నెక్స్ట్ సెకండరీ హెడ్ఏక్ వచ్చేసి దీనికి ఏంటంటే, మెదడులో ఏదో ఒక అబ్నార్మాలిటీ ఉంటుంది, అంటే మెదడులో ఏమైనా రక్తం గడ్డగట్టడం, లేకపోతే రక్తం బీపీ ఎవరికైనా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళల్లో రక్తం అది రక్త కణాలు పగిలిపోయి రక్తం బ్లీడ్ అవుతుంది అట్లాగ రావడము, లేకపోతే ఏమన్నా క్యాన్సర్ అంటే ట్యూమర్ వల్ల కానీ, దానివల్ల కూడా మనకి తలనొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలాంటి తలనొప్పి ప్రమాదకరం అని అడిగారు మీరు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా ఇప్పుడు మైగ్రేన్ అనుకోండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, బట్ అలా కాకుండా ఇప్పుడు దాకా ఎప్పుడు తలనొప్పి రాలేదు, ఒకేసారి అసలు సివియర్గా సడన్గా వచ్చేసింది, ఏదో పిడుగుబడినట్టు సివియర్గా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం వెంటనే వెళ్ళి చూపించుకోవాల్సిందే. ఇంకోటి, ఏదన్నా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేకపోతే ఏమన్నా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది అంటే అది కూడా మనం ఒకసారి గమనించుకొని చూపించుకోవాలి. లేకపోతే ఏమైనా వాంతులు అవుతుంటే తలనొప్పితో పాటు, ఇప్పుడు మనకి మైగ్రేన్ తలనొప్పిలో కూడా వాంతులు అవుతాయి, కానీ వాంతి అయిన తర్వాత హెడ్ఏక్ అనేది తగ్గుతుంది, రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. బట్ కొన్ని తలనొప్పుల్లో మాత్రం వాంతులు అవుతూ ఉంటే తలనొప్పి అట్లానే ఉండిపోతుంది, ఇంకా పెరుగుతూ కూడా ఉంటుంది. సో అట్లాంటివి కూడా మనం గమనించుకోవాలి. నెక్స్ట్ ఒకటి, ఒక తలనొప్పి అనేది ఒకవైపే ఎక్కువ ఉంటుంది, ఏదర ఉంటే ఇంక వాళ్ళకి ఎప్పుడు కుడి వైపే వస్తుంది, లేకపోతే ఎప్పుడు ఎడం వైపే వస్తుంది, అట్లాంటివి కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, తలనొప్పితో పాటు ఏమన్నా జ్వరం కానీ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, లేకపోతే కళ్ళు తిరగడం, ఇంకొకటి చూపు, కంటి చూపు అనేది మందగించడం, ఇట్లాంటివి ఏమన్నా తలనొప్పితో పాటు ఉంటే ఈ మాత్రం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు, ఖచ్చితంగా వెంటనే వెళ్ళి మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి.
1: కంటి శుక్లాలు వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నార్మల్గా మనకి మనం పుట్టినప్పటి నుంచి మన కంట్లో ఒక న్యాచురల్ లెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది నార్మల్గా గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంటుంది. కానీ అది తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ శుక్లం ముదిరి అది ఒక కొబ్బరి ముక్కలాగా తెల్లగా మారిపోతుంది, దీన్ని శుక్లం అంటారు. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ మెయిన్ ముఖ్య కారణం ఏంటి అంటే వయసు. సో వయసు పెరుగుతూ ఉండే కొద్దీ మనకి మన కళ్ళల్లో పడే యువి రేస్ అనేది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో యువి రేస్ అనేవి ఉంటాయి. సో ఈ యువి రేస్ అనేవి ఎక్కువ రోజులు, ఇప్పుడు మనం వయసు పెరిగే కొద్దీ ఎక్కువ రోజులు మనం ఈ భూమి మీద ఉంటున్నట్టే. సో ఎక్కువ

మాత్రం కిరణాలు వెళ్తూ ఉంటాయి. సో యూవీ రేస్కి మన లెన్స్లో ఉండే కొన్ని చేంజెస్ వచ్చి దానివల్ల మనకి కెటరాక్ట్ అనేది, శుక్లం అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి షుగర్ కానీ బీపీ కానీ ఏమన్నా ఉంటే, కొలెస్ట్రాల్ హై ఎక్కువ ఉన్నా, వీటి వల్ల కూడా శుక్లం తొందరగా, యూజువల్గా వయసు వల్ల 50 ఏళ్ళకి వచ్చేది, సో ఈ ఉండడం వల్ల మనకి 45 ఏళ్ళకే మనకి శుక్లం అనేది వచ్చేస్తుంది. అండ్ వచ్చిన తర్వాత కూడా నార్మల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ముదరాల్సిన శుక్లం మనకి ఈ షుగర్ బీపీల వల్ల 3 నెలలు 6 నెలల్లోనే కంట్రోల్లో లేకపోతే వెంటనే ముదిరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏమన్నా దెబ్బ తగలటం వల్ల మన కంట్లో ఏమన్నా గుచ్చుకోవడం కానీ, లేకపోతే బాల్ లాంటివి గట్టిగా తగలడం వల్ల కానీ మనకి శుక్లం అనేది ఏర్పడుతుంది. అది అయితే ఒక మనకి 1 డేలో 2 డేస్లో కూడా శుక్లం వచ్చేస్తుంది. అది ఇంకా ఏ వయసు అనేది చెప్పలేం. చిన్నపిల్లల్లో మనకి బాల్ తగలడం వల్ల, ఏమన్నా గుద్దుకోవటం వల్ల కూడా మనకి శుక్లం అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, మనం మెయిన్గా స్టిరాయిడ్ అనే మందులు ఎక్కువగా వాడటం వల్ల, అది టాబ్లెట్ రూపంలో కానీ, సో డ్రాప్స్ రూపంలో కానీ, కంటి డ్రాప్స్ లాగా కానీ వాడినా మనకి శుక్లం వచ్చేస్తుంది. అందుకని స్టిరాయిడ్స్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం డాక్టర్ ఎన్ని రోజులు అయితే చెప్పారో అన్ని రోజులే వాడాలి. ఎక్కువ దానికి అంటే నొప్పి ఏదైనా ఉంటే తగ్గుతుంది కదా అని ఎక్కువ వాడినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో శుక్లం వచ్చినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ శుక్లం అనేది మనకి నార్మల్గా ఈ లైట్ రేస్ అనేవి కంటి లోపలికి, నరం వనకు, నరం ఉంటుంది కదా కంటి నరం వరకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. సో మనకి చూపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చూపు తగ్గుతూ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, ఇఫ్ ఎట్ ఆల్ శుక్లం స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది, మనం కళ్ళజోడు పెట్టుకుంటే మనకి చూపు ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోతుంది, లేదు అది 60% అట్లా ముదిరిపోయింది అంటే ఇంకప్పుడు మనం ఆపరేషన్, శుక్లం ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. కంటి శుక్లాన్ని తొలగించడానికి మందులు ఏమీ లేవు, దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఇంకొకటి, ఇప్పుడు ఇది వరకు అంటే పాతకాలంలో శుక్లం ముదిరే వరకు వెయిట్ చేసి చూసేవాళ్ళు అన్నమాట, కానీ ఇప్పుడు అత్యాధునిక సర్జరీ పద్ధతులు అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే, మనకు అల్ట్రాసౌండ్ తరంగాలతో ఫేకో ఎమల్సిఫికేషన్ పద్ధతిలో శుక్లాన్ని తొలగించి దాని స్థానంలో మనం ఇంట్రాఆక్యులర్ లెన్స్ అంటే అద్దాన్ని మనం అమరుస్తాము. సో ఇప్పుడు ఈ అద్దాల్లో కూడా మనకి చాలా టైప్స్ వచ్చేసినాయి అన్నమాట, ఫోల్డబుల్ అని, నాన్ ఫోల్డబుల్ అని, అట్లా చాలా టైప్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. శుక్లం సర్జరీ అనేది ఇప్పుడు చాలా ఈజీగా, ఎంత ఒక 15 నిమిషాల్లో అట్లాగా అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కొత్త ఈ అడ్వాంటేజ్, ఈ టెక్నాలజీ ఇదన్నీ పెరగడం వల్ల సురక్షితమైన విధానంగా మారిపోయింది. ఇంతకు ముందు చేసే పద్ధతులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు కుట్లేసి చాలా రోజులు దానికి అంటే బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, తల స్నానం చేయకూడదు అని చాలా రోజులు, 1 మంత్ అంటే 40 రోజుల వరకు ఉండేవి, కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు, అసలు కుట్లు కూడా ఏం లేవు శుక్లం ఆపరేషన్కి. సో ఇప్పుడు అనేది చాలా అడ్వాన్స్ వల్ల అన్నీ మారిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, మనం శుక్లం రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా మన బాడీ హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన కళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి. సో మెయిన్గా దీనికి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మనకి బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్ కనుక ఏమన్నా, ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి రెగ్యులర్గా చెకప్ చేసుకొని కంట్రోల్లో ఉంచుకోవటం, ఇంకా నెక్స్ట్ పొగదారు తాగేవాళ్ళు, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి వెంటనే ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు దాన్ని మానేస్తే మంచిది. ఇంకొకటి, మంచి ఆహారం తీసుకోవాలి, ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా మానేస్తే మంచిది. ఇంకొకటి, మనకి ఇందాక చెప్పినట్టు యూవీ లైట్ అనేది డైరెక్ట్గా మన కంట్లో పడకుండా బయటికి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు, బయట తిరిగే వాళ్ళు, మనకి సన్ గ్లాసెస్ అనేది, ఫోటో గ్రే గ్లాసెస్ అనేవి వస్తాయి. సో అట్లాంటివి యూజ్ చేయటం మంచిది. ఇంకొకటి, ఇందాక చెప్పినట్టు స్టిరాయిడ్ టాబ్లెట్స్ కానీ డ్రాప్స్ కానీ ఎక్కువ యూజ్ చేయకూడదు. సో అవి ఎన్ని రోజులు ప్రిస్క్రైబ్ చేశారో డాక్టర్ గారు అన్ని రోజులు వాడితే సరిపోతుంది. ఇంకొకటి, రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గర ఒక ఇయర్లీ 1 సంవత్సరానికి ఒకసారి చెకప్స్కి వెళ్తే మంచిది.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
4: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
5: కంటి చూపును దోచేసే కనపడిన దొంగ గ్లాకోమా అంటే ఏమిటి? గ్లాకోమా ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చూపు పూర్తిగా పోతుందంటారు, నిజమేనా?
6: మెయిన్గా మనకి గ్లాకోమా అంటే నీటి కాసులు అండి. ఇవి మనకి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మనకి బాడీలో ప్రెషర్ ఎట్లా ఉంటే బీపీ అని అంటారో, అట్లానే కంట్లో కూడా మనకి ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. కంట్లో మొత్తం నీళ్లు ఉంటాయి, ఆల్మోస్ట్ 50-60%. సో ఇవి కొంచెం ఎక్కువ అయితే ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల కంట్లో నరం అనేది దెబ్బతింటుంది. మనకి నార్మల్గా బాడీలో 120/80 అనేది ఎట్లా ఉంటుందో బీపీ అనేది నార్మల్, కంట్లో కూడా 11-21 వరకు నార్మల్ అన్నమాట. 21 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఖచ్చితంగా నీటి కాసుల వల్లే. దీనికి మెయిన్గా మనకి కాజెస్ అనేవి జెనెటిక్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో మీ ఇంట్లో ఎవరికన్నా తల్లిదండ్రులకి నీటి కాసులు ఉండి వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడుతూ ఉన్నవాళ్ళు, పిల్లలు కూడా 40 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఒకసారి వాళ్ళకు కూడా ఏమన్నా వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఇంకొకటి, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా నీటి కాసులు అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే, పేషెంట్కి ఈ గ్లాకోమా ఎందుకు డేంజర్ అని అంటే, మనకి వేరే ఏమన్నా జబ్బులు వచ్చినప్పుడు, అంటే శుక్లం వచ్చినప్పుడు చూపు ఎట్లా మందగిస్తుందో, మనకి నీటి కాసులు వచ్చినాయి అని పేషెంట్లు ఎవరికి తెలియదు. అది మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు పేషెంట్లు ఎవరు గుర్తించలేరు. ఎందుకంటే గ్లాకోమా వచ్చినప్పుడు నేరుగా చూసే చూపు అనేది నార్మల్గానే ఉంటుంది. మనకి సైడ్ విజన్ అంటారు, అంటే పక్కన కూర్చున్న, అంటే పక్కన ఉండేవి సరిగ్గా కనిపించవు అన్నమాట స్టార్టింగ్లో. సో అవి గుర్తించడం చాలా కష్టం అవుతుంది. సడన్గా మనం ఎప్పుడన్నా బైక్ మీద వెళ్తూ ఉంటే పక్క నుంచి ముందుకు వచ్చేస్తాడు సడన్గా, ఏంటి వీళ్ళు ఇంత సడన్గా వచ్చారు, నేను గమనించలేదే అని అనుకుంటాం. కానీ మనకి నీటి కాసులు ఉన్నాయేమో అని ఎప్పుడు అనుకోం. సో పేషెంట్లు ఎవరు వాళ్ళు డైరెక్ట్గా డాక్టర్స్ దగ్గరికి రారు. ఎప్పుడన్నా ఏదన్నా దేనికో జస్ట్ గ్లాసెస్ మార్చడానికి, కళ్ళద్దాలు ఏమైనా మార్చడానికి మన డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చూసి, అయ్యో మీకు నీటి కాసులు ఉన్నాయి, మీరు డ్రాప్స్ స్టార్ట్ చేయండి అని చెప్పినప్పుడు అట్లాగా తెలియడమే తప్ప, సివియర్ స్టేజ్కి, అంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేదాకా మనకి గ్లాకోమా ఉందని పేషెంట్లకు తెలియదు. అందుకని ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం ఆల్రెడీ పోయిన చూపుని వెనక్కి తెప్పించలేము. ఉన్న చూపుని కాపాడుకోవడానికి మనం ఏదర్ మందులు కానీ, డ్రాప్స్ కానీ, సర్జరీ కానీ చేస్తాము. సో అందుకని ఇది చాలా డేంజరస్, కంటి వ్యాధుల్లో ఇది చాలా డేంజరస్ అయిన వ్యాధి అన్నమాట. దీనికి మెయిన్గా గ్లాకోమా వచ్చింది అని తెలిసిన తర్వాత మనము ఏదర్ మందులతో కానీ, లేదు మందులతో ప్రెషర్ కనుక కంట్రోల్ అవ్వట్లేదు అంటే తర్వాత ట్రెబిక్లెక్టమీ అట్లాంటి సర్జరీస్ అనేవి చేసి మనం కంట్లో ఉన్న ప్రెషర్ని తగ్గిస్తాము.
0: వివిధ వయసులో వచ్చే కంటి సమస్యల గురించి, నివార మార్గాలు, తరుణోపాయాల గురించి ప్రముఖ నేత్ర వైద్యులు బి అనుష గారు చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ వివరాలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ జాగ్రత్తలు పాటిస్తారని ఆశిస్తూ డాక్టర్ బి అనుష గారి నుంచి సెలవు తీసుకుందాం. నమస్కారం మేడం.
6: నమస్తే అండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: మీరు ఇంతవరకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో వివిధ వయసుల్లో వచ్చే కంటి సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ బి అనుష గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి.

0: మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రకృతి మరియు వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంటూ కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకృతి మరియు వాతావరణ మార్పుల గురించి వింటారు. ప్రకృతి ఓ మౌన కవయత్రి. ఉదయం సూర్యుడు తన బంగారు కిరణాలను భూమిపై చల్లినప్పుడు పక్షుల కిలకిల రావాలు మన చెవులకు మధుర సంగీతంలా వినిపిస్తాయి. చల్లని గాలి మన ముఖాన్ని తాకినప్పుడు తల్లి స్పర్శను గుర్తుచేస్తుంది. పచ్చని చెట్లు తమ కొమ్మలను ఊపుతూ మనల్ని ఆహ్వానిస్తాయి. ఇదంతా ప్రకృతి అనే మౌన కవయత్రి రచించిన అద్భుత కావ్యమే. పచ్చని చెట్లు, పూల పరిమళాలు, మనసును మురిపించే ప్రకృతి అందాలు, గలగల పారే నదుల గానాలు మన జీవనానికి అమూల్యవరాలు. ప్రకృతి నవ్వుతే పుడుతుంది హాయి, ప్రకృతి కోపిస్తే మిగులుతుంది భయ. ఇప్పుడు వర్షం చిత్రం నుండి రక్తిబాలం చిత్ర పాట వింటారు. సంగీతం దేవిశ్రీప్రసాద్, గీతరచన సిరివెన్నెల.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: प्रकृति ओ पुस्तकमैते प्रति पुवु अंदुलो ओ पद्यम प्रति नदी ओक गीतम ప్రతి పర్వతం ఓ మహాకావ్యం. మనిషి పుట్టకముందే ప్రకృతి ఉంది. మనిషి నాగరికతకు, సంస్కృతికి, అభివృద్ధికి ప్రకృతే పునాది. చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తే నదులు జీవనాధారమైన నీటిని ఇస్తాయి. నేల ఆహారాన్ని అందిస్తుంది. అందుకే ప్రకృతిని జగజ్జనని అని పిలుస్తారు. కానీ నేడు మనిషి తన స్వార్థం కోసం అడవులను నరికివేస్తూ నదులను కలుషితం చేస్తూ ప్రకృతికి గాయాలు చేస్తున్నారు. ఫలితంగా భూమి వేడెక్కుతుంది, వాతావరణం మార్చుతుంది, ప్రకృతి విపత్తులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనిషి ప్రేమగా ఆలింగనం చేసిన ప్రకృతి ఇప్పుడు తన బాధను తుఫాన్ల రూపంలో వ్యక్తం చేస్తుంది. ప్రకృతి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు జనతా యారేజ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకృతి మనిషికి తల్లి వంటిది. తల్లి తన బిడ్డను ప్రేమతో పెంచినట్లే ప్రకృతి కూడా మనిషికి గాలి, నీరు, ఆహారం, నివాసం వంటి అమూల్యమైన వరాలను అందిస్తుంది. కాని నేడు మనిషి స్వార్థపూరిత చర్యల వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో మార్పులు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. పచ్చని అడవులు, ప్రవహించే నదులు, ఎత్తైన పర్వతాలు, విస్తారమైన సముద్రాలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలు. మనిషి జీవనం పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి ఉంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తే నదులు త్రాగునీటిని అందిస్తాయి. ప్రకృతి లేకుండా మానవ జీవితం అసాధ్యం. ఇప్పుడు మీరు వినబోయే పాట సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ పాడిన పాట. సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.

పూల పరిమళం ప్రకృతి మాట, పక్షుల గానమే ప్రకృతికి పాట, నదుల ప్రవాహం ప్రకృతి నడక, పర్వత శిఖరమే ప్రకృతికి గొడుగు. ప్రకృతి మనకు కేవలం వనరుల నిలయం మాత్రమే కాదు, అది మనకు గురువు కూడా. చెట్లు రాళ్ళు విసిరినా పండ్లని ఇస్తుంది, నది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రవహిస్తుంది, సూర్యుడు ప్రతిరోజు ఉదయించి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు, అలాగే ప్రతి పౌరుడు కూడా ప్రకృతిని కాపాడి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ప్రకృతి మన ఆస్తి కాదు, మన బాధ్యత. పచ్చని చెట్టును కాపాడడం అంటే భవిష్యత్తును కాపాడటం, ప్రకృతిని ప్రేమించడం అంటే జీవితాన్ని ప్రేమించడమే. ఇప్పుడు వినండి నీ స్నేహం చిత్రం కోసం ఉషా పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, గీతరచన సిరివెన్నెల.

గత కొన్ని దశాబ్దాలుగా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్య వాయువులు, అడవుల నరికివేత, శిలాజ ఇంధనాల అధిక వినియోగం కారణంగా గ్రీన్ హౌస్ ప్రభావం పెరిగింది. ఫలితంగా భూమి వేడెక్కి వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఈరోజు మనం చూసినట్లయితే ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం సంభవించింది. సముద్రం అల్లకల్లోలంగా మారడం చేత ప్రజలు భయపడుతున్నారు. అలా కాకుండా ఉండాలి అంటే పచ్చని భూమి, స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సత్యాన్ని గుర్తించి ముందుకు సాగుదాం. కార్యక్రమంలో ఇప్పుడు ఆవార చిత్రం కోసం హరిచరణ్, తన్వి పాడిన పాట వింటారు.

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రకృతి మరియు వాతావరణ మార్పుల గురించి తెలుసుకున్నారు. ఈనాటి భావలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: strategy at the Foundation for India and Indian Diaspora Studies, Khanderao Kant said the court's decision restores predictability and fairness to the employment-based immigration system. Executive Director of Indiaspora, Sanjeev Joshipura, said all stakeholders connected with H-1B visas will have a sigh of relief after the court order. The H-1B program is one of the most sought-after U.S. work visas that allows American companies to hire skilled global talent. Trump's order proposing a 1 lakh U.S. dollar annual fee per H-1B worker left many uncertain about visa reforms and new requirements. Chirag Jha, Akashwani News, Delhi.
1: In men's cricket, India A will take on Sri Lanka A in the opening match of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka this morning. The match will begin at 10 a.m. Indian time. Tilak Verma, led men in blue, will be up against host Sri Lanka and Afghanistan in the triangular contest. India A will face Afghanistan A at the same venue on Thursday. All the matches will be played in Dambulla with the final match scheduled on 21st of this month. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Sarabjit. Garib Kalyan at heart of governance, says PM Modi, as NDA marks 12 years, is a front page headline in The Statesman. Crisis deepens for Mamata as her Lok Sabha team breaks. Rebel TMC MPs reach out to BJP, writes the Indian Express. Israel-Iran trade strikes may revive full-scale war in region. Government tells all Indians to leave Iran immediately, writes the Asian Age. India sees surprise current account surplus in January to March. Strong services receipts, higher remittances offset war disruptions, leads the Financial Express. Giving impetus to the digital modernization push in Indian Railways, Waitlist gets a crystal ball, Railways to unveil AI tool to predict ticket confirmations, says the Pioneer. As Delhi battles extreme heat and rising fire incidents, surge in fire incidents linked to overloaded electrical systems, writes the Delhi Tribune. The Statesman on its editorial page writes, for years India's electric vehicle debate was driven largely by environmental concerns, yet the strongest argument for electrification may be India's enduring vulnerability to imported oils. And finally, consensual premarital relationships, no stain on character, SC orders, man's appointment as cop, informs the Hindustan Times. And with that, it's back to you, Sarabjit.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. Five-day BRICS Agriculture Ministers meeting to begin today in Indore, Madhya Pradesh. Indian Embassy in Muscat confirms rescue of all 24 Indian seafarers aboard empty Merivex after fire incident south of Strait of Hormuz. Iran and Israel announce halt in attacks against each other but warn of retaliation if ceasefire breached again. U.S. federal court strikes down President Donald Trump's $1 lakh H-1B visa fee. And in men's cricket, India A to take on Sri Lanka A in opening match of Tri-Nation series at Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకి వింటారు రచన శ్రీ ఐ సుబ్బారావు.
4: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా May 5th పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను నెగ్గిపూడిలలో, ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో June 2th పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడిపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్

0: కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 8 డయాలసిస్ యూనిట్లను 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మే 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హతగలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెద్దమైన వానిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం, సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరింతవరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం, ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్ HTD కోడ్ 0859596, ఫోన్ నెంబర్ 2233393.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఈనాటి హలో ఎఫ్ఎం లో మన మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో,
5: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: ఏ కొత్తపల్లి, లీలావతి మేడం.
2: లీలావతి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
5: బొంబాయి ప్రియుడు.
2: బొంబాయి ప్రియుడు.
5: గుండెలు తడితే దీని సపోర్ట్ ప్రేమ సంగీతం అనే పాట మేడం.
2: గుప్పెడ గుండెనా అండి?
5: గుప్పెడ గుండెలు.

0: రక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం,
2: ఓకే, రాఘవేంద్ర గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: నేను ప్రముఖ సినీ నటుడు, ఇల్లుపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు ఉంది మేడం రేపు.
2: అవునండి,
3: బాలకృష్ణ గారికి ఒక రోజు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పైసా వసూలు చిత్రం నుండి అరే మామ ఎక్కువ పెగ్గులా అరే మామ ఎక్కువ పెగ్గులా అరే పాట ఉంటుందండి ప్రసారం చేయడం.
2: ఓకే అండి, మీకోసం.

0: అవసరం మేడం.
1: ఇస్తున్నాం వినండి. థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.
2: A fan of NBK. I have one fever. My nurse told me, take medicine. Mama, ek pegla. Arey mama, ek pegla.

ఇదిగో ఇదిగో బాసు, మెలమెల మెరిసే గ్లాసు, అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్, వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్కు పెగిలా, అరే మావా ఎక్కు పెగిలా.

0: నమస్తే అండి.
1: మేడం నమస్తే మేడం, బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం సార్. మీ పేరు?
1: నా పేరు సూర్యపల్లి నుంచి చిన్నప్పని మాట్లాడుతున్నా మేడం.
0: చిన్నప్ప గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మురారిలో బామా బామా అనే పాట కావాలి మేడం.
0: మురారి? ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తాను.
1: మా మిత్రులు సాల్మన్ ఆలగడ్డ ఫాల్ అయిపోతుంది మేడం, అందరికీ.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. మురారి చిత్రంలో మీరు అడిగిన పాట లేదండి, మీకోసం ఆ చిత్రం నుంచి వేరొక పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో
1: హలో
0: హలో నమస్తే అండి. హలో

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఉచ్చేరు నుంచి నాగార్జున రెడ్డి మేడం.
0: నాగార్జున గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్?
1: ఇందులేని కథలో తాళి కట్టు శుభవేళ.
0: తాళి కట్టు శుభవేళ. ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

వికట కవిని నేను వినండి ఒక కథ చెబుతాను కాకులు దూరని కారడవి అందులో కాలం ఎరుగని మానొకటి ఆ అందాల మానులు ఆ అద్భుత వనంలో

0: హలో,
1: హలో, నమస్తే
0: నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అమ్మా.
0: హలో,
1: హలో హలో హలో
0: నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అమ్మా,
0: ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్? ఏ చిత్రం? చిత్రం పేరు మళ్ళీ చెప్పండి సార్.
1: రామారావు.
0: హలో, సారీ అండి, మీ కాల్ కట్ అయింది.
2: గగనము నీలే మహారాజు, తర్వాత

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో,
2: నమస్కారం అండి. బాగున్నారండి?
1: నమస్తే సార్, బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మైదీపట్నం.
1: ఓకే సార్, శ్రీనివాస్ గారు ఏ చిత్రం నుంచి పాట కావాలి సార్?
2: దేవత చిత్రం అండి.
1: దేవత అండి?
2: అవునండి, శ్రవణ్ బాబు గారు అండి.
1: ఓకే,
2: మీ చల్లగారు చెప్పేది అంటుందండి.
1: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను మార్కాపురం నుండి.
0: మీ పేరండి?
1: సీతా మహాలక్ష్మి.
0: మహాలక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నాకు లక్ష్మీ నరసింహ నుంచి మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి.
0: ఓకే అండి, మీకోసం ఆ పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో,
2: వెల్కమ్ టు హెలో ఎఫ్ఎం అండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కొత్తపల్లి.
2: కొత్తపల్లి నుండి. మీ పేరండి?
3: లక్ష్మీదేవి.
2: లక్ష్మీదేవి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: మేడం, ప్రైవేట్ సాంగ్ పాటలేరా?
2: చిత్రం పేరండి?
3: పాట చెబుతా మేడం.
2: చెప్పండి పాట.
3: దేవుడు పాటలు.
2: దేవుళ్ళు.
3: దేవుడు పాటలలో శివుడు పాట.
2: మీకోసం శివుడి పాట వినిపిస్తున్నామండి, వినండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. మీ పేరు శిరీష గారా? చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ చిల్లగా వస్తుంది. ఏ చిత్రం నుంచి పాట కావాలండి? చెప్పండి, ఆ చిత్రం నుంచి. ఓకే అండి, మీకోసం ఆ చిత్రం నుంచి వినిపిస్తున్నాం, వినండి. ధన్యవాదాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే అమ్మా.
3: నమస్తే సార్. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. బాగున్నాం సార్, మీ బాగున్నారా?
4: అమ్మా, కష్టపడుతుంది అలా ఈ పుట్టినరోజు అనే పాట ఒక ఆలోచించండి. పుట్టినరోజు చేసుకున్న అందరికి ఒక.
3: ఓకే అండి. ఏ చిత్రం సార్?
4: కంచుకోట.
3: కంచుకోట ఆ చిత్రం నుంచి ఏ పాట అడిగారండి?
4: ఈ పుట్టినరోజు అనే పాట.
3: ఓకే అండి, మీకోసం పాట వినిపిస్తున్నాం.
4: థ్యాంక్ యూ
3: అండి. థ్యాంక్ యూ.

మీరు ఇంతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నమస్కారం అండి అన్నపూర్ణ గారు.
4: నమస్తే అండి.
3: అసలు మనోవర్తి అని ఎలా నిర్వచిస్తారు?
4: ఇది ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 125 ప్రకారం తనను తాను పోషించుకోలేని భార్యని పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందండి. అయితే ఒకవేళ భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తే అవి కోర్టు వరకు వెళ్ళినట్లయితే కోర్టు వారి ఆదేశాల మేరకు భర్త భార్యకు కానీ భార్య భర్తకు కానీ వారి ఖర్చుల నిమిత్తం లేక వారిని వారి పోషణ నిమిత్తం చెల్లించే మొత్తాన్ని మనం మనోవర్తి అంటామండి. అయితే ఈ మనోవర్తి రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి తాత్కాలిక మనోవర్తి. ఇదేంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం ఏదైనా మనం దరఖాస్తు, ఇప్పుడు కోర్టులో ఏదైనా ఉందనుకోండి భార్య భర్తలకి, ఈ వీళ్ళు విడాకుల కోసం అని చెప్పి అప్లై చేసుకున్నప్పుడు ఆ టైంలో ఫస్ట్ భార్య కనుక డైవర్స్ కోరినట్లయితే ఈ భర్త నేను దానికి కోర్టుకు సంబంధించిన అమౌంట్ అది చెల్లించుకోలేను అనే పరిస్థితుల్లో ఉన్నా, లేదా భర్త కేసు వేసినప్పుడు భార్య ఆ కేసు ముందుకు నడపడానికి గల సామర్థ్యం నా దగ్గర లేదు ఆర్థికంగా అని భార్య కోరినట్లయితే ఆ సమయంలో ఈ తాత్కాలిక మనోవర్తి కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇది ఎందుకు ఇస్తారంటే జనరల్గా ఈ కోర్టులో ఉన్న కేసు ముందుకు నడవాలంటే ఇద్దరి దగ్గర ఆ సామర్థ్యం ఉండాలి. ఎప్పుడైతే ఒకళ్ళు కేసు వేసి రెండో వాళ్ళు వాదించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు ఈ కేసు ముందుకు నడపడానికి గాను ఖర్చుల కోసం ఈ మనోవర్తి కోసం తాత్కాలిక మనోవర్తి వేసుకుంటారండి. ఈ తాత్కాలిక మనోవర్తి ఇవ్వడానికి కోర్టు కొన్ని నియమాలను పరిశీలిస్తుందండి. అంటే కొన్ని వాళ్ళకి ఇవన్నీ సరిపోతాయా లేదా అని చూసుకొని అవి దాని ప్రకారం ఇస్తుంది. ఎట్లా అంటే హిందూ వివాహ చట్ట ప్రకారం దాఖలైన ఏ కేసునైనా ముందుకు నడపడానికి వారి జీవనోపాధికి అవసరమైన స్వతంత్ర ఆదాయం ఆ భార్యకు కానీ భర్తకు కానీ లేకుండా ఉండాలి. అసలు ఫస్ట్ వాళ్ళు కనుక ఏమాత్రం ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ ఉండో లేకపోతే డబ్బు ఉండి వాళ్ళు కావాలని ఇది అవాయిడ్ చేస్తుంటే వాళ్ళకి చెల్లదండి. ఇంకోటి ఏంటంటే దానికి గాను వాళ్ళు ముందు దాఖలు చేసుకుని ఉండాలి, మాకు మనోవర్తి ఇప్పించండి అని అడిగి ఉండాలి. అడిగి ఉన్నప్పుడు అప్పుడు కోర్టు పరిశీలిస్తుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే కోర్టుకి న్యాయంగా తోచిన సొమ్ముని వీళ్ళకి ఈ వాదికి ప్రతివాద చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది అన్నమాట. ఈ జారీ చేసే ముందు ప్రతివాద ఆదాయాన్ని కూడా ఒకసారి కోర్టు చూస్తుంది. అంటే వీళ్ళు నిజంగా ఈ వీళ్ళు పెట్టుకోగలరా లేదా కోర్టు ఖర్చులు అనేది చూస్తుంది అన్నమాట. అప్పుడు ఈ తాత్కాలిక వీళ్ళు మనోవర్తి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ దాఖలైన దరఖాస్తు నడిపించడానికి ఎటువంటి అవాంతరం రాకుండా ఉండటానికి మాత్రమే ఈ తాత్కాలిక మనోవర్తి అనేది కోర్టు ఇస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ సెక్షన్ 24 ప్రకారం ఈ మనోవర్తి కోసం ఎవరైనా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి 60 రోజుల్లో కోర్టు ముందు దాన్ని పరిష్కరిస్తుంది. కేసు ముందు వేయంగానే ఇప్పుడు భర్త విడాకుల కోసం అప్లై చేసినప్పుడు భార్యకి చేతిలో డబ్బులు లేక ముందు కోర్టులో ఫస్ట్ టైం వెళ్ళి అటెండ్ అవుతారు. వెళ్ళినప్పుడు ఏమండి బలానా కోర్టు ఈ కేసు నిమిత్తం నన్ను పిలిచారు, కానీ నేను దీన్ని వాదించుకోవడానికి నా దగ్గర కావాల్సిన అమౌంట్ లేదు, కాబట్టి నాకు మీరు ఈ తాత్కాలిక మనోవర్తి ఇప్పించాల్సిందే అని చెప్పి వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకొని వచ్చేస్తారు. అప్పుడు 60 రోజుల ముందు అది పరిష్కరిస్తారు. వాళ్ళు పరిష్కరించేదాకా కూడా ఈ మిగతా కేసు అనేది ముందుకు డైవర్స్ కేసు కానీ ఏదైనా సరే ముందుకు వెళ్లకుండా దాన్ని ఆపేస్తారు. ఈ 60 రోజుల లోపల వీళ్ళకి మనోవర్తి ఇప్పించిన తర్వాత తతిమా కేసు ముందుకు నడుపుతారు. ఇది కాకుండా ఏంటంటే మనోవర్తి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సెక్షన్ 125 ప్రకారం ఆల్రెడీ కనుక ఆ స్త్రీ ఎవరైనా సరే భార్య మనోవర్తి పొందుతున్నట్లయితే వాళ్ళు ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఈ తాత్కాలిక మనోవర్తి కూడా పొందవచ్చు. ఒకవేళ క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ప్రకారం వాళ్ళు మనోవర్తి తీసుకుంటున్నప్పుడు దాంట్లో నేను ఈ అమౌంట్ తప్ప ఇంక ఎటువంటి మొత్తాన్ని నేను ఆశించను అని వాళ్ళు రాసిచ్చినప్పుడు తప్ప మిగతా ఏ సమయంలో అయినా సరే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మనోవర్తి తీసుకోవచ్చు. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మనోవర్తి గురించి అడ్వకేట్ ఎస్ఎల్ అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. కార్యక్రమం వినబోయే ముందుగా ప్రకటనలు.
1: హే, మళ్ళీ

0: కోర్టు ప్రకారం కూడా వాళ్ళకు మనోవర్తి వస్తుంది. అయితే ఈ ఆదేశించిన తాత్కాలిక మనోవర్తి చెల్లించే వరకు ఇదంతా కూడా నిలిపివేయచ్చు వాళ్ళు. కోర్టులో జరుగుతున్నటువంటి మిగతా కేసు ఆపేయచ్చు. అంటే అది వస్తే కానీ నాకు ఆధారం లేదు అని వీళ్ళు చెప్తున్నప్పుడు అది నిజమెంతో అబద్ధమెంతో కోర్టు వారు పరిశీలించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు కూడా మిగతా అన్ని కూడా పరిగణనలోకి తీసుకొని అప్పుడు వాళ్ళు నిర్ణయిస్తారు. తర్వాత ఈ తాత్కాలిక మనోవర్తి ఎంత ఇస్తారు అనేది ఎట్లా అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి పరిశీలించి ఎంత ఇవ్వచ్చు అనేది చూస్తారు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మాత్రం 500 రూపాయలు మాత్రమే ఇస్తారన్నమాట. తాత్కాలిక మనోవర్తి కోసం అప్లై చేసినప్పుడు 500 రూపాయలే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కానీ ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మాత్రం బహుశా కేసు కనుక పెద్దదై ఉంటే లేకపోతే దానికి సంబంధించి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటే దాని గురించి ఎక్కువ చూస్తారండి. తర్వాత ఇదేంటంటే మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు కోర్టుకి ముందు తెలియజేయాలి వాళ్ళు, నాకు మన తాత్కాలిక మనోవర్తిని మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ముందుగా తెలియజేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఒకసారి ఈ తాత్కాలిక మనోవర్తిని ఇచ్చిన తర్వాత మధ్యలో దీన్ని మార్పులు చేయవచ్చు. అంటే ఈ తాత్కాలిక మనోవర్తి తీసుకుంటూ కేసు ముందుకు నడుపుతున్నప్పుడు సమయంలో అవతల వాళ్ళు ఏదైనా ఉద్యోగం వచ్చినట్టయినా లేదా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కలిసి వచ్చినట్లయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇంకా వాళ్ళు ఈ మనోవర్తి అనేది ఇవ్వటం ఆపేస్తారు. ఆపేసినప్పుడు వెంటనే నాకు ఇవ్వట్లేదు అని మళ్ళీ వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఈ మధ్యలో మార్పులు చేసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు చెప్పకుండా పోయినా ఎవరైతే చెల్లిస్తున్నారో మనోవర్తిని వాళ్లే చెప్తారు, ఈ మనోవర్తి ఇంకా నేను ఇకపై ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు అన్నమాట. అట్లాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం శాశ్వత మనోవర్తి కోరవచ్చు. ఈ శాశ్వత మనోవర్తి ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకసారి దీని ప్రకారం శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఈవిడికి ఎటువంటి ఉద్యోగం లేదు లేకపోతే ప్రాపర్టీ లేదు అన్నప్పుడు ఆవిడ పోషించుకోవటం కష్టంగా ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా ఈ శాశ్వత మనోవర్తి తీసుకుంటారు. ఈ మనోవర్తి ఇస్తూ ఇస్తూ కూడా మధ్యలో దాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆమె 2వ వివాహం చేసుకున్నప్పుడైనా లేకపోతే ఆమెకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఇట్లా ఆదాయం ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ప్రైవేట్ది అనే దాన్ని మనం ఎక్కడ ఎవిడెన్స్ గా చూపించడానికి ఉండదు కాబట్టి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ తర్వాత ఈ ఆవిడకి ఏదైనా ఆస్తులు ఉంటే మాత్రం శాశ్వత మనోవర్తిలో కూడా మార్పు తీసుకురావచ్చు. అయితే తల్లిదండ్రులు ఇస్తున్నటువంటి సహాయం ఏదైనా ఉంటే భార్యకి దానికి నిమిత్తం లేకుండా అంటే దాంతో సంబంధం లేదండి, లేకుండానే మనోవర్తి చెల్లించాల్సిన అవసరం భర్తకుంటుంది.
1: అంటే తల్లిదండ్రులు చేస్తున్న సహాయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోరండి. ఈ ఎవరైతే భార్యకి ఏదైతే తన సొంత ఆదాయం అంటూ ఉంటే మాత్రం
0: దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే కొన్ని సమయాల్లో ఈ భార్య మనోవర్తి చెల్లించాలని కోర్టు ఆదేశిస్తుందండి.
1: అంటే ఎలాంటప్పుడు అండి? మామూలుగా సాధారణంగా ఏంటంటే భర్త నుంచే కోరతారు,
0: ఎక్కువగా భర్త నుంచే కోరతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే భార్య కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుందండి. ఇవాళ రోజుల్లో అందరూ ఎక్కువగా ఉద్యోగస్తులు, ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎప్పుడో చేసేసారండి. ఒకవేళ అవసరమైనప్పుడు వాళ్ళు వీరికి వీళ్ళు వారికి ఈ మనోవర్తి అనే మాటే భర్తకి భార్య గాని భార్యకి భర్త గాని చెల్లించే అమౌంట్నే మనోవర్తి అని అంటాం. ఇంకో ఈ కోర్టు వేరే వాళ్ళని ఎవరినో చెల్లించమని అనటానికి మాత్రం అది మనోవర్తి కింద రాదండి. ఇప్పుడు భర్త చెల్లించకపోతే మామగారినో లేకపోతే వాళ్ళ జాయింట్ ఫ్యామిలీలో ఇంకెవరినో బంధువులనో ఇమ్మని అడగటాన్ని మనోవర్తి కింద రాదండి. మనోవర్తి అనేది భార్యకి భర్త గాని భర్తకి భార్య గాని చెల్లించే అమౌంట్ కింద
1: వస్తుంది. ఒకవేళ భర్త యొక్క ఆస్తి అవిభాజ్య
0: కుటుంబం అయితే మాత్రం అప్పుడు ప్రాపర్టీ, అప్పుడు లీగల్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం దాంట్లో షేర్ ఉంటుందండి, అప్పుడు అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం వీళ్ళు ఏదైనా డైవర్స్ అప్లై చేసుకున్నప్పుడు ఈ గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఇంత కావాలి అమౌంట్ అని జరుగుతున్నప్పుడు మాత్రం ఇది మనోవర్తి కింద ట్రీట్ చేసి వాళ్ళిద్దరికి పర్సనల్ గా భర్తకు భార్య గాని భార్యకు భర్త గాని ఇచ్చే అమౌంట్ కింద అంటారు.
1: అంటే అప్పుడు భర్తకి ఉద్యోగం ఉన్నప్పుడు అలాగే అడగొచ్చు అండి, లేకపోతే
0: భర్తకి ఉద్యోగం ఉన్నప్పుడు ఎవరికైనా సరే జాబ్ వీళ్ళకి పర్సనల్ గా ఇంత ఆదాయం ఉన్నప్పుడు వాళ్ళ శక్తి మీద వాళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు అడిగినా అది అవకాశం లేదండి. ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు భరించుకోలేని పరిస్థితులు, వాళ్ళని వాళ్ళు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటారో, ఇప్పుడు భర్త అనారోగ్యం పాలైనా లేదా భర్త చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకున్నా ఇట్లాంటి అంటే కొన్ని కోలుకోలేని కుష్టి వ్యాధి లాంటి అలాంటి భయంకర వ్యాధుల్లో ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు లేదా భార్య డైవర్స్ తీసేసుకొని వేరే పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఒంటరిగా వదిలేసి

0: ఇబ్బంది పెడుతున్నప్పుడు అలాంటివి వర్తిస్తాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో భార్య చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మనోవర్తి ఇంతవరకు ఇటువంటి సంఘటనలు ఎక్కడ లేవండి,
1: అంటే భర్త మనోవర్తి
0: పొందిన సంఘటనలు ఎక్కడ లేవు. మన జనరల్గా అది కోర్టు లీగల్ ప్రకారం ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం లేదు. అయితే ఈ శాశ్వత మనోవర్తిలో కూడా కొంచెం చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైతే భార్య మ్యారేజ్ చేసుకున్న, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న, భర్త సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆదాయం పొందిన ఇటువంటివి ఇంకా వాళ్ళ మధ్య పూర్తిగా రిలేషన్ కట్ అయ్యి
1: శాశ్వత మనోవర్తిలో కూడా అప్పుడు తీసివేయటం,
0: అంటే ఇప్పుడు ఇంకా నేను మనోవర్తి చెల్లించను. ఇప్పుడు భర్తకి ఆదాయం ఏదైనా వచ్చింది అనుకోండి, భార్య చెల్లించమని భర్త అడిగితే ఆయనకి ఏదైనా బలానా జాబ్ వచ్చింది, లేకపోతే బలానా రకమైన ప్రాపర్టీ వచ్చింది, నాకు ఇంకా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మా ఆదాయం నాకే సరిపోవట్లేదని ఒక ఇది పెడతారు. అయితే జనరల్ గా ఏంటంటే ఇంతవరకు ఇక్కడ ఎక్కువగా కూడా ఇది పేదవారికి సంబంధించినంత వరకు వారు మనోవర్తి కోరే వాళ్ళు ఎక్కువగా ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేని వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు అది వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు దాని గురించి తిరిగి దాన్ని క్లియర్ చేసుకోవటం చాలా అవసరం.
1: మనోవర్తి అడిగినప్పుడు భార్య కానీ భర్త కానీ అవతల వారి ఆదాయంలో ఎంత పర్సెంట్ ఇవ్వాలి కంపల్సరీ అనేటువంటిది,
0: అది 1/5 చూస్తారండి మినిమం. అది కాకుండా ఈ ఇప్పుడు 1/5 అంటే అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే భర్తకి ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా భార్యని పోషించి తీరాలి, భార్యని పిల్లల్ని పోషించి తీరాలి. అయితే ఈ మనోవర్తి అనేది ఎక్కడ వస్తుందంటే ఎప్పుడైతే వీళ్ళు గొడవపడి విడిపోతున్నారో, నాకు ఇంత చెల్లిస్తే నేను వెళ్ళిపోతాను లేకపోతే అనే కాంపెన్సేషన్ పరంగా కొంత తీసుకుంటారండి వాళ్ళు. ఈ మెంటల్ టార్చర్, హెరాస్మెంట్ వీటికి కొంత అమౌంట్ తీసేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత కూడా ఈ మనోవర్తిని నాకు ఇప్పించవలసింది అనేది లైఫ్ లాంగ్ ఎప్పుడైతే కోర్టు అన్ని పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేవు అని వాళ్ళకి 1/6 అమౌంట్ వాళ్ళు చూసుకొని ఇచ్చినప్పుడు, శాంక్షన్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉందండి. ఈ మనోవర్తి వాళ్ళు కోర్టు వాళ్ళు ఇచ్చినప్పటికీ ఒకవేళ అతను చెల్లించలేదనుకోండి భర్త, ఈ కోర్టుకి ఏ శిక్ష వేయడానికి అవకాశం లేదండి, శిక్షించే అర్హత అవకాశం లేదు. అలా శిక్షించే అవకాశం లేకపోవటం వల్ల చాలా మంది ఏంటంటే కోర్టు వేయగానే, ఆర్డర్స్ వేయగానే ఓ సంవత్సరం పాటు 2 ఏళ్ల పాటు చెల్లిస్తారు, ఆ తర్వాత వాళ్ళు దాని నుంచి చెల్లించకుండా పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే, అందుకని లా కమిషన్ రీసెంట్ గా ఖచ్చితంగా మీరు ఇది కోర్టుకి వాళ్ళకి శిక్షించే అధికారాన్ని కూడా ఇవ్వండి అని చెప్పేసి లా కమిషన్ సిఫార్సు చేసింది అనమాట. దాని గురించి పరిశీలన జరుగుతుంది. ఈ తర్వాత ఏంటంటే ఈ మనం ఎప్పుడైతే కనుక ఈ కోర్టులో జరుగుతున్నప్పుడు కనుక వాళ్ళు సరిగ్గా చెల్లించలేదు అన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే మళ్ళీ వాళ్ళకి అటాచ్మెంట్ తెచ్చుకోవచ్చు వాళ్ళ ప్రాపర్టీ మీద. వాళ్ళ స్థిరాస్తులు ఉంటాయి కదా, స్థిరాస్తుల మీద ఛార్జ్ తెమ్మని మళ్ళీ ఇంకో అప్లికేషన్ పెట్టుకొని, లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నాకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు కానీ చెల్లించట్లేదు. కానీ కాబట్టి శాలరీ ద్వారా వచ్చే ఛార్జ్ నాకు ఇప్పించండి అని చెప్పి ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఈ చెల్లిస్తున్నప్పుడు మనోవర్తి చెల్లిస్తున్న సమయంలో వాళ్ళు విదేశాలు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. జనరల్ గా వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళు విదేశాలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చెల్లించకుండా ఉంటారండి. అలా చెల్లించకుండా ఉన్నప్పుడు మాత్రం ఈ వీళ్ళు అటువంటి వాళ్ళ మీద కేసు కూడా వేసి ఎట్టి పరిస్థితుల్లో ఏ కోర్టు అయినా ఇండియాలోని ఏ కోర్టు ద్వారా అయినా వాళ్ళు వాళ్ళ మీద కేసు వేసి అక్కడి నుంచి వాళ్ళ ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ మీద వాళ్ళు ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఈ మనోవర్తన అనేది తీసుకోవచ్చు.
1: ఇప్పుడు అంటే భార్య అడిగినప్పుడు పిల్లలు కూడా ఉన్నారనుకోండి,
0: పిల్లలు కూడా ఉంటే సెక్షన్ 26 ప్రకారం పిల్లలకు కూడా ఖచ్చితంగా, ఇప్పుడు పిల్లలు భార్య దగ్గర ఉన్నారు, పిల్లల్ని పోషించడానికి కావాలి, వెంటనే దాని మీద ఛార్జ్ వాళ్ళకి సంబంధించిన చదువు కానీ, భార్య కూడా ఒకవేళ చదువుకోదలుచుకున్న భార్య పరిస్థితి బాగున్నప్పుడు భర్త విడాకులు తీసుకుంటే తల్లిదండ్రులు చూస్తున్న దాన్ని పక్కన పెట్టి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి భర్తకి. అయితే భర్త యొక్క ఆస్తిపాస్తులు అవన్నీ ఇన్కమ్ అన్ని చూసుకొని కోర్టు కూడా భర్త ఎంతవరకు ఇవ్వగలడు అనేది చూసుకొని ఆ పరిధులు పట్టి 1/6, 1/5 ప్రాపర్టీ, అదే అతనికి వచ్చే ఆదాయం మీద భార్యకి ఎంత సరిపోతుందో అంత మొత్తాన్ని నిర్ణయిస్తారు.
1: ఇప్పుడు సాధారణంగా వివాహ సమయంలో స్త్రీధనం కింద కొంత ఇవ్వటం అంటూ జరుగుతుంటుంది, దాన్ని ప్రాపర్టీగా చూపించి మనోవర్తి
0: అది వీళ్ళ పోషణ నిమిత్తము ఉన్నదా లేదా అని చూసుకోవాలండి. అది భార్యకి ఒకవేళ స్త్రీధనం వస్తుంది అనుకోండి, అది పిల్లలకి ఇచ్చే సమయంలో దాన్ని వర్తింపజేయడానికి వీలు లేదండి. అది ఒక

0: ప్రాపర్టీ ఇంత ఉన్నది అని తర్వాత దాని మీద ఆదాయం వచ్చే దాన్ని బట్టే నిర్ణయిస్తారు. ఎక్కువగా మనోవర్తిని చాలా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, వారిని వారిని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కోర్టు జారీ చేస్తుందండి. ఎందుకంటే కోర్టుకి శిక్షించే అర్హత ఖచ్చితంగా లేనప్పుడు, ఒకవేళ వీళ్ళు కావాలి అని నాకు అది స్త్రీధనమే అని వీళ్ళు పెట్టుకొని వెళ్ళినప్పుడు, నాకు విడిగా మనోవర్తి ఇప్పించండి అన్నప్పుడు ఇవ్వడానికి అంత అవకాశం ఉండదండి. ఎందుకంటే దానికి మనం ఒకటి అడిగితే వాళ్ళు రెండు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏంటంటే ఒకసారి ఇంత కాంపెన్సేషన్ అనేది తీసుకోవడానికి ఉంటుంది, విడాకులు తీసుకోగానే వీళ్ళు చేసిన హెరాస్మెంట్ కి లేకపోతే ఇచ్చిన కట్న కానుకలు తాలూకు సాక్ష్యాధారాలు చూపించినప్పుడు ఇంత అమౌంట్ కాంపెన్సేషన్ గా విడిగా తీసుకుంటారు. ఆ కాంపెన్సేషన్ వేరు, ఈ మనోవర్తి వేరు. మనోవర్తి ఏంటంటే వాళ్ళు మనోవర్తి ఒకసారి కోర్టు ఇప్పించినప్పుడు అసలు వాళ్ళు బతుకున్నంత వరకు ఇవ్వాల్సిందేనండి మనోవర్తి. అయితే మధ్యలో ఏదైనా ఆవిడ రెండో వివాహం చేసుకున్నట్లయితే, లేకపోతే ఆవిడకి ఏదైనా ఎంతకన్నా మంచి జాబ్ వచ్చినట్లయితే, ఇలాంటి అవకాశాలన్నీ ఉన్నప్పుడు మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ దగ్గర ఆలోచనలో పెట్టుకొని మనోవర్తి ఎంతవరకు వాళ్ళకి నిజంగా అవసరం ఉందో కోర్టు పరిశీలించిన తర్వాతే కోర్టు ఇస్తుందండి. కాబట్టి అది రాబట్టుకోవడానికి మాత్రం చాలా ప్రయత్నం చేసి తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం బాధితులకు ఉందండి. ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో ఈ మనోవర్తిని తెప్పించుకోవడానికి దాన్ని కృషి చేసి దాన్ని వదులుకోకుండా తెప్పించుకోమని చెప్పి సలహా అన్నమాట. అంటే మనకేదో తల్లిదండ్రులు చూస్తున్నారు, లేకపోతే మనకెవరో ఒకళ్ళు చూస్తారులే అండగా ఉన్నారు, వాళ్ళతో గొడవ ఎందుకు, ఒక వదిలించేసుకున్న తర్వాత లేకపోతే వాళ్ళని వదిలేసిన తర్వాత వాళ్ళు ఇస్తే మనం తీసుకునేది ఏంట్లే అనేది చేయకుండా, వీలైనంత వరకు వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా నిలబడేయడానికి అవకాశం ఉన్నంత వరకు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం చాలా అవసరం అండి. అది ఉపయోగించుకోమని చెప్పి తర్వాత పిల్లలకి మాత్రం కంపల్సరీ ఇట్లా ఈ దాంట్లో కూడా ఒప్పందం చేసుకొని పిల్లలకి కావాల్సింది మాత్రం అది తప్పకుండా తండ్రి దగ్గర నుంచి తెప్పించాల్సిన అవసరం ఉంటుందండి. అది ఆ మనోవర్తిని ఆ విధంగా తెప్పించుకొని వాళ్ళకి పిల్లలంటే మైనర్ పిల్లలు మేజర్ అయ్యేదాకా కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా అప్పటి వరకు తల్లి దగ్గర ఉంటే ఆ పిల్లలు దానికి సంబంధించిన అవన్నీ కూడా హక్కులు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా తల్లి దగ్గరికి పంపిస్తారు అన్నమాట. అది ఆ విధంగా కోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ తెప్పించుకునేందుకు ఫైట్ చేసైనా సరే తెచ్చుకోవాలి.
1: నమస్తే అండి.
0: నమస్తే.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరింతవరకు మనోవర్తి గురించి అడ్వకేట్ ఎస్ఎల్ అన్నపూర్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరింతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భాగంగా లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: ప్రపంచ యోగా దినోత్సవం 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగా భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం, అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన

0: ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21 తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: When we do yoga, we feel physically fit, mentally calm and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others and with nature.
0: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: And it is a very old tradition. But like all ancient Indian tradition, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths and for all cultures. Yoga is truly universal.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు

0: కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
1: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగ దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
0: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2000 నుంచి 3000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2.44 కోట్ల మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1.91 కోట్ల మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 133,000 వేదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2.18 కోట్ల మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో

0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. ముందుగా వినబోతున్న పాట గుళే బక్కవాళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఒంగోలు నుంచి పిఎస్ లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు

అది కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ మరి వీరందరూ కోరుతున్నారు. కొత్త బంగారు లోకం చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జమీర్. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మి, విశాల్, మరి వీరు కోరుతున్నారు వసంతం చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడిన పాట, గీతరచన కులశేఖర్, మరి వీరి కోసం ఈ పాట

మరి బాపట్ల నుండి రాజారాం, మరి వీరు కోరుతున్నారు పండంటి కాపురం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట, గీతరచన దాసరది, సంగీతం ఎస్పి కోదండపాణి. మరి వీరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రాబోయేది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు మనసంతా నువ్వే చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ అండ్ ఉషా పండ పాట, గీతరచన సిరివెన్నెల.

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువదిల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనిక మరి వీరందరూ కోరుతున్నారు. పూజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాండపాట, గీతరచన దాసారథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

డ్రైవర్ రాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట, గీత రచన ఆత్రేయ. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రాబోయే తేదీ కార్యక్రమంలో తర్వాత పాటని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు సాహసం చేరా డింబక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం రాజకోటి. మరి లక్ష్మీనారాయణ గారి కోసం ఈ పాట

ఈనాటి రావతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట స్టేట్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు దక్షిణ చిరువలంక నుండి ఎస్పి సుబ్రహ్మణ్యం

0: மண்டே சம்பங்கி சந்தாயி வாயில் சனா.
1: మీరింతవరకు రావు అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా చంద్రముఖి చిత్రం నుంచి యదుబాలకృష్ణ, సుజాత పాండపాట, గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్.

ఖుషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రం నుంచి సుఖవిందర్ సింగ్ చిత్ర పాడిన పాటకు రచన సుద్దాల్ అశోక్ తేజ.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాట.

కార్యక్రమముల తర్వాత ఘర్షణ ఈ చిత్రం నుంచి చిత్ర పాడిన పాటకు రచన రాజశ్రీ.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గోదావరి చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా ప్రేమ కథ ఈ చిత్రం నుంచి సౌమ్య పాడిన పాటకు సంగీతం సందీప్ చౌత.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సాముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సాముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా

గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LPMSను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా LPMS ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో LPMS ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ PMSME 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల PMSME ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు PMSME కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో WHO చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, NCR ఆరు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక

0: తీర ప్రాంతం కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథి తొలగించుట ఈ అంశం గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు లేదా యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ పౌరుష గ్రంథి, ప్రాస్టేట్ గ్లాండ్ అంటాము, పెరిగి సమస్యలు తలెత్తినప్పుడు దాన్ని సర్జరీ చేసి తొలగిస్తూ ఉంటారు మీలాంటి నిపుణులు, యూరాలజిస్టులు. అయితే ఈ శస్త్రచికిత్సలో లేదా ఈ సర్జరీ విధానాల్లో అంటే ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి, గతంలో లాగా కోత కుట్లు లాంటివి లేకుండా కూడా చేసే విధానాలు వచ్చాయి అని చెప్పి తెలుస్తోంది డాక్టర్ గారు. అసలు ఏమిటి ఆ పద్ధతులు, మరి వాటి వల్ల కలిగేటువంటి సౌలభ్యం ఏమిటి, ఆ వివరాలు ఒక్కసారి వివరించండి.
3: నమస్తే అండి. పౌరుష గ్రంథి అంటే ప్రాస్టేట్ గ్లాండ్, మగవాళ్లలో 50 ఏళ్ళు దాటిన వాళ్లలో ఇది క్రమక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి గనక మనం బాగా పెరిగి ప్రాబ్లమ్స్ కనుక క్రియేట్ అవుతూ ఉంటే అప్పుడు మనము ఆపరేషన్ అనేది డిసైడ్ చేస్తాం. మెడిసిన్స్తో కూడా వాళ్ళకి రిలీఫ్ కనుక లేకపోతే అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాస్టేట్ గ్రంథిని రిమూవ్ చేయడానికి ఓపెన్ చేసేవాళ్ళు, దాన్ని ఓపెన్ ప్రాస్టేటెక్టమీ అంటాం. దానివల్ల యూరిన్ ట్యూబు కనీసం 3 నుంచి 4 వారాలు ఉండాల్సి వచ్చేది, అంతేకాకుండా బ్లీడింగ్, ఇన్ఫెక్షన్ అని లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసేవాళ్ళు. తర్వాత క్రమేణా టీయూఆర్పీ అంటాం. ఈ టీయూఆర్పీ అంటే ఎండోస్కోప్ ద్వారా మనము లోపలికెళ్ళి ప్రాస్టేట్ని రిమూవ్ చేయడం, చిప్స్ తీస్తూ ఉంటాం, పీసెస్గా చిప్స్ తీస్తూ ఉంటాం, దీన్ని టీయూఆర్పీ అంటాం. దీంట్లోనే మోనోపోలార్, బైపోలార్ అని ఈ కాటరీ మెషిన్స్ డిఫరెన్సెస్. ఇప్పుడు మేము టూ లెప్ ఆర్ టూ ఫ్లెప్, స్లిమ్ ఫ్లెప్ అంటే తూలియం లేజర్ అనే దీని వల్ల ఈ ప్రాస్టేట్ గ్రంథిని మొత్తం ఈన్యూక్లియేట్ అంటే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోండి, యాపిల్ పై భాగంలో రెడ్గా ఉంటుంది, లోపల భాగంలో ఎల్లోగా ఉంటుంది. ఈ లేజర్ వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎల్లో భాగం మొత్తం, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, ఆ ఎల్లో భాగం మొత్తం ఈన్యూక్లియేట్ చేసేసి దాన్ని బ్లాడర్లోకి పంపించేస్తాం. తర్వాత మార్సిలేటర్ అనే చిన్న ఇన్స్ట్రుమెంట్ వల్ల అది యూరిన్కి వెళ్లే దారి, యురిత్రా నుంచే లోపలికి పంపించి ఏదైతే మనం ఎన్బ్లాక్గా రిమూవ్ చేసామో దాన్ని పీసెస్ చేసేసి బయటికి తీసేసేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి స్టిచెస్ ఉండవు, కట్ చేయాల్సిన అవసరం లేదు, స్టిచెస్ ఉండవు, బ్లీడింగ్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి చాలా ఎర్లీగా వితిన్ 2-3 డేస్లోనే వాళ్ళ జాబ్స్కి కానీ లేకపోతే కనుక వాళ్ళ పనులు కానీ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ టీయూఆర్పీకి లేకపోతే లేజర్కి డిఫరెన్స్ ఏంటంటే టీయూఆర్పీలో మొత్తం గ్లాండ్ మనం రిమూవ్ చేయలేం, అదే గనక లేజర్లో అయితే ఆల్మోస్ట్ 80 నుంచి 90% గ్లాండ్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ చుట్టుపక్కల ఉన్న గ్లాండ్ తప్పితే మిగతాది మధ్యలో కంప్లీట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ పడే అవసరం వెరీ నెగ్లిజిబుల్, పడదు అని నేనాను కానీ వెరీ నెగ్లిజిబుల్. తర్వాత టీయూఆర్పీలో 26 సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, వేరేజ్ లేజర్లో 22 సైజ్. అంటే మనం మూత్రనాళాన్ని అసలు వెడల్పు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా నార్మల్ యురిత్రాలోనే 22 సైజ్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. మనకి కావలసినట్టుగా చక్కగా లేజర్ ఫైబర్ ద్వారా కంప్లీట్ గ్లాండ్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. టీఆర్పీలో బ్లీడింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, దీంట్లో అసలు బ్లీడింగ్ అనేది నెగ్లిజిబుల్. నేను ఇన్ని సర్జరీస్ చేసిన బ్లీడింగ్ అనేది ఒక్క పేషెంట్కి కూడా మనం ఎన్కౌంటర్ చేయలేదు. ఇన్ఫెక్షన్ ఛాన్స్ వెరీ రేర్. అంతేకాకుండా మళ్ళీ ఈ టీఆర్పీ చేయడం వల్ల కొద్ది మందిలో బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి, దాన్ని స్ట్రిక్చర్స్ అంటారు.

0: ఎందుకంటే మనం నార్మల్గా యూరిన్ పోసుకునే దారి 22 ఈజీగా అడ్మిట్ చేస్తుంది. అదే గనక 26 సైజ్ గనక పెట్టాలి అంటే యూరిన్కి వెళ్లే దారిని వెడల్పు చేయాలి. ఈ వెడల్పు చేసి ఈ ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టినప్పుడు కొద్ది మందికి ఈ బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళా మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడచ్చు. అంతేకాకుండా టీఆర్పీలో ఏంటంటే మొత్తం గ్లాండ్ని మనం రిమూవ్ చేయలేం. లేజర్ పద్ధతిలో మొత్తం గ్లాండ్ని, ఆల్మోస్ట్ గ్లాండ్ని రిమూవ్ చేస్తాం. అందుకనే ఇంకోసారి ఆపరేషన్ పడే అవకాశం ఉండదండి. సో ఇప్పుడు మనం ఈ లేజర్ తూలెప్ అంటే తూలియం లేజర్తో మొత్తం ఈన్యూక్లియేషన్ ఆఫ్ ప్రాస్ట్రేట్ మొత్తం ఒక ముద్దలాగా మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఎఫిషియంట్ ప్రొసీజర్. ఇప్పుడు మన హాస్పిటల్లో 60 వాట్ లేజర్ ఉంది. ఈ 60 వాట్ లేజర్ వల్ల ఏంటంటే ఇంకా పెద్ద గ్లాండ్స్ మీకు 100, 150, 200 grams గ్లాండ్ కూడా మనం ఈ లేజర్ పద్ధతి ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది.
1: అయితే డాక్టర్ కిరణ్ కుమార్ గారు, మీరు చెప్పినటువంటి ఈ టూలెప్ అనేటువంటి విధానంతో, లేజర్ విధానంతో తొలగించిన తరువాత మళ్ళీ ఏమైనా తిరగబెట్టే అవకాశం ఉంటుందా?
0: ఒక 1 gram per 1 year పెరుగుతుందండి. సో ఇది ఇంత 90% ఆల్మోస్ట్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా గ్లాండ్ పెరిగి అబ్స్ట్రక్షన్ వచ్చేది కనీసం ఒక 10-15-20 years తర్వాత. అది కూడా అందరికీ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. సో కాబట్టి ఈ గ్లాండ్లో ఇంత రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా వచ్చే అవకాశం నెగ్లిజిబుల్.
1: డాక్టర్ గారు, అసలు ఏదైతే ఈ పౌరుష గ్రంథి లేదా ప్రోస్టేట్ గ్లాండ్ అనేటువంటిది పెరిగినందువల్ల అది కొన్ని అసౌకర్యాలు కలిగిస్తుంది అని అంటుంటారు, అంటే మూత్ర విసర్జన ఇబ్బంది కలగడం కానీ, లేదనుకుంటే దాంట్లో ఏమైనా రక్తం పడడం కానీ, ఇలాంటివి కొన్ని లక్షణాలు చెబుతూ ఉంటారు. మీరు ఇందాక చెప్పారు ఆ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అనేటువంటి ఆ సమస్య అనేటువంటి నిర్ధారణ అయ్యాక ప్రాస్టేట్ గ్రంథి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటుంది అసలు?
0: సార్, దానికి సర్టెన్ ఇండికేషన్స్ అంటాం. యూరిన్ కంప్లైంట్స్తో వస్తే ప్రతి పేషెంట్కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళ సిమ్టమ్స్ని కనుక్కొని టెస్ట్లు చేసి ఫస్ట్ మెడికేషన్ పెడతాం. మెడిసిన్స్తో ఆల్మోస్ట్ 70-80% మంది హ్యాపీగా ఫ్రీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కొద్ది మందిలో అంటే మెడిసిన్స్ పెట్టినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ రాకపోయినా, యూరిన్ ఆగిపోయినా, అల్ట్రాసౌండ్లో యూరిన్ ఎక్కువ మిగిలిపోతున్నా, లేకపోతే కనుక క్రియాటినిన్ అంటాం అంటే యూరిన్ కిందకి రాకుండా ఈ కిడ్నీస్ మీద ప్రెషర్ పడి కిడ్నీ వాపులు రావడం, ఈ రిక్రెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే 6 నెలల్లో 2 సార్లు కంటే ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్, మూత్రాశయ ఇన్ఫెక్షన్ అనమాట వస్తున్నా కూడా వీళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఆపరేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా గనక మనం వదిలేస్తే ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళు చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటా ఉంటుంది, యాంటీబయాటిక్స్ ఎక్కువ కాలం వాడాల్సి వస్తూ ఉంటుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, యూరిన్ ఆగిపోతే బ్లాడర్ వాల్ థిక్కెన్ అవుతుంది. ఎప్పుడైతే బ్లాడర్ వాల్ థిక్కెనింగ్ బాగా అయితే రేపొద్దున మనం సర్జరీ ఎంత బ్రహ్మాండమైన సర్జరీ చేసినా కూడా పంపింగ్ యాక్షన్, బ్లాడర్ యొక్క యాక్షన్, మజిల్ యాక్షన్ కనుక పోతే వాళ్ళకి మొత్తం క్లియర్ అవ్వదు. సో ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా ఈ లోపలే గనక మనం మెజర్స్ తీసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కువగా బాధపడరు.
1: డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు, ప్రాస్టేట్ క్యాన్సర్ అనే పదం ఆ జబ్బుకు సంబంధించి కూడా వింటుంటాం, అది ఎందుకు వస్తుంది, అది ఏమిటి, దాన్ని ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది?
0: ప్రాస్టేట్ క్యాన్సర్కి ఓన్లీ జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఒకటే రీజన్ అండి, మిగతా ఏ రీజన్స్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. ప్రాస్టేట్ క్యాన్సర్కి ఈ బీపీహెచ్కి సంబంధమే లేదు. ప్రాస్టేట్ గ్లాండ్ జోన్స్ ప్రకారంగా డివైడ్ చేస్తాం. పెరిఫెరల్ జోన్ అంటే చుట్టుపక్కల భాగం, ట్రాన్సిషన్ జోన్ మధ్యలో భాగం, సెంట్రల్ జోన్ ఇంకా మధ్యలో భాగం, ఇలాగా జోన్స్ ప్రకారంగా ఉంటుంది ప్రాస్టేట్. పెరిఫెరల్ జోన్లో వచ్చేది మాత్రమే క్యాన్సర్. క్యాన్సర్ పెరిఫెరల్ జోన్లో మాత్రమే వస్తుంది, వేరాజ్ బీపీహెచ్ అనేది ట్రాన్సిషన్ జోన్లో వస్తుంది. కాబట్టి ఇది అదిగా మారదు, అది ఇదిగా మారదు. మనము పేషెంట్ రాగానే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని తెలుసుకుని పర్రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే వేలు పెట్టి లోపల చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు కనుక ప్రాస్టేట్ గట్టిగా కానీ నాడ్యూల్స్ కానీ ఉన్నా, సీరం పిఎస్ఏ అనే టెస్ట్ కనుక 4 కంటే ఎక్కువ ఉన్నా, ఫస్ట్ వేళ్ళని ప్రాస్టేట్ క్యాన్సర్గా ప్రిలిమినరీగా మనం నిర్ధారించి అప్పుడు ఎంఆర్ఐ ప్రాస్టేట్ చేయించి దాంట్లో కూడా కన్ఫర్మ్డ్ అయితే బయాప్సీ చేయించి అది ఏ స్టేజ్లో ఉందనేది చెక్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరాజ్ గట్టిగా లేకపోయినా, నాడ్యూల్స్ లేకపోయినా, పెద్ద ప్రాస్టేట్ ఉన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని బ్లాడర్ ఎలా ఉంది, ప్రాస్టేట్ ఎలా ఉంది, యూరిన్ ఎంత మిగిలిపోతుంది అనేది ఒక క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి

0: ఇనీషియల్గా కొన్ని రోజులు మెడిసిన్స్ వాడించినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ కనుక సరిగ్గా రాకపోతే అప్పుడు సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: ప్రాస్టేట్ పెరుగుదల, ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనే సమస్య, ఇందాక మనం బీపీహెచ్ఈ అని అన్నదానికి మీరు ఇందాక చెప్పారు, మీరు టెస్ట్ చేసేటప్పుడు ముందు క్లినికల్ ఎగ్జామ్ ఏదో చేస్తారు చేత్తో, అక్కడ ఈ పెరుగుదలకు సంబంధించి అనుకుంటారా, అబ్బో కొంచెం ఏదో కొద్ది గట్టిగా అనిపిస్తోంది, కొంచెం పెద్దగా అనిపిస్తోంది, ఇదేమైనా క్యాన్సర్ అయ్యుండొచ్చా అని, దానికి కూడా ఏమైనా కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా చేస్తారా?
0: కన్ఫర్మేషన్ టెస్ట్ సీరం పిఎస్ఏ అనేది పంపిస్తామండి. ఫస్ట్ సీరం పిఎస్ఏ కనుక బాగా ఎలివేటెడ్గా ఉండి మనకి వేలుతో మనకు అర్థమైపోతుంది అది గట్టిగా ఉండి నాడ్యూల్స్ ఉన్నాయి అంటే, డిలే చేయకుండా ఎంఆర్ఐ చేయిస్తాం. మల్టీపెరా ఎంఆర్ఐ ఇది ఇన్వెస్టిగేషన్. మల్టీపెరా ఎంఆర్ఐలో మనకు ఆల్మోస్ట్ 90% అర్థమైపోతుంది అది క్యాన్సర్ అవునా కాదా అనేది. కానీ బయాప్సీ చేస్తేనే అది 100% క్యాన్సర్ అనేది నిర్ధారిస్తాం. అప్పుడు కానీ మనం ఇది 100% క్యాన్సర్ అనేది చెప్పగలుగుతాం.
1: పెథలాజికల్ కన్ఫర్మేషన్లో తేలుతుంది.
0: ఎప్పుడైనా పెథలాజికల్ కన్ఫర్మేషనే గోల్డ్ స్టాండర్డ్.
1: ఇప్పుడు ఒకవేళ డాక్టర్ గారు దాంట్లో ఏదో స్టేజెస్ ఉంటాయని అంటుంటారు, అది మొదటి దశ, రెండవ దశ, మూడో దశ అని ఇలా క్యాన్సర్కి సంబంధించి విభజిస్తూ ఉంటారు, ఏ దశలను బట్టి ఏం చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు?
0: స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. 4th స్టేజ్ గనక అయితే ఇక అప్పుడు మెయిన్ సర్జరీ అనేది మనం అవాయిడ్ చేస్తాం. డైరెక్ట్గా ఏం చేస్తామంటే, డిపెండింగ్ అనమాట, హార్మోనల్ థెరపీస్ ఇస్తాం, ADT ఆండ్రోజెన్ డిప్రవేషన్ థెరపీస్ అంటాం, అది కానీ లేకపోతే గనక వాళ్ళకి కాస్ట్ పెట్టుకోలేకపోతే బైలేటరల్ ఆర్కిడెక్టమీ అంటే రెండు బీర్జాలని తీసేస్తాం. ఇది స్టేజ్ 4. ఇప్పుడు స్టేజ్ 1కి వస్తా. స్టేజ్ 1 ఏంటంటే క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ లోపల భాగంలోనే ఉన్నది. దానికి ఏంటంటే రాడికల్ ప్రాస్టేటెక్టమీ ఈజ్ ది ట్రీట్మెంట్ అండి. ఓకేనా? స్టేజ్ 2 కూడా రాడికల్ ప్రాస్టేటెక్టమీ. స్టేజ్ 3 దగ్గరికి వచ్చే ఒక్కొక్కసారి సెమినల్ వెజికల్స్ అని, లేకపోతే నర్వ్ బండిల్స్ అనేవిగా బాగా ఇన్వాల్వ్ అయ్యి, లేకపోతే కానీ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ బాగా గనక ఉంటే గనక అప్పుడు ఒక్కొక్కసారి రేడియోథెరపీకి వెళ్ళి సర్జరీ చేయడము, లేదంటే కంబైన్డ్గా చేయడము, వాళ్ళకి అవసరమైతే లేటర్ ఆన్ కీమోథెరపీ ఇవ్వడము, ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట స్టేజ్ 3కి. వేరే స్టేజ్ 4కి స్టేజ్ 1కి అసలు ఆప్షన్స్ అంటూ ఏముండవు. డైరెక్ట్ ఇటువైపు అయితే సర్జరీ, అటువైపు అయితే ఆండ్రోజన్ డిప్రివేషన్ థెరపీ అనేది చేస్తాం అన్నమాట.
1: ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి అంటే ఎన్లార్జ్ అవ్వడము లేదా క్యాన్సర్ ఇవి రెండే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు అనేటువంటి, అంటే టీవీ అని దానికి కూడా వస్తుందా, ఇంకేమైనా గట్టి పడడాలు ఇలాంటివి?
0: ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్ క్యాన్సర్ కాకుండా ప్రాస్టేటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ గ్లాండ్, దీన్ని ఎక్యూట్ క్రానిక్ అని రెండు రకాలుగా అంటాం. ఎక్యూట్ అంటే సిమ్టమ్స్ బాగా ఇమ్మీడియట్గా ఉంటే, అంటే షార్ట్ పీరియడ్లో వీళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి
1: ఆకస్మికంగా.
0: అదే గనక చాలా కాలం గనక దీంతో సమస్యలతో బాధపడుతుంటే దాన్ని క్రానిక్ ప్రాస్టేటైటిస్ అంటాం.
1: దీర్ఘకాలికంగా
0: అంతేకాకుండా ప్రాస్టేట్ యాబ్సిస్ అంటాం. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఎక్యూట్ ప్రాస్టేటైటిస్ వల్ల ప్రాస్టేట్ యాబ్సిస్ అంటే చీముగడ్డలాగా లోపలికి ఏర్పడుతుంది. సో యూరిన్ సరిగ్గా రాదు, యూరిన్ ఆగిపోతుంది, మాటిమాటికి యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, యూరిన్ పోస్తే మంట అండ్ ముడ్డి దగ్గర విపరీతమైన నొప్పి, జ్వరము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఎక్యూట్ ప్రాస్టేటైటిస్, క్రానిక్ ప్రాస్టేటైటిస్, ప్రాస్టేటిక్ యాబ్సిస్, ఇంకొకటి ట్యూబర్క్యులర్ ప్రాస్టేటైటిస్ అంటాం, అది చాలా రేర్గా చూస్తామండి.
1: టీబీ
0: ఇందాక మీరు నేను వేలు పెడితే గడ్డలు అన్నాను చూసారా అండి, ఈ ట్యూబర్క్యులర్ ప్రాస్టేటిస్లో కూడా చిన్న చిన్న గడ్డలు నాడ్యూల్స్ లాగా తగులుతూ ఉంటాయి. అందుకనే మనం సీరం పిఎస్ఏ కూడా కోరిలేట్ చేసుకుని, ఎంఆర్ఐతో కూడా కోరిలేట్ చేసుకుని అప్పుడు మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది, బయాప్సీకి పంపించాలా లేదా అని.
1: డాక్టర్ ఇక్కడ మీరు చెప్పినటువంటి వాటిల్లో ప్రాస్టేటిక్ యాబ్సిస్ అని ఏదో ఒక పదం వాడారు. మామూలుగా ఏదైనా ఇంజెక్షన్ చేస్తే యాప్సిస్ అయింది అంటే మన వాడుక భాషలో సెప్టిక్ అయింది అనే పదం వాడతాం, దానికి అది అవడానికి ఏంటి డాక్టర్ గారు కారణం?
0: ప్రాస్టేటిక్ యాప్సిస్ అదే చెప్పాను, ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉండి ఇన్ఫెక్షన్ కనుక బాగా వస్తే, కొంతమందికి ఇమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్స్ ఉంటారండి, HIV లేకపోతే అలాంటి ఇమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్స్ కానీ బాగా వీక్గా ఉంటారు కొంతమంది. అండ్ క్రానిక్ కెథెటరైజేషన్ అంటే ఫోలిస్ కెథెటర్ చాలా కాలం నుంచి వాడటం, ఒక్కోసారి విరులెన్స్ ఆఫ్ ది స్ట్రెయిన్ అంటే ఆ ఈకోలై కానీ క్లెప్సియల్లా కానీ బాగా విరులెన్స్ ఉందనుకోండి స్ట్రెయిన్కి, అప్పుడు కూడా మీకు ఈ ప్రాస్టేటిక్ యాప్సిస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రీజన్ లేకుండా ప్రాస్టేటిక్ యాప్సిస్ రాదు.
1: ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని అంటుంటారు,
0: దాంట్లో కూడా ఇమ్యూనిటీ తగ్గాలి.
1: డాక్టర్ గారు అసలు సర్వసాధారణంగా ప్రతి ఒక్క పురుషులు మరి ముఖ్యంగా వయోధికులు ఈ ప్రాస్టేట్ గ్లాండ్కు సమస్యలు రాకుండా, ఏదైనా అవ్వచ్చు, ఇది ఎన్లార్జ్ అవ్వడం కానీ ఇంకా ఇంకా వేరే కానీ, ఆరోగ్యంగా ఉండడానికి ఏమన్నా సూచనలు ఉన్నాయా?
0: అది చెప్పే ముందు ఒక్క మాట చెప్తానండి, ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్

0: ఎందుకు వస్తుందంటే, ఒకటి ఏజ్, ఏజ్ని తగ్గించలేం, ఓకేనా, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ దాన్ని మార్చలేం. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ టెస్టెస్ట్రాన్ ఈస్ట్రోజెన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈ మూడు ప్రధాన కారణాలు ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడానికి, వాటిని మనం ఏం మార్చలేం. సో ఇప్పుడు మనం మార్చగలిగింది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, వాటర్ చక్కగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి, ఎస్పెషలీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. ఇవి తప్పితే ఇంకా వేరే ఏవి ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ కనుక వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ కనుక ఉండి, అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, సరిగ్గా రాకపోవడం, నైట్ టైం ఎక్కువసార్లు ఎగవడం, బాత్రూమ్కి వెళ్ళినా సరే యూరిన్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే ఎర్లీగా గనక సింప్టమ్స్ క్లినికల్ ఎగ్జామినేషను స్కాను చేయించుకొని ఒక డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, మీకు ఇందాక చెప్పినట్టుగా 80-90% దాకా మెడిసిన్స్తో వాళ్ళకి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. చాలా 10-20%లోనే మనం సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం, అందరిలోనూ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం. గ్లాండ్ ఒక 40-50 గ్రాములు ఉంది కదా, సర్జరీ అవసరం లేదండి. దానికి సర్టెన్ ఇండికేషన్స్ మీకు ఇందా చెప్పినట్టుగా వాటిలోనే చేస్తాం. గ్లాండ్ పెద్దగా ఉంది కదా, రేపు ఏదో పెద్ద ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రతి ఒక్కరికి సర్జరీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు.
1: ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే మంచి ఆహార నియమాలు, శారీరక వ్యాయామం, యోగా మెడిటేషన్ చేస్తే కూడా మంచిదేనేమో.
0: మంచిదే సార్, అది ఓవరాల్ గా బాడీకి మంచిది. ఇది ఒకటే అని కాదండి, హోల్ సిస్టమ్, మన ఆర్గాన్ సిస్టమ్స్ అన్నిటికీ మంచిదే.
1: డాక్టర్, ఒక చాలా మందిలో ఈ అభిప్రాయం అనొచ్చో అపోహ అనాలనో, మీరు దాన్ని నివృత్తి చేయండి. వింటుంటాం ఇతను వయసులో బాగా శృంగారంలో పాల్గొన్నాడు అందుకే ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగింది, ఇలాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. శృంగారంలో ఎక్కువగా మితిమీరి పాల్గొంటే కూడా ప్రాస్టేట్ పెరుగుదల అయినటువంటిది వచ్చే అవకాశం ఉందా, దానికి దీనికి సంబంధం లేదా?
0: నో అండి, అసలు ప్రాస్టేట్ గ్లాండ్ పని ఏంటంటే మన యొక్క సీమెన్ అంటాం కదా, దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అది ఎక్కువగా చేయడం వల్ల ఇక ప్రాస్టేట్ పెరగడం అనేది అసలు దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్ రీజన్ ఎట్ ఆల్. నేను మీకు ఇందా చెప్పినట్టుగా ఏజ్, జెనెటిక్ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ మూడే మెయిన్ ప్రధాన కారణాలు. సో కాబట్టి ఎక్కువగా కనుక చేయడం వల్ల ఇలా అవుద్ది అని మాత్రం కరెక్ట్ కాదు.
1: ఇప్పుడు సహజ సిద్ధంగా మనిషి వయసు పెరిగే కొద్దీ, మరీ ముఖ్యంగా వయోధికుల్లో, అన్ని అవయవాలు కుంచుకుపోతూ తగ్గుతూ ఉండాల. ఈ ప్రాస్టేట్కే ఈ నిబంధన ఎలా వచ్చింది పెరుగుదల?
0: హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే ఒక సెల్ని ప్రొలిఫరేట్ అంటే ఎక్స్పాండ్ అయ్యి ప్రొలిఫరేట్ అవ్వాలి అంటే హార్మోన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండి. అందుకనే ఈ గ్లాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా జెనెటిక్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే వాళ్ళలో ఇంకా ఎక్కువగా ఇంకా ఫాస్ట్గా పెరుగుద్ది. కొంతమందికి, చాలా కొంతమందికే 40 ఏళ్లలో కూడా మనం ప్రాస్టేట్లు చూస్తూ ఉంటాం. అదర్వైజ్ 50 ఇయర్స్ దాటిన తర్వాత మనం ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ స్లోగా ఒక 5-10 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ వాళ్ళకి చాలా మందికి ఫ్యామిలీ హిస్టరీలు ఉంటే పెద్దగా కనిపించేస్తూ ఉంటాయి.
1: అనూహ్యంగా కణ విభజన ఏమైనా ఎక్కువ జరిగినా కూడా ఏమన్నా ఈ ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల అనేటువంటిది ఉంటుందా, సంబంధం లేదా? సెల్ డివిజన్ బాగా మల్టిపుల్ అయింది అనుకోండి,
0: అంటే
1: క్యాన్సర్ గుర్తించని?
0: అసలు అది వేరు, ఇది వేరండి. సెల్ ని క్యాన్సర్ అంటే అదేంటంటే దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. ఎటిపికల్ సెల్స్ అని, లేకపోతే మొత్తం పొలారిటీ అనేది పోవడం, లాస్ ఆఫ్ పొలారిటీ అంటాము, చాలా పారామీటర్స్, మైటోటిక్ ఫిగర్స్ అంటాం. ఇలాంటి టెర్మినాలజీస్ యూజువల్ గా జనాలకి అర్థం కాదు. అవి ఉంటే అప్పుడు దాన్ని క్యాన్సర్ అంటాం. ఉత్తగా సెల్ యొక్క డివిజన్, దాంట్లో ఏమి జెన్యులో అంటే న్యూక్లియస్ లో మార్పులు ఏం లేకుండా సింపుల్ గా డివిజన్ గనక అయితే దాన్ని క్యాన్సర్ అనమండి.
1: డాక్టర్ గారు, ప్రతి ఒక్క వయోధికులు మూత్ర విసర్జనకు సంబంధించి ఏదైనా అసౌకర్యం లక్షణాలు కనపడితే మీరేం చెప్తారు, ఏ లక్షణాలను బట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి?
0: నైట్ టైం ఒకసారి కంటే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసి, అంటే దాన్ని నాక్చ్యూరియా అంటాం, అంటే మోర్ దాన్ 1 టైం నైట్ టైం లేగవడం, తర్వాత యూరిన్కి వెళ్ళినా స్లోగా రావడం, ఫ్రీగా రాకపోవడం,
1: ముక్కుతూ పోయడం,
0: ఎక్కువసేపు టైం తీసుకోవడం, ముక్కుతూ స్ట్రైనింగ్ అంటాం, ముక్కుతూ పోయడం, యూరిన్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మిగిలింది డ్రాప్స్ డ్రాప్స్గా పడటం, తరచుగా గంట గంటకి యూరిన్ వెళ్ళడం, వెళ్ళే లోపలే యూరిన్ లీక్ అయిపోవడం, యూరిన్లో మంట రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా గనక వస్తే
1: రక్తం పడటం
0: ఇలాంటివి గనక వస్తే ఇది ప్రాస్టేట్ సమస్య, లేకపోతే కనుక యురెత్రాలో స్ట్రక్చర్ సమస్య, నెక్ ప్రాబ్లమా, లేకపోతే బ్లాడర్ ప్రాబ్లమా, లేకపోతే స్టోన్స్ ప్రాబ్లమా, ఇలాగా ఏదో ఒక రీజన్ లేకుండా ఈ సమస్యలు అనేవి రావు. వీటన్నిటిలోకి ఏది ప్రాబ్లం, దానికి ప్రాపర్ టెస్ట్లు చేయించడం, దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇస్తే చెప్పాంగా 80-90%లో సింపుల్ మెడికేషన్తోనే వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేయచ్చు.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథి తొలగించుట ఈ అంశం గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గబ్బర్ సింగ్ ఈ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమ పాడిన పాటకు రచన చంద్రబోస్.

0: కార్యక్రమంలో చివరిగా ప్రేమలేఖ ఈ చిత్రం నుంచి ఆర్ కృష్ణన్ భువనచంద్ర పాడిన పాట.
1: Zoom, zoom.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలని. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 72 లక్షలు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేష్. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-man కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
2: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమ సింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు

0: పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వారంగ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటి విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 271,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పివి టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
1: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
0: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. కార్యక్రమం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
9: డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు నమస్కారం అండి.
10: నమస్కారం అండి.
9: డాక్టర్ రాగ సంహిత గారు, సాధారణంగా మహిళల్లో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి రకరకాల ఇబ్బందులు కొందరు మాత్రం చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆ ఫ్రీక్వెన్సీ పెరిగినట్టుగా తెలుస్తోంది, గణాంకాలు చెబుతున్నాయి, మీలాంటి నిపుణులు చెబుతుంటారు. ఏంటంటే ఈ గర్భాశయం అండాశయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు మహిళల్లో గర్భాశయం లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు ప్రభావితం చేసేటువంటి అంశాలు ప్రధానంగా ఏమిటి?
10: గర్భాశయం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఎలా కనిపిస్తాయి అనేది నేను ఫస్ట్ చెప్తాను. ఈచ్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్గా ఉంటాయి. డికేడ్స్లా మనం మాట్లాడుకుంటే పీరియడ్స్ వచ్చిన వెంటనే మనం అబ్జర్వ్ చేసుకుంటే పిల్లలకి, టీనేజర్స్ కదా, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందిలో చూస్తూ ఉంటాం. కానీ అది నార్మలే. ఎస్పెషలీ పీరియడ్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ టైం పడుతుంది. మనకేంటంటే బ్రెయిన్ నుంచి అండి హార్మోన్స్ వస్తాయి. ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్స్ అండాశయాల మీద పనిచేస్తాయి. అండాశయాలు గర్భాశయానికి సిగ్నల్ ఇస్తాయి, ఇప్పుడు బ్లీడింగ్ రావాలి, ఇప్పుడు బ్లీడింగ్ రాకూడదు అని చెప్పి. ఈ సిగ్నల్ అనేది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దాని ముందు హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కామనే. సో టీనేజ్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నప్పుడు ఇట్ ఈస్ కామన్. అట్లీస్ట్ ఇయర్లీ 3 టైమ్స్ అన్న పీరియడ్ రావాలనేది గుర్తుంచుకోవాలి. పీరియడ్ వచ్చిన ఫస్ట్ 3 ఏళ్ళు ఎస్పెషలీ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటుందండి. దాని తర్వాత మోస్ట్లీ ఇర్రెగ్యులరైజ్డ్ అయిపోద్ది. కానీ ఎప్పుడైనా హెవీగా బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు హెవీ అంటే ఏంటి హెవీ? ఒకరికి ఒక ప్యాడ్ హెవీ అవ్వచ్చు, ఇంకొకరికి 2 ప్యాడ్లు హెవీ అవ్వచ్చు. మీకు హెవీగా అవుతుందని మీకు అనిపించినప్పుడే దాన్ని హెవీ బ్లీడింగ్ అనేస్తాం. వెంటనే డాక్టర్ని వెళ్ళి సంప్రదించాలి. టైం అస్సలు వేస్ట్ చేయకూడదు, బికాస్ హెవీ బ్లీడింగ్ అనేది దేనివల్ల అవుతుందనేది మనం చూడాలి కాబట్టి. ఇది టీనేజర్స్లో. నెక్స్ట్ మనకి 20 నుంచి 30 ఏళ్ళ లోపల మోస్ట్లీ ఈ పీసీఓఎస్ అని వింటున్నాం కదా ఈ మధ్య, ఇది ఈ మధ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పీసీఓఎస్ అంటే ఏంటంటే అండి, పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్తో పాటు కూడిందనమాట, ఒక సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య దీని పేరు మారుద్దాం అనుకుంటున్నారు, మెటబాలిక్ సిండ్రోమ్ అని చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పేరు వింటే మీకు ఉట్టు ఓవరీలో ప్రాబ్లం అనిపించలేదు. పీసీఓ అంటే పాలీసిస్టిక్ ఓవరీ, కానీ ఇది ఉట్టు ఓవరీలో ప్రాబ్లం కాదండి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కలిపి వచ్చినప్పుడు, అంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి, టెస్టాస్టిరోన్ అంటే మగవారిలో ఉండే హార్మోన్ ఆడవారిలో ఎక్కువైన వాళ్ళకి, వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ, బీపీ డెవలప్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ, మెటబాలిక్ సిండ్రోమ్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దీన్ని ఇప్పుడు సిండ్రోమ్ అన్నాం. ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అండి పీసీఓ జెనెటికలీ కూడా ప్రోన్ ఉంటే రావచ్చు. మనం ఎలా ఇలాంటి రాకుండా కాపాడుకోగలుగుతాం అని అంటే, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. తినే ఫుడ్, ఇంతకు ముందు

0: లేని ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఎందుకు ఎక్కువైనాయి? మనం తినే ఆహారంలో చాలా వరకు అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది. మైక్రో ప్లాస్టిక్స్ అంటున్నాం, తాగే బాటిల్ ప్లాస్టిక్ బాటిల్, బయటకెళ్ళి తినే ఫుడ్ టప్పర్ వేరు. సో మైక్రోవేవ్ వాడతాం మనం, పర్ఫ్యూమ్స్ వాడుతున్నాం. పర్ఫ్యూమ్స్లో ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉంటాయి. మనకు వచ్చే మొత్తం హార్మోన్స్ బ్రెయిన్ నుంచే రావాలా? ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్సే కదా ఓవరీ మీద యాక్ట్ చేసేది. హార్మోన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి కంప్లీట్గా మనం ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే, పెరగాల్సిన హార్మోన్ పెరగాల్సిన టైంలో పెరగకుండా, తగ్గాల్సిన హార్మోన్ తగ్గాల్సిన టైంలో తగ్గకుండా, దీనికి తోడు రోజు మనం వాడే ఫోన్లు, దానివల్ల కంటిన్యూస్ స్టిమ్యులేషన్, దీనివల్ల హార్మోన్స్ కంప్లీట్ డిసెరేకి వెళ్ళిపోతున్నాయి. కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది బాడీ, పీరియడ్స్ కరెక్ట్గా రావు, ప్రెగ్నెన్సీ టైంకి రాదు. దీనికి మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ లైఫ్ స్టైల్ అన్నానా, రోజు 10,000 స్టెప్స్ నడవండి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంతకుముందు ఈజీగా నడిచేసే వాళ్ళేమో ముందు జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటి అని అంటే, మనకి ఈజీ లైఫ్ అయిపోయింది కరెక్టే, కానీ మన కదలిక అనేది తగ్గిపోయింది. ప్రతిరోజు ఎంతో కొంత మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మన బాడీ అంతా కరెక్ట్గా పనిచేయాలంటే కష్టం. సో నేను అనేది 10,000 స్టెప్స్ నడవాలి, రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి, కుదిరితే ఒక 11 సూర్య నమస్కారాలు చేయాలి, అంతకన్నా బెస్ట్ ఏది ఉండదు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఒక హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుని జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చండి.
1: డాక్టర్ రాగ సంహిత గారు, ఇవాళ రోజున పరిస్థితుల ప్రభావం వల్ల ప్రతి మహిళ కూడా గృహిణులు అవ్వచ్చు, ఉద్యోగినులు అవ్వచ్చు, విద్యార్థినులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మాకు కుదరట్లేదండి, మాకు తీరట్లేదండి, పనులు బిజీ అండి, అంటే నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఇలాగే ఉందండి జీవన శైలి అంతా. ఈ ఇదిలో ఏమవుతుందంటే, మీరు చెప్పినటువంటి ఆ జీవన శైలి ఇలా ఉంటే బాగుంటుందని ఏదైతే అన్నారో, తీసుకునేటువంటి ఆహారము శారీరక వ్యాయామం చేయడానికి కుదరట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు. సరే, ఇబ్బందులు వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మీరు అన్నట్టు నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ రోజులు వస్తున్నాయండి అని కూడా అంటారు. యాజ్ పర్ సైన్స్ అంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా వాళ్ళ సైకిల్ 5 రోజులు రావాల్సిన బదులు 8 రోజులు 10 రోజులు ఇలా కూడా అంటుంటారు. కొందరు కొద్దిగా ఎక్కువగా గడ్డలు గడ్డలు పడుతున్నాయని ఇలా చెబుతూ ఉంటారు సోదరిమణులు కొందరు. ఇవి కాకుండా సరే వాటికి సంబంధించినటువంటి పరిష్కారం చెప్పినప్పటికీ ఏదో ఫైబ్రాయిడ్ అయ్యి ఉన్నాయంటండి, ఏదో చాక్లెట్స్ లాగా ఉన్నాయటండి, ఇది కూడా ఈ మధ్య వింటున్నాం, అవేంటి?
0: ఇవి ఫైబ్రాయిడ్స్ అండి. ఇంకోటి మీరు మాట్లాడిన చాక్లెట్ అన్నారు కదా, ఓవరీలో చాక్లెట్ సిస్ట్స్ అంటాం. సేమ్ చాక్లెట్ కలర్లో ఉంటుంది, అలానే స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, సో జిగురు జిగురుగా ఉంటుంది, వాటిలో ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ గర్భాశయం ఇంకా అండాశయానికి సంబంధించిన వ్యాధులు. ఫైబ్రాయిడ్ అనేదండి ఈ మధ్య ఇంకెక్కువగా కనిపిస్తుంది. దీనికి సిమిలర్ కాజెస్ కాకుండా జెనెటికలీ ప్రోన్ ఉన్నా కూడా మనకి రావచ్చు. కొంచెం కాజ్ కూడా తెలియకపోవచ్చు మనకి యాక్చువల్లీ ఎందుకు వస్తుంది అని చెప్పి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేదండి ఎప్పుడు ఎక్కువగా ప్రాబ్లం ఇస్తాయని అంటే, మన గర్భాశయం కండరంలో వచ్చినప్పుడు కానీ లోపల మనకి ప్రతీ నెల ఎండోమెట్రియం అనేది షెడ్ అవుతూ ఉంటుందండి పీరియడ్ రూపంగా. ఆ లేయర్ని టచ్ అవుతుంటే ఈ ఫైబ్రాయిడో గడ్డో వెళ్ళి అప్పుడు బ్లీడింగ్ ఎక్కువైద్ది. ఈ ఫైబ్రాయిడ్ వెళ్ళి కండరంలో ఉంటే, మిడిల్ లేయర్లో ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టు గడ్డలు గడ్డలుగా పడిపోద్ది. బ్లడ్ 11 or 12 ఉండాల్సిన వాళ్ళకి 9, 8, 6 పడిపోద్ది. డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. పీరియడ్స్ టైంలో నొప్పి ఎక్కువగా అనిపించచ్చు. ఓకే, సో దీనికి ఏంటి, సైజ్ అనేది మరీ పెద్దగా ఉండి మరీ ఎక్కువ నంబర్లో ఉన్నప్పుడు సర్జరీ అనే ఆప్షన్ మనం చెప్తాం. చిన్న స్టేజ్లోనే పట్టుకున్నప్పుడు అండ్ బ్లీడింగ్ హెవీగా అవుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ పెడతామండి. ఈ మెడిసిన్స్ అనేది కరెక్ట్గా వాడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ప్రతిరోజు ఈ టైంకి ఈ మెడిసిన్ కరెక్ట్గా వేసుకోవాలని మేము చెప్తే సగం డ్యూటీనే అయినట్టు, కానీ పేషెంట్ ఆ టైంకి ఆ టాబ్లెట్ కరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే పిల్లలు ఉంటారు ఇంట్లో చూసుకోవడానికి, వాళ్ళకి పనులు ఉంటాయి, ఏదో ఒక డిస్ట్రాక్షన్ వల్ల వాళ్ళు అది వేసుకోకపోవచ్చు, ఫెయిల్ అయితే మెడికల్ ట్రీట్మెంట్స్. చాలా వరకు నేను చూసిన మెడికల్ ట్రీట్మెంట్స్ నాన్ కంప్లయన్స్ ఆఫ్ పేషెంట్, అంటే పేషెంట్ వేసుకోకలేకపోవడం వల్ల 2-3 రోజులు మిస్ అవ్వడం వల్ల, సర్లే తగ్గిపోయింది కదా అని ఆపేస్తారు, కానీ సెకండ్ డోసే అయి ఉంటుంది, మళ్ళీ బ్లీడింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల మనకు మళ్ళీ మళ్ళీ పెరిగి పెరిగి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం మనం ఈ మధ్య చూసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఫైబ్రాయిడ్స్ అండి. దీనివల్ల బ్లీడింగ్ ఇష్యూనే కాకుండా ఈ ఫైబ్రాయిడ్ లొకేషన్ బట్టి, నేను చెప్పినట్టు ఎండోమెట్రియం అన్నాను కదండి, అక్కడే బేబీ ఎల్ కూర్చుంటుంది, ఆ లొకేషన్ దగ్గర వచ్చింది అని అంటే

ఇది క్యాన్సర్ లాంటిది, కానీ క్యాన్సర్ కాదు. అంటే క్యాన్సర్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి. దీంట్లో అలా కాదు, కానీ విపరీతమైన నొప్పి ఉంటుంది వీళ్ళకి. అంటే పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్ టైంలో కూడా వీళ్ళకి నొప్పి ఎక్కువ ఉంటుంది. మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి అనిపించచ్చు, ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది, ఎండోమెట్రియం అని ఒకటి చెప్పాను చూడండి, గర్భసంచి ప్రతి నెల బయటకు పంపించేస్తుంది చూడండి బ్లడ్. అది ఆ ఏరియాలోనే కాకుండా వెళ్ళి అండాశయాల మీద కూర్చుంటే ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటాం, వెళ్ళి పేగుల దగ్గర కూర్చుంటే బవల్ ఎండోమెట్రియోసిస్ అంటాం, ఇంకా కొంతమందికి అయితే వెళ్ళి లంగ్స్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి, అంటే లంగ్ మీద ఉన్న లేయర్ మీద కూర్చున్నాయి కూడా ఉన్నాయి. సో ఇది భలే స్ప్రెడ్ అయిద్దండి క్యాన్సర్లనే, ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యిద్ది, చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ అతికిచ్చేస్తుంది. ఇది చాలా ఎలా జిగురు జిగురుగా బెల్లంలాగా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల అన్నీ అతుక్కుపోవడం వల్ల కదలడానికి ప్లేస్ లేక నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళకి. మోషన్ వెళ్తున్నప్పుడు అంటారు, కొంతమంది యూరిన్ వెళ్తున్నప్పుడు నొప్పి అంటారు, కొంతమంది పీరియడ్స్ అప్పుడు తట్టుకోలేనంత నొప్పి మేడం అంటారు. ఇలా ఉన్నప్పుడు ఊరికే ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోవడం కాకుండా వచ్చి ఒక్క స్కాన్ చేయించుకుంటే స్కాన్లో కనిపించేస్తాయి అన్నీ. ఆ దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ ఎన్నో వచ్చినాయి, మెడిసిన్స్ కాకపోయినా సర్జరీస్ ఇంకా మంచి టెక్నిక్స్ వచ్చినాయి. ఇవన్నీ చేసుకోగలితే మన లైఫ్ అనేది క్వాలిటీతో లివ్ చేయగలుగుతామండి మనం. అంటే ఇది నొప్పితో ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుని కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాం కన్నా ఒకసారి స్కాన్తో మనకి పెయిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం పొందగలుగుతాం. అండ్ చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కారణమైంది కూడా. సో పిల్లలు పుట్టట్లేదు అని అన్నప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, నొప్పి వస్తుంది పీరియడ్స్ టైంలో, లేదా హెవీగా బ్లీడింగ్ అవుతుంది, కానీ ఇది నా ప్రెగ్నెన్సీకి ఎలా రిలేట్ అయ్యింది అని అనుకోకండి. ఉంటాయి రిలేషన్స్, ఒక్క స్కానే అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి మనకి. సో ఏ ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా బ్లీడింగ్ హెవీగా అవుతున్నా, 28 రోజులకు ఒకసారి బ్లీడింగ్ అవ్వాలండి. ఓ వారం అటు ఇటు అయినా ఏం కాదు. దీనికన్నా మరీ డిలే అయిపోయినా, మరీ ఎర్లీగా వస్తున్నా కరెక్ట్ కాదు, 5 రోజులు బ్లీడింగ్ అవ్వచ్చు. మరీ ఎక్కువైనా కరెక్ట్ కాదు, మరీ 1 రోజు 2 రోజులైనా కరెక్ట్ కాదు. గడ్డలు అనేది పడకూడదు, పడినా 1 రోజు 2 రోజు కొన్ని గడ్డలు పడతాయి, కానీ అంతకన్నా ఎక్కువ పడతాం కరెక్ట్ కాదు. కడుపు నొప్పి ఉంటుంది పీరియడ్స్ అప్పుడు, కానీ పీరియడ్స్ వచ్చి

0: తర్వాత ఇబ్బంది ఉంది. ఇప్పుడు కొన్ని అంతఃస్రావ గ్రంథుల లేదా వినాళ గ్రంథుల అంటే ఎండోక్రేనియల్ హార్మోనల్ డిజార్డర్ కూడా దానికి రిలేటెడ్ అయి ఉంటే, అప్పుడు దానికి సంబంధించినటువంటి మందులు లాంటివి ఇస్తారా, లేకపోతే అవసరం అయితే శస్త్రచికిత్స చేసి తొలగించడం లాంటిది కూడా చేయడానికి అవకాశం ఉంటుందా?
1: రెండూ చేయొచ్చండి. నేను చెప్పినట్టు సైజ్ బట్టి, మీ డిసీజ్ బట్టి ఉంటుంది. మనం నేను ఎప్పుడైనా అదే అంట, ఎండోక్రైన్ ప్రాబ్లం ఏదున్నా మనం ఈజీగా ట్యాబ్లెట్స్తో తగ్గించుకోవచ్చు. వాడుతున్నామా, కరెక్ట్గా వాడుతున్నామా అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అండి, జబ్బులు ట్యాబ్లెట్లతోనే పోయే ఉంటాయి. ఎస్పెషలీ గైనిక్ వచ్చేసరికి హెవీ బ్లీడింగ్ అవ్వండి, చిన్న చిన్న ఫైబ్రాయిడ్లు, చిన్న చిన్న ఎండోమెట్రియోసిస్లు, పీసీఓఎస్లు, ట్యాబ్లెట్లే ముందు. ఈ ట్యాబ్లెట్లు పనిచేయనప్పుడే మనం సర్జరీ గురించి వెళ్తాం, కానీ డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళాలి అని అంటే అదో 10 సెంటీమీటర్లు సిస్ట్ అవ్వాలి, విపరీతమైన నొప్పి రావాలి, తిరిగిపోయి ఉండాలి, టార్షన్ అంటాం. ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎమర్జెన్సీ సర్జరీలు చేయడం తప్ప, లేదా మరీ పెద్దగా ఉంటే తప్ప, మెడికల్ మేనేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ మందులు వేసుకోండి కరెక్ట్గా చెప్పినట్టు.
0: కాకపోతే ఏంటంటే డాక్టర్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ గర్భాశయ అండాశయ సంబంధించినటువంటి మందులు ముందు మెడికల్ మేనేజ్మెంట్తో మీరు నయం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మీ మెడికల్ సైన్స్ కూడా అదే చెబుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ మందులు వేసుకుంటే మళ్ళీ కొంచెం ఓవర్ వెయిట్, అది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ దాని ప్రభావం ఉంటే ఒబీజులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే అభిప్రాయము ఉంది. మీరేమంటారు?
1: ఇప్పుడు మందుల వల్ల, మేమిచ్చే మందుల వల్ల అండి, ఓవర్ వెయిట్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వదు. ఇప్పుడు ఆ మందులు ఓవర్ టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలంటే కొంత మీరు ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి, అప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఎంతో కొంత వాటర్ రిటెన్షన్ అవ్వచ్చు పిల్స్ వల్ల, కానీ మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఎంతో కొంత వాటర్ రిటెన్షన్ అవ్వచ్చు పిల్స్ వల్ల, కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి విచ్ ఆర్ నాట్ ఎఫెక్టింగ్ వెయిట్ గెయిన్, ఇలాంటి ఏమి రాకుండా కూడా మెడిసిన్స్ చాలా వచ్చినాయి.
0: సైడ్ ఎఫెక్ట్ లేనివి,
1: సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. లేనివంటే కష్టం, ఉంటాయి కానీ చాలా తక్కువ అండి. మేమిచ్చే మరీ నెలలు ఇయర్స్ తరబడేసుకున్న వాళ్ళకి ఉంటాయి, కానీ 2-3 నెలలకి ఇంకా కొన్ని ఇంకా మంచి వచ్చినాయండి. అవి ఏంటంటే ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటాం. ఇలా హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అనుకుందాం, ఎడినోమయోసిస్ అని ఇంకోటి ఉంటుంది, గర్భసంచి వాపుని ఎడినోమయోసిస్ అంటాం. ఇలా ఉన్నప్పుడు కానీ మైల్డ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే IUD ఇంట్రాయూట్రైన్ డివైస్ అని కాపర్ టీ లాంటిది ఒకటి లోపల పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు అది ఒక నెల పడితే సెట్ అవ్వడానికి, కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయండి. దాంట్లో బ్లీడింగ్ అనేది బాగా తగ్గిపోద్ది. దీంట్లో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎలా ఉంటాయి? మేము పెట్టింది గర్భాశయంలో, డైరెక్ట్గా పనిచేసేది గర్భాశయం మీద, నోట్లో నుంచి ఏం తీసుకోవట్లేదు. సో వేరే ఆర్గన్స్ని ఏది ఎఫెక్ట్ చేయదు, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కానీ ఇది వేపించుకున్నప్పుడు ఏంటంటే ఒక నెలపాటు దాని అడ్జస్ట్మెంట్ పీరియడ్ అప్పుడు కొంచెం కంగారు పడతారు, అయ్యో మేడం ఇంకా బ్లీడింగ్ అవుతుందని. అప్పుడు మందులు ఇస్తాం, కానీ అది భరిస్తే మంచి రిజల్ట్స్. 5 ఏళ్ల వరకు బ్లీడింగ్ అనేది మనకి తగ్గుద్ది. హెవీ బ్లీడింగ్ ఏ మందులు వాడినా తగ్గట్లేదు అని అన్నప్పుడు వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎండోమెట్రియల్ కార్సినోమా, సర్వైకల్ కార్సినోమా, ఒవేరియన్ క్యాన్సర్ ఇవన్నీ మనం వింటూ ఉంటాము. అండ్ దీంట్లో మనం చాలా వరకు అర్లీగా పట్టేసుకోవచ్చండి. ఎందుకంటే ఆడవారికి వచ్చే క్యాన్సర్లు వార్నింగ్ సైన్స్తో వస్తాయి మంచిగా రాక్. అంటే ఏంటంటే ఏమీ తెలియకుండా సడన్గా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయి క్యాన్సర్ అని డయాగ్నోస్ అవ్వదు. బ్లీడింగ్ హెవీగా అయింది, చాలా రోజుల నుంచి అయింది, లేదా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఇది 50 ఏళ్ళ తర్వాత వస్తుంది, నార్మల్గా కనిపిస్తుంది. ఇది మనం 30 ఏళ్ళ నుంచే అట్లీస్ట్ 5 ఏళ్ళకు ఒకసారి, 3 ఏళ్ళకు ఐడియల్లీ ఒకసారి ఎండోమెట్రియల్ బయోప్సీ అని అంటాం. ఏం లేదండి, ఓపీడీలో చేసే ప్రొసీజర్, పెద్ద నొప్పి కూడా ఉండదు, పీరియడ్ అప్పుడు వచ్చిన క్రామ్స్ అంతే ఉంటుంది. ఆ బయోప్సీ అనేది ముక్క తీసుకుని టెస్ట్కి పంపిస్తాం. క్యాన్సర్ డైరెక్ట్గా రాదండి, ఎన్నో స్టేజెస్ దాటి దాటి దాటి వస్తుంది. సో ఆ ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే పట్టుకున్నాం అనుకోండి, మెడిసిన్స్ ఇచ్చేస్తాము, క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గిపోద్ది. ఓకే, సో నేనేమంటా అంటే 30 ఏళ్ళ తర్వాత ప్రతి, అంటే ఆడవాళ్ళు ప్రతి ఇయర్ ఒక్కసారన్నా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిది. సరే, మాకు కుదరట్లేదు అది, అట్లీస్ట్ 3 ఏళ్ళకు ఒకసారి ఒక అల్ట్రాసౌండ్. ఈ మధ్య అందరు గైనకాలజిస్ట్ చేసేస్తున్నారండి అల్ట్రాసౌండ్. ఒక అల్ట్రాసౌండ్ అండ్ వాళ్ళు చెప్పిన బ్లడ్ టెస్ట్లో ఎండోమెట్రియల్ బయోప్సీనో ప్యాప్స్మియర్ అంటారు అదో చేపించేసుకోండి. చేపించుకుంటే అట్లీస్ట్ మనకేమన్నా వచ్చేది ఉంటే ముందే తెలుస్తుంది, దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ సర్వైకల్ క్యాన్సర్ అండి ఇంకోటి. ఇది ఒక క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందంటే ఇదే అండి. ఈ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 13 ఏళ్ల వయసు అంటే 11 ఏళ్ల వయసు 9 ఏళ్ల వయసు అమ్మాయిలకు కూడా ఇచ్చేసేయచ్చు. 2 డోసులు ఉంటాయి. సరే అప్పుడు మిస్ చేశారనుకుందాం, అట్లీస్ట్ మీరు పెళ్లి కాక ముందు 3 డోసులు తీసుకోవచ్చు. అప్పుడు మిస్ అయిందనుకుందాం, అట్లీస్ట్ ఫస్ట్ బేబీ పుట్టే ముందు ఒక 3 డోసులు తీసుకోండి. అప్పుడు మిస్ అయిందనుకుందాం, అప్పటికి తీసుకోవచ్చు కానీ చాలా తక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎంతో కొంతన్నా ఉండొచ్చు. సో ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, హ్యూమన్ పాపిలోమా వైరస్ మనకి రాకుండా, అట్లీస్ట్ క్యాన్సర్లో వచ్చే స్ట్రెయిన్స్ రాకుండా కాపాడడానికి ట్రై చేస్తుంది. ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, అయినా 100% ప్రొటెక్షన్ కాదు కదండి. అందుకే 30 ఏళ్ల తర్వాత అందరు ఆడవాళ్ళు ప్యాప్స్మీర్ చేయించుకోమంటాం ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి. సో దాంట్లో మనకి ఏమన్నా ఈ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి తగిన ట్రీట్మెంట్. ఎందుకంటే క్యాన్సర్ ఒక్కసారి వచ్చేస్తే ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఆడవాళ్ళే కదా బ్యాక్ బోన్ ఇంటికి.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ అని అనగానే దాదాపుగా అది 2వ స్టేజీ 3వ స్టేజీ దాటిన తర్వాత కానీ బయటపడదు అనేటువంటిది ఒక కామన్ అభిప్రాయంగా చెబుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ లో భాగమైన ఎండోమెట్రియాసిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఇంకా ఇతరత్ర ఇంకేదన్నా ఉండేటువంటి క్యాన్సర్లకు సంబంధించి కూడా ఏమైనా అంటే 2-3 స్టేజీలు అంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఒక క్రమశిక్షణతో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ తీయించుకోక నిర్లక్ష్యం చేసిన పెథలాజికల్ కన్ఫర్మేషన్ కి పంపిస్తామని అంటే ఇప్పుడు ఎందుకు లేండి తర్వాత ఇంకొకసారి చేయించుకుంటానే, పాపం వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల కానివ్వండి ఇంకా ఇంకా ఇతరితర కారణాలు కానీ నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ క్యాన్సర్ అనేటువంటిది కూడా ఈ దీనికి సంబంధించి కూడా 2వ స్టేజ్ 3వ స్టేజ్లోనే బయటపడే అవకాశం ఉంటుందా?
1: అవునండి, నిర్లక్ష్యం చేస్తే ఫైనల్ స్టేజ్లో కూడా బయటపడవచ్చు, కానీ అప్పుడు మన చేతిలో ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ తనకి నొప్పి లేకుండా ఉండడానికి చూస్తాం, కానీ 4th స్టేజ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామో చూస్తాం, కానీ క్యూర్ గురించి ఇంకా ఆలోచించవండి. అర్లీ స్టేజ్లోనే మనం ఏదైనా క్యూర్ గురించి ఆలోచించవచ్చు. నేను చెప్పినట్టు ప్యాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ అని ఒకటి ఉంటుంది, అండ్ ఎండోమెట్రియల్ బయోప్సీ గోల్డ్ స్టాండర్డ్. అల్ట్రాసౌండ్ చేపించుకుంటూ ఉండాలి. ఓవేరియన్ క్యాన్సర్లు పట్టుకోవడానికి అల్ట్రాసౌండ్ ఒకటి చాలా మంచిగా వర్క్ అవుతుంది. సో ఈ మనం రెగ్యులర్ ఫాలోఅప్, మీ గైనకాలజీ

0: ఇస్ మీ ఫ్రెండ్, మీ సేవియర్. ఏముందండి, ప్రతి 2-3 ఇయర్స్కి ఒకసారి వెళ్ళి కలవడం పెద్ద లెక్కేం కాదు. కొంచెం టైం తీసుకుని, అండ్ అంత ఇండియాలో అయితే అంత కాస్ట్లీ కాదండి. మన విజయవాడలో కూడా అసలు కాస్ట్లీ కాదు ట్రీట్మెంట్. అండ్ వెరీ హెల్ప్ఫుల్ డాక్టర్స్ ఉంటారు విజయవాడలో. ఇంకోటి అండి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఇంపార్టెంట్. ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మదర్కి ఉంటే డాటర్కి వచ్చే ఛాన్స్ ఉంది, ముందే స్క్రీనింగ్ చేయించుకోమండి అంటాం కదా. అదే కాకుండా బ్రెస్ట్, కోలాన్ అంటే పేగు, పెద్ద పేగు క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, ఈ 3 ఫ్యామిలీస్లో రన్ అవుతాయండి. ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే కాదు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా మీ ఫ్యామిలీలో ఎవరికన్నా, పెద్ద పేగు కోలాన్ క్యాన్సర్ ఉన్నా, ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నా, స్క్రీనింగ్ అనేది మీకు ఇంకెక్కువ ఇంపార్టెంట్ అయిపోద్ది. సో జెనెటిక్ బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు ఆ క్యాన్సర్ జీన్ ఉందో లేదో తెలుస్తుంది. ఉంటే దాన్ని బట్టి కొన్ని కేసెస్లో ఓవరీలో క్యాన్సర్ వస్తుంది అని తెలిసి ఓవరీస్ తీసేసిన వాళ్ళవి కూడా ఉన్నాయి పిల్లలు పుట్టక ముందే, లేదా ఎగ్స్ ఫ్రీజింగ్ అనేది ఒకటి వచ్చింది కదా, నాకు చేసుకుని తీసేసినవి కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంటే, ఇప్పుడు ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం, అమ్మో ఏ ఫ్యామిలీ హిస్టరీలో ఏది ఉంది, క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఒకసారి వచ్చేసి అడగండి డాక్టర్ని, వాళ్ళే చెప్పేస్తారుగా, సో ఇది ఉందమ్మా, ఇది నువ్వు ఈ బ్లడ్ టెస్ట్ చేసుకో తెలిసిపోద్ది అని.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, నమస్కారం.
2: కార్యక్రమంలో మీరింతవరకు మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ తాళ్ళూరి రాగ సంహిత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: విశేషాలు వింటారు.
1: కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు. కీరదోసతో పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా కీరదోస గురించి కొద్దిగా చూద్దాం. ఇది మార్కెట్లో విరివిగా దొరికే కూరగాయ. దీని ధర తక్కువైనప్పటికీ దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని కాలాలలో కూడా దొరికేటటువంటి కూరగాయ. కానీ ఎక్కువగా వేసవి కాలంలో తీసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కీరదోసలో అనేక పోషక విలువలు ఉన్నాయన్నాం కదా, అవేంటో ఒకసారి చూద్దాం. ఈ కీరదోస బరువుని తగ్గించడంతో పాటు గుండెకు మేలు చేస్తుంది. 100 గ్రాముల కనుక కీరదోసను తీసుకుంటే ఇందులో నీళ్లు 95 గ్రాములు ఉంటాయి. దీని నుంచి కేవలం 15 కేలరీలు మాత్రమే మనకందుతాయండి. 0.65 గ్రాములు ప్రోటీన్లతో పాటు లిపిడ్ ఫ్యాట్ అనేది 11 గ్రాములు ఉంటుంది. ఇక కార్బోహైడ్రేట్లు 3.63 గ్రాములు ఉంటే పీచు 5 గ్రాముల వరకు ఉంటుంది. కాల్షియం 16 మిల్లీగ్రాములు, ఇనుము 28 మిల్లీగ్రాముల వరకు ఉంటాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి, థయామిన్, ఫోలేట్ వంటి విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయండి ఈ కీరదోసలో. ఈ కీరదోసని అందరూ ఎక్కువగా సలాడ్ రూపంలోనే తీసుకుంటారండి. ఇప్పుడు మనం ఈ కీరదోసతో పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ఒక గిన్నెలో గడ్డ పెరుగును తీసుకోవాలి. అంటే మనకెంత క్వాంటిటీలో పెరుగు కావాలో అంత తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కీరదోసను తీసుకుని దాన్ని బాగా కడిగి తొక్కతో సహా, తొక్క తీయకండి, తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ పెరుగులో కలుపుకోవాలి. కీరదోస కోసినప్పుడు నీళ్లొస్తాయండి, ఆ నీళ్ళని పారపోయేద్దు. ఆ ముక్కల్ని అలాగే పెరుగులో కలిపేయాలి. ఇప్పుడు కీరదోస కలిపినటువంటి ఆ పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో 2 స్పూన్లు నువ్వులు, కొంచెం కొబ్బరి ముక్కలు, ఆవాలు, ఎండుమిరపకాయలు అంటే 1, 2, 3 గాని వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి కొద్దిగా నీరు పోయాలండి, ఎక్కువగా పోయకూడదు, కొద్దిగా పోసి పేస్ట్ చేయాలి. అప్పుడు ఈ పేస్ట్ని కీరదోస ముక్కలు వేసినటువంటి మనం పెరుగులో కలపాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. చివరగా దీనిలోకి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ ఈ 3 కలిపి పోపు పెట్టుకుని ఈ పెరుగులో కలిపేయాలి. ఇంతేనండి కీరదోస పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం. మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు వనితావాణి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: లలిత గీతాలు వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. ఈ మధ్యాహ్నం అంటే 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే

ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ అండ్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ హిందీ సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆజ్ కా అర్జున్ ఈ చిత్రం నుంచి షబ్బీర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట.

కార్యక్రమంలో బాబీ ఈ చిత్రం నుంచి శైలేంద్ర సింగ్, లతా మంగేష్కర్ పాడిన పాట.

0: चिक चिक चक
1: सच हुए सपने
2: दीवाना मैं दीवाना ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన పాట.

మీరింతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలు, సమయం 4 గంటలైంది కాబట్టి ఇక మన కార్యక్రమాలు రేడియోలో నిరంతరం ప్రసారమవుతూనే ఉంటాయి. గమనిక విన్నారు యువలయ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి యువలయ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు కదండి. మరి మన మొదటి ప్రశ్న, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? మన యువలయలో మొదటి ప్రశ్న, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? మరి సమాధానాలు వెంటనే పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

మంచి పాట వినేశారు కదా. అయితే మన ప్రశ్నలు ఎదురు చూస్తున్నాయి కదండి, ఎంతమంది కరెక్ట్ సమాధానం పంపించారో చూసేద్దాం. అందరికంటే ముందుగా పంపించారు మనకి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్ అండి. ఇక ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి పంపించారు, హరినాథపురం నుండి. రైట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. రైట్ ఆన్సర్. అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ రైట్ ఆన్సర్ పంపించారండి. సుజాత నగర్ ఒంగోలు నుంచి. మిగిలిన వాళ్ళ పేర్లు అర్థం కావట్లేదండి. మోక్షశ్రీ రైట్ ఆన్సర్ పంపించారండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలంక నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. పెడెన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు పంపించారు. రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ గారు పంపించారు ఖమ్మం నుంచి. రైట్ ఆన్సర్ అండి. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం, బాపట్ల జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి. రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారండి. రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుండి. రైట్ ఆన్సర్. భారతి కిషోర్ గారు అనంతపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా గారు పంపించారు. రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారండి. శ్రీనివాస్ గారు పంపించారు హైదరాబాద్ నుండి. రైట్ ఆన్సర్. యూపీ వారణాసి నుంచి పంపించారండి లక్ష్మీ కామేశ్వరి గారు, ఆర్ శ్రీనివాస్ గారు. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్. రైట్ ఆన్సర్. సుమతి గారు పంపించారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, అమిత్ ఖన్నా బిల్లు. రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రాపురం నుండి పంపించారు. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. రైట్ ఆన్సర్ అండి. కోటేశ్వరరావు గారు పంపించారు అత్తిలి నుండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.

इन राइट आंसर। కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి, రవికుమార్, రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య, నరేందర్ రెడ్డి, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాల నుండి, తుమ్మలచర్ల గోపీనాథ్, పెద్దన్న గురుగుంటల నుంచి, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుండి శ్రీకాంత్ శ్రీతేజ, రైట్ ఆన్సర్ అండి. జాపా భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంత్ శ్రీశాంక్ వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి వనం శేషయ్య వనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి గారు పంపించారండి, రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయి కృష్ణ లక్ష్మి శ్రీశాఖ్య వరేణ్య ప్రశాంతి జయంతి వీరు కూడా పంపించారండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి రంగారావు పద్మావతి రామలక్ష్మమ్మ శివకామేశ్వరరావు, రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, రైట్ ఆన్సర్. దంపూర్ నుండి బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి గారు, రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ ఫ్రమ్ దొనకొండ, రైట్ ఆన్సర్ అండి. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి సాయినగర్ నుండి హరినాథ్ బాబు, రైట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప పంపించారండి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. ఇస్మాల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషా భాయ్ వీరు కూడా పంపించారండి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి పంపించారు వీరందరూ కూడా. నాగేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత చిత్తూరు నుండి, రైట్ ఆన్సర్. ఇక పేర్లు చదవని వాళ్ళు తప్పు ఆన్సర్ పెట్టినట్టండి, సమాధానం కరెక్ట్గా పంపించని వాళ్ళ పేర్లు నేను చదవలేదు, కరెక్ట్గా పంపించిన వాళ్ళందరి పేర్లు చదివాను. ఇక మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత? సమాధానం అందరూ కరెక్ట్ ఆన్సర్ పెట్టేశారు కదా, 13 రోజుల నుండి 20 రోజులు సమాధానం. ఓకేనా? ఇక రెండవ ప్రశ్న, భారత మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుచుకుంటాం? భారత మిస్సైల్ మ్యాన్ అని ఎవరిని పిలుచుకుంటాం? రెండవ ప్రశ్న, మరి సమాధానం పంపించండి.

0: Yasser kita?
1: Rai?
0: ஏன் ராயலி?
1: லெட்டர்
0: எவருக்கே?
1: நீக்கு
0: நாக்கா?
1: நாக்கு ராயடன் ராது இமாச்சினு சந்துக்கும் பெட்டன் நேச்சுக்கும்னா
0: நாக்கு நுவு ராசே உத்தரோ? நேன் ராசி?
1: நாக்கு சது வின்பேன்சி தரவாதன்னு சதுக்கோ
0: I like it. செப்பு.
1: నేను రాసే
0: ఉత్తరం
1: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు ఉత్తరమే అనరా చదువు
0: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
1: పాటలు మార్చిరా సేవా అప్పుడు నేను కూడా మారుస్తా మొదట నా ప్రియ అన్నాను కదా అక్కడ ప్రియతమ అని మార్చుకో ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా నేను ఇక్కడ క్షేమం
0: ప్రియతమా నీ వచట కుశలమా నీ నిజట కుశలమే
1: ఆహా ఓహో నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే
0: ఊహలన్నీ పాటలే కనుల తోటలో
1: అదే
0: తొలి కలల కవితలే మాట మాటలో
1: అదే ఆహా బ్రహ్మాండం కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

శేషాద్రి గారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ గారు పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాల నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తిపల్లి నుండి పంపించారండి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ దక్షిణ చిలువలంక అవనిగడ్డ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. మిడితల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధా గారు పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ, ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారండి. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుండి పంపించారండి రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయికృష్ణ, లక్ష్మి, శ్రీ, సాఖ్య, వరేణ్య, ప్రశాంతి, జయంతి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. పెడెన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి పంపించారండి సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. మానసవీణ, మోక్షశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు పంపించారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు నుండి సమీనా గారు పంపించారు రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి శివకామేశ్వరరావు, రామలక్ష్మమ్మ, రంగారావు, పద్మావతి రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప పంపించారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ గారు ఫ్రమ్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. లక్ష్మీ నరసింహారావు, సంధ్య నరసాపురం వెస్ట్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహనకృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, నరసింహస్వామి, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారండి. భారతి కిషోర్ గారు అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. వారణాసి లక్ష్మీ కామేశ్వరి గారు, శ్రీనివాస్ గారు పంపించారండి రైట్ ఆన్సర్ అండి. గుండూరు నుండి మల్లాది రజని గారు, ఒంగోలు నుండి పొదిలి చిన్ను, దీక్ష, చందన రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి రైట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం నుండి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. పావులూరు నుండి శంఖ, మోహనకృష్ణ రైట్ ఆన్సర్.

0: లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, రైట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, రైట్ ఆన్సర్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి రవికుమార్ గారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరాం, తనుజ, శ్రీవత్స, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు ఫ్రమ్ దొనకొండ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ గారు, శ్యామల గారు గజ్వేల్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, రైట్ ఆన్సర్. వీర కనకారావు వీరభద్రాపురం నుండి, రైట్ ఆన్సర్ అండి. శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి పంపించారు, శ్రీతేజ గారు, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి, రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు, రైట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. జాప భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ గారు, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, కృప, రైట్ ఆన్సర్. ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి, రైట్ ఆన్సర్. అయితే ఈరోజు అన్ని పేర్లు చదవలేకపోతున్నాం సమయభావం మూలన. భారత మిస్సైల్ మ్యాన్ అనేది అబ్దుల్ కలాం గారిని అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. అందరికీ అభినందనలు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. హమ్ ననిహే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ ననిహే బచ్చే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీష్ బైఠో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
3: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
3: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్ కర్తే హై.
3: సైనికో కా కార్య కైసా హోతా హై?
2: సైనికో కా కార్య బడా హోతా హై.
3: సైనికో కే కార్య కి తులనా మే అప్నా కార్య కైసా హోతా హై?
2: సైనికో కే కార్య కి తులనా హై అప్నా కార్య ఛోటా హోతా హై.
3: ఛోటా శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై?
2: ఛోటా శబ్ద కా పర్యాయవాచి శబ్ద నన్హా హై.
3: సహీ ఉత్తర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ వెలగపాటి ఆనంద్ గారి డోలు వాద్యం వింటారు రూపకతాళం.

0: మీరింతి వరకు శ్రీ వెలగపాటి ఆనంద్ గారి డోలువాద్యం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ఫిలిం గీతాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా పెళ్లి సందడి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: గోపాలరావు గారమ్మాయి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత విన్నర్ ఈ చిత్రం నుంచి యాసిన్ నిజర్, సంజనా గల్మంజీ పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మూగనవ్వు ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పండెంటి కాపురం. ఈ చిత్రం నుంచి పి. సుశీల పాడిన పాట

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

వెల్కమ్ టు యువవాణి. ఇవాళ కిరణ్ బేడి గారు పుట్టినరోజు. వారు 1949 జూన్ 9 పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. మన దేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారి, సమాజ సేవకురాలు, రాజకీయ నాయకురాలు మరియు సంస్కరణల పథకర్తగా వారు చేసిన కృషి ప్రతి భారతీయునికి గర్వకారణం. కిరణ్ బేడి ఓ సాధారణ వ్యాపార కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రకాష్ లాల్ పెషావరియ, తల్లి ప్రేమ్లత. చిన్ననాటి నుండే క్రీడలపై ఆసక్తి చూపి టెన్నిస్ లో జాతీయ స్థాయి ఛాంపియన్ గా నిలిచారు. విద్యలో కూడా ప్రతిభ చూపి రాజకీయ శాస్త్రం పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ పొందారు. ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడి 1972 పరీక్షల్లో విజయం సాధించి భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా నియమితురాలయ్యారు. ఢిల్లీలో ట్రాఫిక్ పబ్లిక్ కమిషనర్ గా పనిచేసి క్రమశిక్షణతో ప్రజల ఆదరణ పొందారు. తీహార్ జైల్ సంస్కరణలు ఖైదీల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చి విద్య, వృత్తి శిక్షణ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఈ కృషికి 1994 రామోన్ మోక్సే అవార్డు లభించింది. ఆవిడ అంతర్జాతీయ సేవలు 2003 నుండి 2005 మధ్యలో ఐక్యరాజ్య సమితి పోలీస్ సలహా

0: దారుగా పనిచేశారు. ఆమెకు యునైటెడ్ నేషన్స్ మెడల్ కూడా లభించింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్టను పెంచారు. 2007లో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2015లో బీజేపీలో చేరి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేశారు. 2016-2021 మధ్య పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా సేవలందించారు. ఆవిడ అందుకున్న పురస్కారాలు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 1979, రామోన్ మార్క్సే అవార్డ్ 1944, యునైటెడ్ నేషన్స్ మెడల్ 2004 మరియు జవహర్ లాల్ నెహ్రూ ఫెలోషిప్. కిరణ్ బేడి గారి జీవితం మహిళా సాధికారతకు ఓ ప్రతీక. ఆమె కృషి యువతకు, సమాజానికి మరియు సామాజిక సేవ, నిజాయితీ, ధైర్యం వంటి పాఠాలను నేర్పుతుంది. ఆమె స్థాపించిన నవజ్యోతి ఇండియన్ ఫౌండేషన్ మరియు ఇండియా విజన్ ఫౌండేషన్ అనేక సామాజిక కార్యక్రమాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. కిరణ్ బేడి పుట్టినరోజు కేవలం ఓ వ్యక్తి పుట్టినరోజు కాదు, అది భారత్ మహిళా శక్తి, ధైర్యం మరియు సేవా భావనకు ప్రతీక. ఆవిడ జీవితం ప్రతి యువతికి ప్రేరణ మరియు ప్రతి మహిళ సాధికారతకు మార్గదర్శకం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఒకసారి పోయిన కాలం తిరిగి రాదు. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద కాలం. ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలం ఒకసారి పోయిన తర్వాత దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం. అందుకే మన పూర్వీకులు కాలమే కళ్ళజోడు అని అన్నారు. ప్రతి క్షణం మన జీవితాన్ని నిర్మించే ఇటుక లాంటిది. విద్యార్థి చదువుకునే సమయాన్ని వృధా చేస్తే పరీక్షల్లో విఫలమవుతారు. రైతు విత్తనాలు వేసే కాలాన్ని కోల్పోతే సమయానికి పంట చేతికి రాదు. వ్యాపారి అవకాశాన్ని కోల్పోతే లాభం దూరం అవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేయడం, పట్టుదలతో పనిచేయడం, ప్రతి పనికి సమయ పట్టిక వేసుకొని దానిని పాటించడం, ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడం, ముఖ్యమైన పనిని ముందుగా పూర్తి చేయడం వంటివి చేస్తుండాలి. ఆలస్యం నివారించుకోవాలి. రేపు చేస్తాను అనే అలవాటు కాలాన్ని వృధా చేస్తుంది. సమయాన్ని గౌరవించడం, మన సమయాన్ని గౌరవించే వారు ఇతరుల సమయాన్ని కూడా గౌరవిస్తారు. మహానుభావులు తమ జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసి గొప్ప విజయాలు సాధించారు. మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం వంటి మహనీయులు సమయాన్ని వృధా చేయకుండా దేశానికి సేవ చేశారు. విద్యార్థి జీవితంలో ఓ గంట చదువు కూడా భవిష్యత్తును మార్చగలదు. కాలం ఒకసారి పోయిన తర్వాత తిరిగి రాదు. అది మన చేతిలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగిస్తే విజయాలు, సంతోషం, సార్థక జీవితం మన సొంతమవుతాయి.

ప్రపంచవ్యాప్తంగా విద్యారంగం వేగంగా మారుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కృత్రిమ మేధస్సు ఏఐ విద్యా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. తరగతి గదిలో ఏఐ వినియోగం విద్యార్థుల అభ్యాసాన్ని వ్యక్తీకరించి ఉపాధ్యాయుల పనిని సులభతరం చేయడం మరియు విద్యా నాణ్యతను పెంచడం వంటి అనేక మార్పులను తెచ్చింది. తరగతి గదిలో ఏఐ వినియోగం వ్యక్తిగత అభ్యాసం ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి పాఠ్యాంశాలను సర్దుబాటు చేస్తుంది. స్మార్ట్ ట్యూటర్లు, ఏఐ ఆధారిత యాప్లు విద్యార్థులకు తక్షణ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి. అనువాదం మరియు భాషా అవరోధాలను తొలగిస్తుంది. పరీక్షల మూల్యాంకనం ఆటోమేటిక్ గ్రేడింగ్ ద్వారా ఉపాధ్యాయుల సమయాన్ని ఆదా చేస్తుంది. వర్చువల్ అసిస్టెంట్స్ విద్యార్థుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తున్నాయి. ఏఐ అనేది యంత్రాలకు మానవ మేధస్సు లక్షణాలను అందించే సాంకేతికత. ఇది మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి పద్ధతుల ద్వారా పనిచేస్తుంది. విద్యారంగంలో ఏఐ ఉపాధ్యాయులు సహాయకుడిగా, విద్యార్థుల మార్గదర్శకుడిగా మరియు పరిపాలనా పనుల్లో సులభతరం చేసే సాధనంగా మారింది. అసలు ఈ ఏఐ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను పొందగలుగుతున్నారు. అందరికీ సమాన అవకాశాలు అందిస్తుంది. సృజనాత్మక అభ్యాసం, క్రియేటివ్ లెర్నింగ్, గేమిఫికేషన్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల ఆసక్తిని పెంచుతుంది. డేటా విశ్లేషణ విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తగిన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. కానీ ఏఐ వల్ల వచ్చే కొన్ని సవాళ్లు కూడా గమనించుకోవాలి. ఎక్కువగా యంత్రాలపై ఆధారపడే ప్రమాదం ఉంది. పిల్లలు మరియు పెద్దలు కూడా విద్యార్థుల డేటా మరియు ముఖ్యమైన సమాచారం యొక్క భద్రతను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏఐ వల్ల మానవ సంబంధాలు తగ్గిపోవచ్చు. ఆర్థిక అసమానతల వల్ల అన్ని పాఠశాలలకు ఏఐ సదుపాయాలు అందుబాటులో ఉండకపోవచ్చు. వర్చువల్ రియాలిటీ, విఆర్ అండ్ ఏఆర్ తో కలిపి ఏఐ మరింత ఆసక్తికరమైన అభ్యాసాన్ని అందిస్తుంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆటోమేటెడ్ బోధన, వ్యక్తిగత పాఠ్యాంశాలు, జాతీయ విద్యా విధానంలో ఏఐ భారతదేశంలో ఎన్ఈపీ 2020లో ఏఐకి ప్రత్యేక ప్రాధాన్యం. సామాజిక సమానత్వం, ఏఐ ద్వారా ప్రతి విద్యార్థి సమాన అవకాశాలను కల్పిస్తుంది. తరగతి గదిలో ఏఐ వినియోగం ద్వారా విద్యా రంగానికి విప్లవాత్మక మార్పులను తెస్తోంది. ఇది ఉపాధ్యాయుల పనిని సులభతరం చేస్తూ విద్యార్థుల అభ్యాసాన్ని వ్యక్తీకరిస్తుంది. అయితే ప్రైవసీ, సాంకేతికత మీద ఆధారపడటం మరియు ఆర్థిక అసమానతల వంటి సవాళ్లను అధిగమించాలి. భవిష్యత్తులో ఏఐ విద్యా రంగాన్ని మరింత సమానత్వం, సృజనాత్మకత మరియు నాణ్యతతో ముందుకు తీసుకెళ్తుంది.

0: అట్ల కాడ రుబ్బు రోలు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలడ్రోయ్.
1: మనిషి జీవితంలో నిద్ర అనేది ఓ సహజమైన అవసరం. ఆహారం, నీరు, గాలి లాంటి ప్రాథమిక అవసరాలు మాదిరిగానే నిద్ర కూడా శరీరానికి, మనసుకు సమతుల్యతను కలిగించే శక్తి. కానీ ఆధునిక జీవన శైలిలో సాంకేతిక పరిజ్ఞానం, ఒత్తిడి, అనారోగ్యకర అలవాట్లు కారణంగా నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. స్లీప్ హైజీన్ అంటే ఏంటి? స్లీప్ హైజీన్, నిద్ర పరిశుభ్రత అనేది మంచి నిద్రకు తోడ్పడే అలవాట్లు మరియు పద్ధతులు, జీవన శైలి మార్పుల కలయిక. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవడం, పరిసరాల శుభ్రత, ప్రశాంతమైన వాతావరణం, చీకటి మరియు చల్లని గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార నియంత్రణ, కెఫీన్, మద్యం, ఫ్రైడ్ ఫుడ్ ను నివారించాలి. మానసిక ప్రశాంతత, ధ్యానం, యోగా, రీడింగ్ బుక్స్, మానసిక ఆరోగ్యంపై నిద్ర ప్రభావం చాలా పడుతుంది. సరైన నిద్ర లేకపోతే ఆందోళన.

0: ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలోపం వల్ల డిప్రెషన్ వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. నిద్ర సమయంలో మన మెదడు సమాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. మంచి నిద్ర వల్ల ఆలోచన శక్తి, సమస్య పరిష్కార నైపుణ్యం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యంపై నిద్ర ప్రభావం కూడా చూపుతుంది. నిద్రలోపం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. సరైన నిద్ర శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. నిద్రలోపం వల్ల బరువు నియంత్రణ, హార్మోన్ల అసమతుల్యత స్థూలకాయానికి దారితీస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ ప్రతిస్పందనను దెబ్బతీస్తుంది. మన నిద్రను క్రమంగా పెంచుకోవడానికి పాటించాల్సిన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. నిద్ర సమయానికి పట్టిక వేసుకోవాలి. అంటే ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, లేవటం వంటివి అలవాటు చేసుకోవాలి. సాంకేతిక పరికరాల వినియోగం తగ్గించాలి. మొబైల్, ల్యాప్టాప్స్ వినియోగం నిద్రకు ముందు నివారించాలి. క్రమమైన వ్యాయామం మన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ధ్యానం, యోగా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి. ఆహార నియంత్రణ, రాత్రిపూట భారమైన ఆహారం తీసుకోవడం తగ్గించాలి. నిద్రలోపం వల్ల కలిగే సమస్యలు మానసిక అస్థిరత, శారీరక అలసట, పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది మరియు బద్ధకంగా ఉంటుంది. సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుంది. మంచి నిద్ర అనేది మనిషి జీవితానికి ఒక అమూల్యమైన ఔషధం. మంచి నిద్ర ప్రక్రియను పాటించడం ద్వారా మనం మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు అన్నిటినీ సమతుల్యంగా చూసుకోవచ్చు. మనిషి జీవితం సమాజంలోనే రూపుదిద్దుకుంటుంది. సమాజం ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంటే వ్యక్తి కూడా సుఖంగా జీవించగలడు. కానీ నేటి కాలంలో సమాజం మరియు ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలు వ్యక్తిగత జీవితం, దేశ అభివృద్ధి, ప్రపంచ శాంతి అన్నిటినీ ప్రభావితం చేస్తున్నాయి. పేదరికం సమాజంలో ప్రధాన సమస్య. ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య లేకపోవడం వల్ల ప్రజలు అవగాహన లేకుండా జీవిస్తున్నారు. ఇది అభివృద్ధికి అడ్డంకంగా మారుతుంది. నిరుద్యోగం యువతలో నిరాశ, ఆందోళనలకు కారణమవుతుంది. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వకపోవడం సమాజ అభివృద్ధిని తగ్గిస్తుంది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కుల, మత, జాతి ఆధారంగా వివక్ష ఇంకా కొనసాగుతుంది. ఇది సమాజంలో విభేదాలను పెంచుతుంది. ఎయిర్, వాటర్, ల్యాండ్ కాలుష్యం పెరుగుతూ మనిషి ఆరోగ్యాన్ని, ప్రకృతి సమతుల్యతలను దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, హిమాలయాల కరుగుదలకు అసాధారణ వర్షాలు, ఎండలు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక విభేదాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఇవి శాంతి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అధిక సంపద కలిగి ఉండగా మరికొన్ని పేదరికంలో కూరుకుపోతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం వల్ల తప్పుడు సమాచారం, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. యుద్ధాలు, పేదరికం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు తమ దేశాలను విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇది కొత్త దేశాల్లో సామాజిక ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. సమాజం మరియు ప్రపంచ సమస్యలు మనందరినీ ప్రభావితం చేస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు, సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి బాధ్యత వహించాలి. సమాజం ఆరోగ్యంగా, ప్రపంచం శాంతిగా ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself because there were days.

0: Other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government. Whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
1: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి అభివృద్ది విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్టంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే ద్వారా ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకు లోన్లు అయినా రైట్ చేసుకోవచ్చు, అట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు.
1: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యుల

0: పై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఆదేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహా పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్ర సంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగేతి అవోచత్. ఖాద్య సురక్షయా సహా కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్, యేన కశ్మీర్ ఉపత్యకయా సహా లద్దాఖస్య చ మధ్యే సర్వ రితు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య కేరళస్య మాహి క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యాప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ఉభౌ నేతారో పశ్చిమేషియాయాం పరివర్తిత సురక్షా పరిస్థితిమాలక్ష్య పరస్పరం విచార వినిమయం కృతవంతౌ. ప్రధానమంత్రిణా క్షేత్రే వివర్ధిత తనావపూర్ణ విషయ గంభీరా చింతా ప్రకటితా, తథా చ కువైతస్య సార్వభౌమిక ప్రాదేశిక అఖండతాం విరుద్ధ్య విహిత ఆక్రమణాన్ ప్రతి భారతస్య ప్రతిజ్ఞా పునః ప్రతిపాదితా. అసౌ శాంతేః స్థైర్యస్య చ పునః స్థాపనార్థం తనావం న్యూనీకర్తుం సంవాదం పారస్పరిక సహభాగితాం చ దృఢయితుం పునరాపి ఆవాహనం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ విగత 12 వర్షేషు దేశస్య యూనాం మహిళానాం కృషకాణాం చ సశక్తీకరణే సర్వకారః కిమపి

0: सुलभः कारितः विदेशेषु विपणि प्रवेशावाप्तुं भारतीय व्यवसायिनाञ्च समर्थनं कृतम् भारतीयानाम् आवश्यकताम् अपि प्रपूरयितुं चतुश्चत्वारिंशत् दूतावासाः वाणिज्य दूतावासाश्च अपि उद्घाटिताः डॉ जयशंकरः अवदत् यत् सर्वकारस्य एतैः प्रयत्नैः भारतीयाः पूर्ण आत्मविश्वासेन दृढतया गर्वेण च विदेशयात्रां कर्तुं समर्थाः अभवन्नीति प्रधानमंत्री सुरक्षा मातृत्व अभियानस्य दश वर्ष पूर्तिं स्मरन् महिला बाल विकास मंत्री अन्नपूर्णा देवी अद्य उक्तवती यत् प्रत्येकः नवजीवनः मातुः गर्भात् आरभ्यते गर्भावस्थायाः प्रत्येक चरणेन सह सुरक्षितस्य स्वस्थस्य आदरयुक्तस्य च परिचर्चायाः अधिकारोऽपि धत्ते सामाजिक प्रसार माध्यमे सा अकथयत् यत् विगत दशके लक्षोपलक्ष गर्भिणी महिलानां समयोचित स्वास्थ्य परीक्षणानि विशेषज्ञानां परामर्शानि उन्नत मातृ स्वास्थ्य सेवाश्च प्रदानोपक्रमः सुरक्षित मातृत्वं जन आन्दोलनम् अकरोदिति सा अकथयत् एषा न केवलं योजना अस्ति अपि तु प्रत्येकं मात्रे तस्याः गर्भस्थ शिशवे च स्वस्थ भविष्याय सर्वकारस्य एका प्रतिबद्धता अपि वर्तते इति
1: आकाशवाणी मार्कापुरं केंद्रं प्रसार विशेषालु ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో ప్రేమవల్లి బుర్రకథ ప్రసారమవుతుంది ప్రధాన కథకులు శ్రీ వి రంగనాయకులు 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ఎన్ఎస్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి చైతన్య కుమార్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది అనంతరం పచ్చి రొట్టె సాగు ఆవశ్యకత సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీజి ఆదినారాయణ రెడ్డి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నదులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు 8:15 పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరు పాటలు వింటారు 10:00 హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:10 భక్తి రంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రసారమవుతుంది గానం చేసిన వారు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అహంకార ప్రవృత్తి ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ దిట్టకవి శ్రీనివాసాచార్యులు 6:35 చేనుముచ్చట్లు రైతుల కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం వివరాలు తెలుసుకుంటారు 6:45 మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే 6:55 ప్రసార విశేషాలు 7:00 దేశభక్తి గీతం 7:05

0: నిమిషాలకు మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేము అడిగే 10 ప్రశ్నలకు శ్రోతలు ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మార్కాపురం కోనేటి వీధి శ్రీ వేణుగోపాల స్వామి మహిళలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. ముఖాన మొటిమల
3: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
1: నడుగులో తామరా
3: సై బాల్,
4: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో ప్రేమవల్లి బుర్రకథ ప్రసారమవుతుంది. ప్రధాన కథకులు శ్రీ వి రంగనాయకులు.

ఇంద్రుడు నీలగిరి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు హేమంగళ మహారాజు, భార్య లక్ష్మీదేవి ధన కనుక వస్తు వాహనంతో తొలతవుతున్నారు. కానీ వారికి ఒకటి కొరంత, సంతానం లేక సంతాన హీనులు అయిపోయారు. కానీ ఒకనాటి ఒక సమయం అందున ఆ పరమేశ్వరుని గురించి ఎలా తపం చేస్తున్నారు.

ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వలన మునుముందుగా కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడి పేరు ఇంద్రసేన మహారాజు. తదుపరి అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయిని తిథి వార నక్షత్ర ఫలితాలు చూడగా అమ్మాయి చేతిలో అన్నయ్య మరణం అని చెప్పేసి శాస్త్రం చెప్పారు. కానీ కులముద్రించిన కుమారుడు ఒక్కడైనా చాలని చెప్పేసి అమ్మాయిని చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఆ యొక్క మంత్రసాని ఆ పాపను తీసుకుని వెళ్లి ఊరి వెలుపల చంపడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఆ సమయంలో మునుముందుగా జన్మించినటువంటి కుమారుడు ఆ ఉద్యానవనంలో చదువుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ పాప ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చిన్నవాడు విని పాప మా అమ్మాయికి ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆ తెల్లని చెంతకు వచ్చేసి ఆ అమ్మాయిని సంహరించకుండా ఆ మంత్రసాని చెంతనే సాగమని చెప్పేసి ఆనతిచ్చాడు. అప్పుడు ఆ యొక్క మంత్రసాని ఆ పాపను తీసుకుని వెళ్లి అక్కడ ఆ పాపను అతి జాగ్రత్తగా పెంచుతూ ఉన్నది. ఎలా ఉన్నది అందమ్మ.

గోదావరి జనసం అన్నయ్య అక్కడికి వచ్చేసి ప్రేమగా పెంచుకున్నటువంటి చెల్లెలు కాబట్టి ప్రేమవల్లి అనేటువంటి నామకరణం చేశారు. ఉదయము పగలంతా కూడా ఆ పంతుల చెంత చదువుకొని సాయం సమయమున చెల్లెల చెంతకు వచ్చేసి సకల శాస్త్ర విద్యలన్నీ కూడా చక్కగా నేర్పుతూ ఉన్నారు. అంత ఇంత ఆ యొక్క చెల్లెలు యక్త వయస్కురాలు రాగా ఒకనాటి ఒక సమయం అందున అన్నయ్యని అడిగింది, మంచి బట్టలు మంచి ఆహ్వానాలు కావాలని చెప్పేసి అడుగ్గా అప్పుడు అన్నయ్య వెళ్ళి తన గృహానికి మరి మంచి బట్టలు మంచి ఆభరణాలు చేయించుకొని చెల్లెలకి ఇచ్చాడు. తదుపరి స్కూల్ కు వెళ్ళిపోయాడు. అప్పుడు యొక్క ప్రేమ వల్లి నాయన చక్కగా ముస్తాబయ్యే అయ్యో నీళ్ళు

0: ఆభరణాలను ధరించుకొని ఒక్కసారి నిలువుటద్దములు చూసుకోక ఆ చంద్రకాంతిని పోలి ఉన్నదట యొక్క చెల్లెలు. అన్ని ధరించుకున్నా కానీ
1: కానీ
0: ఆ చెల్లెలకు ఒకటి కొరంతగానే ఉన్నదట. నెత్తిలో పూలు మాత్రం లేవు. అప్పుడు ఆ యొక్క తల్లిని అడిగి, అమ్మా నేను పూలు కోసుకొని వస్తానని చెప్పేసి అదే విధమైన కదలి.

0: ఆ పూల మనకు వచ్చేసి
1: వచ్చేసి
0: తగినటువంటి పూలు అంటే అందమైనటువంటి పూలు కోసుకుంటూ అలా ఇలా వనంలో తిరిగేటువంటి సమయంలో ఆ కాలి పచ్చలపాడు ఒకటి జారిపోయి ఉన్నది. అది తెలుసుకోకుండా సరోసరి తన గృహానికి వచ్చేసి మాల కట్టుకుని నెత్తిలో ధరించుకొని ఒక్కసారి నిలువుతద్దంలో చూసుకోగా అతిక చక్కని కోమలాంగిగా తయారై ఉన్నది. ఆహా, నేను ఇంత అందంగా ఉన్నానని చెప్పేసి అలా ఇలా తిరిగేటువంటి సమయంలో కాలి పచ్చలపాడు కనిపించలేదు. అప్పుడు చూసి అన్నయ్య వచ్చిన ఏమైనా నిందిస్తున్నాడేమని చెప్పేసి దిగులతో అక్కడ కూర్చోండగా వెంటనే అన్నయ్య రానే వస్తున్నాడు. అప్పుడు అన్నయ్య చూసి ఏమిటి నా చెల్లెలు ఇలా దిగులుగా ఉన్నది ఏమిటబ్బా అని చెప్పేసి ఆ తల్లిని అడుగగా పూలకని వెళ్ళి ఆ పచ్చలపాడం పోగొట్టుకున్న విషయం అన్నవారికి చెప్పింది. అప్పుడు చెల్లెలు చెంతకు వచ్చేసి అమ్మా నీకన్నా నాకెవరు ఎక్కువ తల్లి, నీవు అలా ఏడిస్తే నా బాధగా ఉంటది తల్లి, అలా ఏడవద్దమ్మా నేను తెచ్చి పెడతాను, అలాంటి పచ్చలపాడం కాకపోతే 100 తీసుకొచ్చి ఇస్తాను కానీ నీవు ఏడవద్దు తల్లి అనగా నాకదే పచ్చలపాడం కావాలన్నారు. అప్పుడు ఆ యొక్క చెల్లెల మొండితనానికై తెస్తానమ్మని చెప్పేసి మరలా వెళ్ళి ఆ యొక్క స్కూల్లో పడుకున్నారు. వారి సవిస్థానం అలా ఉన్నది. అప్పటికి ఆ యొక్క మహారాజు అయినటువంటి హేమంగద మహారాజు మరి వేట మార్గానికి వెళ్ళి 3 అక్కడ వేటాడి అలసి సొలసిన వాడయ్యి అదే పూల వనంలో వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు వారి మంత్రులకి ఈ యొక్క పచ్చలపాడం దొరకగా

0: ఆ పత్తలపాడం మహారాజు గారికి చూపించారు.
1: చూపించారు.
0: అప్పుడు ఆ యొక్క మహారాజు ఏమంటున్నాడు, ఎవరో మంత్రి
1: ఏమిటండి మహారాజా,
0: ఇంత చక్కటి ఆభరణం ధరించినటువంటి కాంత ఈ పట్టణంలో ఉండవచ్చునా? ఆహా, ఈ కాంత మరలా నేను చూస్తానో లేదని చెప్పేసి అదే ధ్యానంలో ఉన్నటువంటి ఆ రాజు మంత్రి సమేతంగా తన గృహానికి వెళ్ళి సింహాసనంపై కూర్చొని ఆ మంత్రితో ఇలా అంటున్నాడు, మంత్రి ఇక దాని నిబంధన జన్మ
2: మేలరా,
0: దానికి నాకు పెళ్లి చేయరా, మంత్రి ఎక్కడున్నా సరే తక్షణం ఆ కాంతను తీసుకుని వచ్చేసి నాకు చూపించండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ మంత్రులు జయ్యార వేయించగా అందరూ కూడా తెలుసుకున్నారు. అప్పుడు యొక్క అన్నయ్య కూడా విన్నాడు. అప్పుడు చెల్లెల చెంతకి వెళ్ళి, అమ్మా ఆ యొక్క రాజకత్తుల్లో ఉన్నది నీ యొక్క ధరించినటువంటి ఆభరణం,
3: అవును
0: నేను అక్కడికి వెళ్తాను, తదుపరి నీ రాతల్ని అని చెప్పేసి అన్నయ్య వెళ్ళి ఆ రాజకత్తుల్లో కూర్చున్నాడు. అప్పుడు చెల్లెలు ఎలా మస్తాభేదం చూసావా.

బాబాయ్ ఆ యొక్క మహారాజు కత్తిరికి వెళ్ళగా అప్పుడు యొక్క అందచందాలను చూసినటువంటి ఆ యొక్క మహారాజు ఆమెను వరించి ఏమంటున్నాడు, ఎవరో మంత్రి అయ్యా దాని

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మంత్రి, ఇంత చక్కదనాలకు ఉందన్న బొమ్మని నేనే వరించకపోతే ఇక నా జన్మ ఎందుకురా అని చెప్పేసి అన్నాడు. కుమార్తె అనేటువంటి విషయం తెలియక ఆ మాటలు అనేసరికి ఈ కుమారుడు ఉండి, నాన్న, ఆ అమ్మాయి ఎవరో కాదు, నీ కుమార్తె, కాబట్టి ఆ మాటలు వద్దు నానన్నాడు. అయ్యో, ఇంతమంది చూస్తూ ఉండగా నా యొక్క కుమార్తెను నేనే వరించానే, ఇక నేను ఉండేనేమి లేకపోతేనేమని చెప్పేసి అలా ఖడ్గం ఎత్తి ఆ శిరస్సు ఖండించుకోబోగా అప్పుడు కుమారుడు అడ్డగించి, నానా, నీవెందుకు చనిపోవాలి, మేము ఇక్కడ ఉండజాలము, నేను నా చెల్లెలు ఎటో వెళ్ళిపోతామని చెప్పేసి ఆ అన్న చెల్లెలు ఇద్దరు కూడా కదలి, అయ్యో అల్లె.

పరిగెత్తుతాం. అన్నా జలలిద్దరు కూడా అలా బాట మార్గం బట్టి కికారణ్యములు కూడా దాటిపోతూ కొంత తరం ఆ చెల్లెలు అన్నది. అన్నయ్య, ఇక నేను బొత్తిగా నడవలేకపోతున్నాను, కొంత తడ విశ్రాంతి కైకుందామని చెప్పేసి ఆ యొక్క చెల్లెలు అడగ్గా, అమ్మా ఓ చెల్లెలు నీకన్నా నాకెవరు తల్లి, అలాగనే విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి దాపలేని వటా వృక్షం ఉంటే ఆ వృక్షం చెంత కొలువు దేరి కూర్చున్నారు. పాపం నడిసి వచ్చినది కాబట్టి చొక్కినట్టు నిద్రపట్టించింది చెల్లెలు. అన్నయ్య అనుకున్నాడు, ఈ యొక్క కికారణ్యంలో ఏ ఏంలో పులుగులో బ్రహ్మరాక్షసులు వచ్చేసి మా ఇరువురు ఒకరిని భోంచేస్తూ ఉన్నది. అప్పుడు మేము మిగిలిన వారం ఒక్కరి అవుతున్నాం. నా చెల్లెలకి నేను అండగా ఉండాలని చెప్పేసి అక్కడ కొలువు దగ్గర కూర్చున్నాడట. అక్కడ ఒక వింత జరుగుతున్నది. ఆ చెట్టు పుట్టినప్పుడు ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది.

ఆ పుట్టలో 12 సినిమాల నాగరాజు జీవిస్తూ ఆ పక్షి పిల్లలు భోంచేసి తదుపరి యొక్క పుట్టలో ప్రవేశిస్తున్నాడు. అదే రోజు కూడా పెద్ద పక్షుల మేతలకే వెళ్లిన సమయంలో ఆ చిన్నారి పక్షులను భోంచేయటానికి ఆ నాగరాజు ఎలా వస్తున్నాడు.

మమ్మల్ని సంహరిస్తున్నారే తల్లి అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తుంటే ఆ చిన్నారి పక్షుల కేకలు విన్నటువంటి కింద్రసేన మహారాజు, అరే ఈ సర్పరాజు పోతుంటే కాబోలు ఆ యొక్క పక్షి పిల్ల అరుస్తుందని చెప్పేసి ఆ చిన్నవాడి చేతులున్నటువంటి చంద్రాన్ని తీసి

0: ఆ చిన్నవాడి చేతి నుండి చంద్రాయణ తోట యొక్క శ్రమలు ఎప్పుడైతే ఖండించాడో పదకొండు శ్రమల విషయం పిక్కడ పట్టుకొని పన్నెండు శ్రమం వచ్చేసి ఆ యొక్క చిన్నవాడిని ఎప్పుడైతే కాటు వేసినాడో ఆ చిన్నవాడు ఎలా ఉన్నాడు?
1: ఎలా ఉన్నాడు?

0: అమ్మా చెల్లెలు, నేను మరణిస్తున్నాను తల్లి, ఇక నీకు దిక్కెవరమ్మా అని చెప్పేసి అలా ధరణి కొరిగాడు ఆ యొక్క చిన్నవాడు ప్రాణం విడిచాడు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇత్తలో ఇక ఆమె దిక్కెవరండి,
3: ఎవరున్నారు?
0: ఆ పక్షి పిల్లలు చూస్తున్నాయి. అక్కయ్యా చూసావే, మన కొరకయ్యా యొక్క మహారాజు ప్రాణం విడిచాడే, పాప మా చెల్లెలకి దిక్కెవరే. మన తల్లిదండ్రులు వచ్చిన తదుపరి ఆ చిన్నవాడిని బ్రతికిస్తేనే మనం భోజనం భోంచేద్దాం, లేదా మనం కూడా వారితో పాటు మరణిద్దాం అని చెప్పేసి అనుకుని ఆ పెద్ద పక్షుల కొరకే రాకొచ్చి చూస్తున్నారు. అప్పుడు ఆ పెద్ద పక్షులు వచ్చేసి తగినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకుని వెంటనే ఆ పక్షులు లేచి, అయ్యా సంజీవ

0: ఆ మృత సంజీవిని అనేటువంటి కొండకు వెళ్ళి
1: వెళ్ళి
0: ఆ సంజీవిని అనేటువంటి మగ్గను తీసుకుని వచ్చేసి ఆ యొక్క చిన్నవాడి హృదయంపై ఎప్పుడైతే వాలి ఉన్నాదో ఆ చిన్నవాడు ఎలా ఉన్నాడు అమ్మ చెల్లెల్లా చెల్లెల్లా చెల్లెల్లా అంటాడా చెల్లెల్లా ఓ చెల్లెల్లా అంటాడా పరిగెత్తుద్దాం పరిగెత్తాం అమ్మా చెల్లెలో చెల్లెలో అంటూ నిద్రపోయేవాడిని లాగా లేచి కూర్చున్నాడు. ఆ మాటలు విన్నట్టు చెల్లెలు అన్నయ్య ఏమిటన్నయ్య అలా కేకలు వేసావు?
1: ఏం లేదమ్మా, మనం ఇంకా వెళ్ళిపోదాం పద.
0: అన్నయ్య ఈ రక్తం ఏంటి?
1: అమ్మా సర్పరాజును చంపేశాను.
2: అవును.
0: అయ్యో కికారణ్యం కాబోలు, ఇక్కడ ఏలుగులో పులుగులో బ్రహ్మరాక్షసుల విష జంతువులు వచ్చేసి మనల్ని కాటు వేస్తున్నాయి, కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం పదని చెప్పేసి నాలుగు అడుగులు ఎప్పుడైతే వేశారు ఆ పక్షి పిల్లలు పక్షులు చూసి, నాయనా మా బిడ్డలు నీవు రక్షించావు కాబట్టి బహుమానంగా నా బిడ్డలలో ఒక బిడ్డను మీకు ఇస్తున్నాను, ఎప్పుడైనా మీకు సహాయపడుతుంది, తీసుకుని వెళ్ళమని చెప్పేసి అన్నది. అప్పుడు ఆ పక్షి పిల్లలను గైకొని అన్నజనులు ఇద్దరు కూడా

ಜೊತೆಗೆ ಪಜ್ಜಂತರೇತ ಅನ್ನಾಜನಂತರ ಕೂಡ ಕಲಸಿ నీలధ్వజపురి పట్నం పొలిమార గట్ల మీదకి వచ్చేసరికి అక్కడ ఒక బోర్డు ఉన్నదండి. ఏమిటంటావా, ఇక్కడికి 12 దూరంలో ఉక్రరాజు ఉన్నారు. ఆ 7 ఉక్రరాజుల్ని 6 చంపి 7 వాడి ఉక్రరాజు శ్రమ నాకు చూపినట్లయితే వారికి నా రాజ్యం ఇచ్చి నా కుమార్తెనిచ్చి కళ్యాణం చేస్తానని చెప్పేసి అక్కడ లేఖనం రాశారు. ఆ లేఖను చదువుకొని ఆ అన్నజనులు ఇద్దరు కూడా ఆ పట్నం మహారాజ్యంతకు వెళ్లారు. ఆ మహారాజు ఎలా ఉన్నాడు తెలుసా, స్త్రీ రూపంగా పడిమారి అక్కడ సింహాసనంపై కూర్చున్నటువంటి సమయంలో ఆ చెల్లెలు చూసి పక్క

0: చెల్లెల అసహ్యంగా నవ్వుతుంటే అన్నయ్య చూసి అమ్మా అలా నవ్వకూడదమ్మా, పెద్దవాళ్ళని చూసి అసహించుకోకూడదు, గౌరవించాలి కానీ అలా హేళన చేయకూడదు. కాబట్టి అన్న చెల్లెలిద్దరు ఓదార్చుకుని ఆయన వృత్తాంతం మీద తెలుసుకుందామని చెప్పేసి మహారాజ్ చెంతకు వచ్చేసారు. ఏమండి మహారాజా, ఏమిటయ్యా నీవు ఇలాగున్నావు? ఏమిటి,
1: ఇక్కడ ఉగ్రాజులు ఉన్నారు,
0: అవును,
1: వారు నన్ను ఓడించి నా కుమార్తెకి కళ్యాణం చేయటానికి ఏమీ లేకుండా వారు చేసుకోవాలనే ఉద్దేశంలో నన్ను ఈ విధంగా చేశారండి.
0: అలాగనా, అయితే నేను వెళ్ళి వారిని జయించి వస్తాను, నా కుమార్తె నా చెల్లెల్ని చెంత ఉంచమని చెప్పేసి అన్నాడు.
2: అవును.
0: అప్పుడు ఆ చెల్లెలు అంటున్నది, అన్నయ్యా నీవు నేర్పిన విలువిద్యలన్నీ కూడా వృధా కదా, కాబట్టి నేను వచ్చేసి ముగ్గురిని ఉగ్రాజులు చంపుతాను, నీవు నలుగురిని చంపు, ఇద్దరు మనం కలిసి వెళదాం పదని చెప్పేసి అనగా అప్పుడు ఆ యొక్క చెల్లెలకి మగ వేషం వేసి ఆ రాజు సెలవు గైకుని చెరక అశ్వం వేసుకుని అయ్యా గొప్ప గొప్ప

0: కదా అన్న చెల్లెలిద్దరు కూడా కలిసి ఒక్క రోజుల కోటకు వచ్చేటువంటి భారత మార్గ మధ్యంలో అన్నయ్య ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాడు.
1: ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు?
0: అయ్యో నా చెల్లెల్ని కూడా తీసుకుని వెళ్తానా? ఆ యొక్క పరమ దుర్మార్గులు నా చెల్లెలిపై హస్తం మోపితే నా ప్రాణం ఊరుకుంటున్నదా? ఎట్టి వేళనైనా సరే నా చెల్లెల్ని ఇక్కడే ఉంచి నేను ఒంటరిగా వారిపై యుద్ధానికి వెళ్ళాలి కదని చెప్పేసి ఆలోచించి ఆ మధ్యలో పోలేరమ్మ గుడి ఉంటే ఆ గుడిసంత దిగి ఇలా అంటున్నాడు.
1: ఏమంటున్నాడు?
0: అమ్మా, నాకు ఆకలి వేస్తున్నది, ఇక్కడ భోజనం చేసుకుని ఈ రాత్రి ఇక్కడ ఉండి తెల్లవారుజామున లేచి వారిపై యుద్ధానికి వెళదామని చెప్పేసి అన్నాడు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: అలాగే
0: అప్పుడు అన్నజల్లు అక్కడ దిగి తెచ్చినటువంటి భోజనాలు అరగించి చక్కగా అలా పడుకున్నారు. ప్రయాణం చేసిన వారు కాబట్టి ఆ చెల్లెలు ఘాడంగా నిద్రపోతూ ఉన్నది. అన్నయ్యకు నిద్ర పట్టలేదు. ఇందువలనంటే ఆ ఉక్రాదుని ఎప్పుడు సంహరించేది, వారి గర్వం ఎప్పుడు అణిచేదని చెప్పేసి అదే మతిలో ఉన్నటువంటి అన్నయ్య లేచి పోలేరమ్మ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, తల్లి, నేను ఆ యొక్క ఉక్రాదులపై యుద్ధానికి వెళుతున్నాను, వారిని జయించుకొని వస్తానా, నా చెల్లెలకి నేను అండగా ఉంటాను, వారి చేతులు నేను హతమారుతానా, నా చెల్లెలకి నీవే తల్లి దిక్కు అని చెప్పేసి ఆ తల్లికి 3 సార్లు ప్రదక్షిణ చేసి అశ్వమేక నాయన ఎలా ఉన్నాడు?
4: ఎలా ఉన్నాడు?
0: రామ రామ జయ రామ రామ రామ రఘురామ దేవా గొప్ప గొప్ప కథలు ఎన్నదే.

దాకా దిక్తా దారిగా ఆ సమయంలో ఒక్కరోజు ఘనంగా నిద్రపోతున్నారు. అరే నిద్రపోయే వారిని చంపడం రాజధర్మం కదని చెప్పేసి అక్కడ రణభేరి ఉంటే రణం రణం రణం అని చెప్పేసి రణభేరి టోకించాడు. అప్పుడు ఆ ఉక్రాజులు ఏడుగురు లేచి చూసి అరే ఎవరో యుద్ధవీరుడు వచ్చారని చెప్పేసి చూడగా చిన్న బాలుడు.

0: అప్పుడు పైన ఉన్న ఆరుగురు
1: చూసి
0: పాప మా పిల్లవాడు ఎవరో ఆడుకుంటూ వచ్చాడని చెప్పేసి, వాడి సంగతి అన్నయ్య చూసుకుంటాడని చెప్పేసి ఆ పై ఆరుగురు మరలా వెళ్ళి పడుకున్నారు. ఇక పెద్దవాడు అయినటువంటి ఉక్కురాజు ఆ చిన్నవాడి చింతకు వచ్చేసి, ఏమిరా ఇది యుద్ధ వీరులు ఉండేటువంటి సమయం,
1: అవును
0: ఇక్కడికి ఎందుకు వచ్చావు?
1: యుద్ధానికే వచ్చాను.
0: నా మీద యుద్ధం చేస్తావా?
1: అవును.
0: యుద్ధం చేస్తావా?
1: అవును.
0: సరే కాసుకోమన్నారు. రామ రామ జయ.

0: ఆ ఉక్కురాజును శరం అలాగనే ఖండించాడు. యొక్క చిన్నవాడు
1: ఆహా
0: ఎప్పుడైతే ఖండించాడో అరహరా అని చెప్పేసి ఆ శబ్దం విన్నారు ఆ యొక్క పై ఆరుగురు. అరే రే మా అన్నయ్య చనిపోయి ఉంటాడని చెప్పేసి ఆ పైన ఉన్నటువంటి ఆరుగురు కూడా గొప్పల నుంచి మరి దూకి ఉన్నరే ఒక్కొక్కరుగాను ఒక్కసారి కొప్పల నుంచి దూకే సమయంలో ఆ యొక్క చంద్రాయుధను అలా అడగించాడు. వచ్చిన వారు శరంలో ఖండించి మొన్నే వతల శరం వతల పడిపోయి అన్నది. ఆరుగురు ఎప్పుడైతే దూకారు నాయన ఆ పైన ఉన్నటువంటి ఏడవాడు నివ్వరిపోయి ఊపిరింటే ఉప్పు గల్లైన బ్రతి అమ్ముకోవచ్చు అని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. అప్పుడు యొక్క చిన్నవాడు ఒకటి రెండు మూడు వరుసగా ఆరు శ్రమ లెక్కేయగా ఏడవాడు ఇంకా రాలేదు. ఇక వారి సంగతి నేను తెలుసుకోవాలని చెప్పేసి సరాసరి పై అంతస్తుకు వెళ్ళగా ఆ ఉక్కరాజు ఏమంటున్నాడు

0: నిన్ను నేనేమి చేయలేదు, నా ప్రాణం కాపాడమన్నాడు. ఓహో, శరణార్థి కాబట్టి నన్ను శరణి కోరాడు కాబట్టి ఏమబ్బాయ్, నిన్ను కొన్ని రోజులు నీకు సెలవిస్తున్నాను, అలాగే నా బ్రతకమని చెప్పేసి ఉక్కు గొలుసులు తెప్పించి ఉక్కు స్తంభానికి పెడరెక్కలు విరగదీసి అక్కడ కట్టివేసి సరాసరి మరలా పొరలమ్మ గుడి కాడికి వచ్చేసాడు. ఇంకా చెల్లెల మీద నిద్ర మేలు కంచలేదు. అప్పుడు చెల్లెలను తట్టి లేపాడు. అమ్మా లే తల్లి అని చెప్పేసనగా అప్పుడు చెల్లె తుల్లిపళ్ళేసి, అన్నయ్య ఏమిటన్నయ్య ఈ రక్తం అంతా ఏంటి అనగా,
1: ఉక్కురాజుల మీదకి యుద్ధానికి వెళ్ళానమ్మా.
0: ఇద్దరికి వెళ్ళావా? అయ్యో ఎంత శ్రమ పెట్టారా యొక్క పరమ దుర్మార్గులు అని చెప్పేసి లోపల తిట్టుకుంటూ అన్నయ్యకి వెడినీళ్ళు కాయగా చక్క స్నానం చేసి అక్కడ పడుకున్నాడు. అయినా ఆ యొక్క పరమ దుర్మార్గులు నేను చూసి రావాలి కదని చెప్పేసి ఆ యొక్క ప్రేమవల్లి ఎలా ఉన్నది, అసమత్తటా ఎక్కి ఉన్నదే చెల్లెలంతటేమి ఏడు ఆరు శ్రమలు లెక్కేసుకుని అవతల గోళ్ళగా ఏడవాడు ఇంకా ఉన్నాడు. వాడిని నేను సంహరించాలి కదని చెప్పేసి ఆ యొక్క ఏడంతస్తక్కగా ఆ చిన్నవాడిని చూసేసరికి అలా చంపని వెళ్ళినటువంటి యొక్క ప్రేమ వాళ్ళకి ఎలా ఉన్నది, ఆహా ఇలాంటి చిన్నవాడు నాకు భర్త అయితే ఎంత బాగుండు కదా అని చెప్పేసి ఆ ప్రేమ వాళ్ళు ఏమంటుంది,

0: అరగనరా రాజా, నన్ను ప్రేమించి పెళ్ళవయ్య అంటున్నది. ఆ మాటలు విన్నటువంటి ఉక్కురాజు, ఓహో నిజమే కాబోలు, ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నదా లేదా ఆయన ఒక పరీక్ష పెట్టి చూడాలని చెప్పేసి, అమ్మాయి నీవు మునుముందుగా వచ్చిన వాడు చెల్లెలేవు కదా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?
1: తప్పకుండా.
0: అయితే నేను చెప్పినట్టు చేసినట్లయితే నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. ఏమిటంటావా? మీ అన్నయ్య చనిపోతే మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ అన్నయ్య చంపుతావా?
1: చంపేస్తానండి.
0: అయితే నేను చెప్పిన ప్రకారం చెయ్యి.
1: అలాగే
0: నీ వెళ్ళి పులిపాలు తెచ్చి మరి తలనొప్పి వస్తుందని చెప్పేశాను. అయితే ఏమేస్తే తగ్గుతుందని చెప్పేసి మీ అన్న అంటున్నాడు. పులిపాలు తెచ్చి పట్టు వేస్తే మరి తగ్గుతుందని చెప్పేసి నీవను. అప్పుడు మీ అన్నయ్య పులిపాల కోసం వెళుతున్నాడు. పులి చెంతకు వెళ్ళి పాలు ఏమంటాడు ఇస్తున్నదా?
1: అది
0: ఒకవేళ పులిపాలు తెచ్చినట్లయితే ఆ చనిపో

0: వారి శరంలో మండెంలో అంచి లేదు ఆ పులిపాలు తాగినట్లయితే ఒక్కొక్కరికి 1000 సింహాల బలం వస్తున్నది కనుక ఆ పాలు తాగి మనిద్దరం కూడా మీ అన్నని సంహరిద్దాం వెళ్ళు అన్నది. అలాగని అని చెప్పేసి చిన్నతనం నుంచి కూడా పెంచిన అన్నయ్యన మాటలు వదిలివేసి ఆ ప్రేమికుడి మాటలు విని అన్నయ్యను సంపడానికి సిద్ధపడ్డాది. జరిగిన వృత్తాంతం అంతా అన్నయ్యకి చెప్పగా పులిపాలకే వెళ్ళాడు. అప్పుడు ఆ పులిపాలు ఎక్కడిస్తున్నదండి, అప్పుడు వారికి జన్మనిచ్చినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు చూసి అరే రే మన బిడ్డలు అగసట్ల పాలవుతున్నారని చెప్పేసి ఆ పార్వతీదేవి ఒక పులిగా మరి విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఇద్దరు కూడా పులి పిల్లలుగా పడి మరి ఆ మహారాజుకి ఎదురుగా వచ్చేసారు. అప్పుడు మహారాజా నీకేం కావాలి అని చెప్పేసి అడిగింది పులి. నాకు సేరడి పాలే అమ్మని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ పాలు తీసుకొని
1: మీరు ఇంతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో ప్రేమవల్లి బుర్రకథ విన్నారు. ప్రధాన కథకులు శ్రీ వి రంగనాయకులు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారీ అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజభూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. ఏ జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన ఏ దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.

0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
1: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
2: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: दुबई लो निन्न जरिगिन रोड प्रमादन लो मरणिंचिन 7 గురిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్టు

0: ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడ్డం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో అంశం వినబోయే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజు కా
3: పుతలా బోల్ రహే?
2: పక్షియోం సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. पहली वाली बात कहा,
3: परम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की

0: परंपरा है परंपरागत खेती।
1: ఇప్పుడు వినండి భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి చైతన్య కుమార్ రెడ్డి గారితో పరిచయం.

0: ఇటీవల కాలంలో రైతులు పోటీతత్వంతో రసాయన ఎరువులు వాడుతున్నారు. ముఖ్యంగా ఇవాళ చూస్తే అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో రైతులు పోటీపడి రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. రసాయనిక మందులు కూడా ఎక్కువగా పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఘాటత కలిగిన మందులు పిచికారీ చేసి చాలా వరకు కూడా నష్టపోతున్నారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వ్యవసాయ అధికారులు అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి, భూసార పరీక్షలు చేయించుకోండి, భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడండి, ఎందుకంటే అధికంగా ఎరువులు వాడినా కూడా పంటకు ప్రయోజనం ఉండదు, ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడితే భూమి భౌతిక స్థితి మారిపోయి పంటలు కూడా పండకుండా పోయేదానికి అవకాశం ఉంది, కాబట్టి భూ భౌతిక స్థితి బాగుండాలి, నేల తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే, అందులో పండిన పంట తింటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఈ మందుల మోతాదును తగ్గించుకోవాలి. మందుల మోతాదును తగ్గించి వాడినట్లయితే పెట్టుబడి తగ్గుతుంది, పెట్టుబడి తగ్గినప్పుడు రైతు లాభాల బాటలో నడిచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలని అటు వ్యవసాయాధికారులు ఇటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందులో భాగంగా ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సాయిల్ సైన్స్ శ్రీ జి చైతన్య కుమార్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఈ భూసార పరీక్ష అంటే ఏంటి, భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత ఏంటి, ముఖ్యంగా భూసార పరీక్షలు ఎందుకు చేసుకోవాలి, దాని ఉద్దేశం ఏంటి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో విచ్చేసినారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. సార్
0: సార్ మరి ఇవాళ చూస్తే రైతులంతా కూడా విపరీతంగా ఈ రసాయన మందులు వాడుతూ ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎరువుల వినియోగంలో అయితేనేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ భూసార పరీక్షలు చేయించుకొని వాడాలని మీరు చెప్తున్నారు కదా, భూసార పరీక్ష అంటే ఏంటి, ఎలా చేస్తారు? ముఖ్యంగా
1: భూసార పరీక్ష అనేది శాస్త్రీయ పద్ధతి సార్. ఇది ఒకటి, మనము పొలంలో మట్టిలో ఉన్న పోషక పదార్థాలను అలాగే పిహెచ్ కానీ, ఈషి కానీ, నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, ఇలాంటి విలువైన పోషకాలను ఎంత కంటెంట్లో ఉన్నాయి, ఎంత మొత్తంలో ఉన్నాయో మనము పొలంలో ఉన్నవి తెలుసుకునేదే భూసార పరీక్ష అంటారు సార్. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే పంటకు అవసరమైన ఎరువులు మోతాదునే ఖచ్చితంగా నిర్ణయించవచ్చు దీని ద్వారా. అందుకు భూసార పరీక్ష అనేది చాలా అవసరము. దీనివల్ల రైతులకి ఏమవుతుందంటే వాళ్ళు దిగుబడులు అనేవి అధికంగా పొందవచ్చు, అలాగే పెట్టుబడులు తగ్గించుకోవచ్చు, ఎందుకంటే మనకు వాళ్ళు కావాల్సిన మొత్తంలోనే ఎరువులు అనేవి వినియోగిస్తున్నారు.
0: మట్టి పరీక్షలు చేయించుకోవాలి అంటే రైతు స్థాయిలో రైతు ఈ మట్టి నమూనాను ఎట్లా సేకరించాలి, ఎక్కడెక్కడ సేకరించాలి, ఎలా సేకరిస్తే మరి పరీక్షలు సక్రమంగా వచ్చేదానికి అవకాశం ఉందంటారు?
1: మొదటిగా మనము ఎక్కడైతే కంటెంట్ అంటే ఆ నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ ఏవైతే ఉన్నాయో మన పొలంలో ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుసుకునేదానికి మనము ఒక పొలాన్ని నిర్ణయించుకోవాలి. అంటే ఇక్కడ ఈ నమూనాను సేకరణ చేయాలి. అక్కడ ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత నమూనా తీసుకునే స్థలాలను ఎంపిక చేసుకోవాలి. అంటే ఇది ఎట్లా అంటే ఒక ప్రదేశంలో జిగ్జాగ్ మేనర్లో మనము ఒక 10 నుండి 15 స్థలాలను ఎంచుకోవాలి. ఈ స్థలాలను ఎంచుకున్న తర్వాత మనము మొదటిగా వి ఆకారంలో ఒక పారతో కానీ ఏదైనా వస్తువుతో వి ఆకారంతో ఒక గృంత తవ్వాలి. ఆ గృంత తవ్వేదనేది మనము ఎంత డెప్త్ తవ్వుతున్నాము, ఎంత లోతుగా తవ్వుతున్నాం అనేది ఇంపార్టెంట్. మోస్ట్లీ మన చాలా మన సీరియల్ క్రాప్స్కి అయితే 0 నుండి 15 సెంటీమీటర్ల వరకు తవ్వుతాం, అలాగే ఈ తోట పంటల కోసం అయితే 0 నుండి 30% వరకు లోతు తవ్వుదాము. ఈ లోతు తవ్విన తర్వాత మట్టి సేకరణ, గుంత పక్కల నుండి సమాన మందంతో మట్టి తీసుకోవాలి, అలాగే అన్ని ప్రదేశాల నుండి సేకరించిన మట్టిని శుభ్రమైన ప్లాస్టిక్ షీట్పై కలపాలి. ఇలా కలిపిన తర్వాత క్వార్టరింగ్ అనే ఒక మెథడ్ మనం ఫాలో అవుతాం. ఈ క్వార్టరింగ్ అంటే ఏంటంటే ఈ మట్టిని అంతా నమూనానంతా కలిపిన తర్వాత ఎదురెదురు భాగాలను విభజించి అలాగే మిగతా భాగాలని కలిపి ఈ మొత్తాన్ని రిపీటెడ్గా చేస్తాం. అంటే మనకు 500 గ్రాములు మట్టి మాత్రమే వచ్చేంత వరకు ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తాము. ఈ 500 గ్రాముల మట్టిని మనం ఏం చేస్తామంటే ల్యాబ్కి తీసుకెళ్తాము. ఇక్కడ మనము ఫాలో అయ్యే భాగం చాలా ఇంపార్టెంట్, మట్టి నమూనా విశ్లేషణ. అలాగే ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో మనము సేకరించాలి ఆ మట్టిని. ఏదైతే మనం మట్టి ఉందో ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో మట్టిని సేకరించిన తర్వాత ల్యాబ్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ మట్టిని మనము విశ్లేషణ చేస్తాము. ఏవే విశ్లేషణ చేస్తామంటే అక్కడ మట్టిలోని భౌతిక కానీ, రసాయన మరియు

లక్షణాలను నిర్ధారించే ప్రక్రియను మట్టి నమూనా విశ్లేషణ అంటారు. వీటినన్నిటినీ మనము చేస్తాము. భౌతిక గుణాలు ఏమేమి ఉంటాయనగా, మట్టి నిర్మాణము టెక్స్చర్ అంటారు, వీటిని సాయిల్ టెక్స్చర్ అంటారు. అలాగే నీటి నిల్వ సామర్థ్యము, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే ఆ భూమిలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అలాగే రసాయన గుణాలు, రసాయన గుణాలు ఏమేమి ఉన్నాయనగా పిహెచ్ కానీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ, సేంద్రియ కార్బన్, అలాగే లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియము, సల్ఫర్ మరియు సూక్ష్మ పోషకాలు అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే జీవగుణములు, సూక్ష్మ జీవులు

0: సేంద్రియ కార్బన్, అలాగే లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియము, సల్ఫర్ మరియు సూక్ష్మ పోషకాలన్నీ తెలుసుకోవచ్చు. అలాగే జీవగుణములు, సూక్ష్మజీవులము క్రియాశీలత, జీవ పదార్థ పరిమాణము, ఇలా ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము రైతుకు సిఫార్సు చేయొచ్చు, ఇంత మొత్తంలో మీరు ఎరువులు అనేవి అప్లై చేయొచ్చు, అధిక మొత్తంలో ఎరువు వాడే అవసరం లేదు, దీనివల్ల మీకు పెట్టుబడి అనేది తగ్గుతుంది, అధిక దిగుబడులు పొందవచ్చు అని మనము సలహా ఇవ్వవచ్చు రైతులకి. ఇందులో భాగంగానే మన ప్రభుత్వం ఏం చేసిందంటే 2015లో ఇలా రైతులకు అవగాహన లేకపోవడం వల్ల ప్రభుత్వము 2015 ఫిబ్రవరి 19 నాడు సాయిల్ హెల్త్ కార్డ్ అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్లో ఏం చేస్తారంటే మన పొలంలో ఎంత మొత్తంలో పోషకాలు ఉన్నాయి, నత్రజని కానీ, పాస్పరం కానీ, పొటాషియం కానీ, వీటిని అంచనా వేసి మనకు కార్డ్ రూపంలో వాళ్ళు పొందపరుస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు వారి పొలంలోని మట్టి ఆరోగ్య స్థితి, పోషక పదార్థాల లభ్యత మరియు పంటలకు అవసరమైన ఎరువులు మోతాదుల గురించి సమాచారం అందజేయబడుతుంది. అలాగే ఈ పథకాన్ని 19 ఫిబ్రవరి 2015 నాడు ప్రభుత్వము ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రథమ లక్ష్యాలు ఏమనగా మట్టి ఆరోగ్యాన్ని అంచనా వేయడము, అంటే మట్టిలో సాయిల్ హెల్త్ అంటారు వీటిని, ఏ మొత్తంలో హెల్త్ స్టేటస్ అనేది, అంటే సూక్ష్మజీవులు అనేవి ఆ మట్టిలో ఏ మొత్తంలో ఉన్నాయనేది తెలుస్తుంది. అలాగే సమతుల్య ఎరువుల వినియోగం తెలుస్తుంది, ఉత్పాదకత పెంపు, సరైన పోషక నిర్వహణ ద్వారా పంట దిగుబడి పెంచడము, ఎరువుల ఖర్చు తగ్గించడము, అలాగే నేల సారాన్ని సంరక్షించడము, ఇలా చాలా లక్ష్యాలు మనకి ఈ పథకం ద్వారా అమలు పరుస్తున్నారు. భూసార పరీక్షలు చేయడం వల్ల రైతులకు ఏం లాభం పొందవచ్చనగా, మొదటిగా వారు పెట్టుబడి అనేది తగ్గించుకోవచ్చు. పెట్టుబడి తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది పెంచుకోవచ్చు. అలాగే ఎంత మొత్తంలో నత్రజని ఉంది, మామూలుగా వీటికి ఏంటంటే లో, మీడియం, హై అనే స్టేటస్ ఉంటే ఆర్గానిక్ కార్బన్ కానీ, నత్రజని కానీ, పాస్పరము కానీ, పొటాషియము కానీ, ఇప్పుడు 240 కేజీల కంటే తక్కువ ఉంటే లో స్టేటస్ ఉన్నట్లు, 240 నుండి 520 కేజీలు పర్ హెక్టర్ ఉంటే మీడియం కానీ, లేదా 560 కంటే ఎక్కువ ఉంటే హై స్టేటస్ కానీ అని నత్రజన్ ఒక సర్టెన్ రేషియో ఉంది మోతాదు. అలాగే పాస్పరము కూడా అలాగే ఉంది, 22 కేజీల కంటే తక్కువ ఉంటే కానీ, లేకుంటే 22 నుండి 56 కేజీలు కానీ, లేదా 56 కేజీల కంటే మొత్తం అధిక ఎక్కువ ఉంటే అధికంగా ఉందని మనం నేలలో నిర్ధారించవచ్చు. అలాగే పొటాషియం, 240 కంటే తక్కువ ఉన్నాం కానీ, 240 నుండి 360 ఉన్నా కానీ, 340 కంటే ఎక్కువ ఉన్నా కానీ మనం నిర్ధారించవచ్చు, అంటే ఎలా ఉంది. అలాగే ఆర్గానిక్ కార్బన్ ఏంటంటే 0.5% కంటే తక్కువ ఉన్నా కానీ, 0.50 నుండి 0.75% ఉన్నా కానీ, అధిక దిగుబడుల్లో 0.75 కంటే ఎక్కువ ఉంటే ఆర్గానిక్ కార్బన్ నేలల్లో కాస్త ఎక్కువ ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ భూసార పరీక్ష అనేది చేస్తామో స్టేటస్ మనకు తెలుస్తుంది, ఎంత మొత్తంలో ఉన్నాయి ఏంటి, దీన్ని బేస్ చేసుకొని మనము వాళ్ళకి రసాయన ఎరువులు ఎంత మొత్తంలో రైతులకు నిర్ధారించవచ్చు అనేది మనకు ఆవశ్యకత తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులు వారి పెట్టుబడులు క్రమంగా తగ్గించుకోవచ్చు, అలాగే వారి దిగుబడులను అయితే పెంచుకోవచ్చు, నేల ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవచ్చు. రసాయన ఎరువుల వల్ల ఏమవుతుందంటే అధిక వినియోగం వల్ల ఏమవుతుందంటే వాతావరణ కాలుష్యం కానీ, నేల కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ మనం ఇటీవల చాలా చూస్తున్నాము. ఈ నత్రజని ఎక్కువ వాటర్లో గనక కంప్లీట్గా కింద అండర్ గ్రౌండ్ వాటర్ అనేవి ఉంటాయి, అక్కడ కాలుష్యం అవుతుంది అండర్ గ్రౌండ్ వాటర్, దానివల్ల చిన్నపిల్లలకు చాలా హాని జరుగుతుంది. అలాగే వాతావరణంలో మనం చూస్తున్నాము గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటున్నారు, నైట్రస్ ఆక్సైడ్ కానీ, మీథేన్ కానీ, ఇవన్నీ కూడా మనం అధిక మొత్తంలో ఫర్టిలైజర్స్ అప్లికేషన్, ఈ రసాయనక ఎరువులు వాడడం వల్ల వాతావరణంలో ఎక్కువ శాతంలో ఉన్నాయి. మనము ఎప్పుడైతే భూసార పరీక్ష చేసి రైతులకు అవసరమైన మొత్తంలోనే ఎరువులు ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ఈ నష్టాలన్నీ తగ్గించవచ్చు, అలాగే చాలా లాభాలు పొందవచ్చు. మొదటిగా ఏంటంటే వాళ్ళు దిగుబడి, ప్రతి ఒక్క రైతు దిగుబడి పెంచుకునేకే ఆలోచిస్తాడు. దిగుబడి పెంచుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు పెట్టుబడి తగ్గించాలి, పెట్టుబడి తగ్గించాలంటే ఆ రసాయక ఎరువులు అనేవి తగ్గించుకోవాలి. ఈ రసాయక ఎరువుల ద్వారా పండించే పంటలు తింటే మన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, అలాగే రసాయక ఎరువులు తగ్గించి లేదా సేంద్రియ ఎరువుల వాడుకలోకి వస్తే మన ఆరోగ్యం కూడా పెంపొందుతుంది.
1: సార్, మరి సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే రైతు ఎట్లా ఈ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులు వేసి వ్యవసాయం చేయాలని చెప్పేసి అంటుంటారు. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఎట్లా చేయాలి? సేంద్రియంలో ముఖ్యంగా ఇప్పుడు పచ్చి రొట్టె ఎరువులు అయితేనేమి, వానపాముల ఎరువులు అయితేనేమి, అదేవిధంగా పశువుల ఎరువు అయితేనేమి వేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఎలాంటి వ్యవసాయ విధానాన్ని అనుసరించాలంటారు?
0: సార్, సేంద్రియ వ్యవసాయము ఇప్పటికిప్పుడు మనము ఆచరించే పద్ధతులన్నీ పక్కన పెట్టి సేంద్రియ వ్యవసాయం ఆచరించాలంటే, పూర్తిగా ఆచరించాలంటే అది చాలా కష్టకరమైన పని. ఎందుకంటే సేంద్రీయ వ్యవసాయానికి మన రైతులు కానీ నేలలు కానీ రసాయనిక ఎరువులకి

0: అలవాటు పడ్డాయి. ఇలా సేంద్రీయ వ్యవసాయం చేస్తే దిగుబడులు అనేవి క్రమంగా కాదు, సడన్ గా అంత తగ్గిపోతాయి. రైతులకు పెట్టుబడి కూడా రాదు. అందుకే సేంద్రీయ పద్ధతి అనేది మనము క్రమంగా వెళ్ళాలి. ఒకేసారి సేంద్రీయ వ్యవసాయంకి వెళ్ళిపోతే రైతు అనేవాడు నష్టపోతాడు,
1: దిగుబడులు గణనీయంగా
0: తగ్గేదానికి అవకాశం ఉంది సార్.
1: మరి పచ్చి రొట్టె ఎరువులు ఎలా పెంచుకోవాలి, వాటిని ఎలా కలి దున్నుకోవాలి?
0: ఈ పచ్చి రొట్టె ఎరువులు కానీ, మీరు అన్నట్లు వానపాములు సూక్ష్మ ఎరువులు కానీ, అలాగే కంపోస్ట్ కానీ, ఈ బయోగ్యాస్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, వీటిని మనము నేలలోకి అప్లై చేయంగా ఏమవుతుందంటే వీటిలో న్యూట్రియంట్ స్టేటస్ ఏదైతే ఉందో అవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ నేల అనేది చాలా హెల్తీగా తయారవుతుంది, ఎందుకంటే అందులో ఉన్న సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల
1: నేలలో ఉన్న సూక్ష్మజీవులు
0: వెంటనే మార్పులు అయితే చూడము, కానీ క్రమక్రమేణా చాలా మార్పులు చూడొచ్చు. వీటి వల్ల పిల్లి పెసర గాని, జీలుగా, జనుము ఇటువంటివి వాడితే పచ్చి రొట్టె ఎరువులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి 40 రోజుల పాటు పండించి పూత దశకు రాగానే వాటిని అక్కడే హార్వెస్ట్ చేసి నేలలోనే కలియ దున్నితే చాలా లాభాలు ఉంటాయి. నత్రజని శాతం అనేది పెరుగుతుంది, ఎందుకంటే అందులో నత్రజని ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, రైజోబియం. దానివల్ల పంటకు చాలా మేలు జరుగుతుంది. అలాగే వీటికి వర్షం ఏదన్నా పడినా కూడా నేల అనేది కోసుకుపోకోకుండా నేలను అలాగే హోల్ చేసి పెడుతుంది, కోతకు గురి కాకోకుండా. ఇంకా పోషకాలు ఏమన్నా ఉన్నా కూడా అవి అలాగే మెయింటైన్ చేస్తుంది.
1: ముఖ్యంగా గమనిస్తే భాస్వర నిల్వలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది. ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా చాలా వరకు మన ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. కొంతమంది పంట మీద సూక్ష్మ పోషకాల డెఫిషియన్సీ ఎప్పుడైతే కనబడుతుందో అది తెగులుగా భావించి రసాయనిక మందులు పిచికారి విపరీతంగా చేస్తున్నారు. ఇట్లా చేసే రైతులకు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
0: సార్, మనం అందుకే మొదటిగా ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం ఏమనగా భూసార పరీక్ష చేయాలనేది చాలా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాను. భూసార పరీక్షలు ఏంటంటే మనకు సూక్ష్మ ఎరువులు కూడా ఎంత మొత్తంలో ఉన్నాయి, మనము ఎప్పుడైతే ల్యాబ్ తీసుకెళ్లి మనం పరీక్షలు నిర్వహిస్తామో అక్కడ మనకు సూక్ష్మ ఎరువుల శాతం ఎంతుందో, ఐరన్ కానీ, జింక్ కానీ, రాగి కానీ, అలాగే మ్యాంగనీస్ కానీ, చాలా రకాలైన సూక్ష్మ ఎరువులు మనకి ఎంత మొత్తంలో ఉన్నాయో తెలుస్తుంది. అలాగే ఈ సూక్ష్మ ఎరువులు ఎప్పుడైతే తక్కువ మొత్తంలో ఉన్నాయో మొక్కలో సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కనబడతాయి మనకి. మనము లోపాలు కనిపించిన వెంటనే దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ని కాంటాక్ట్ అయ్యి మనము సార్, మొదటిగా నేను చెప్పేది ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం అనేది క్రమక్రమేణా జరగాలి. సేంద్రీయ వ్యవసాయం వల్ల కూడా లోపాలు ఉన్నాయి, ఎందుకంటే మన నేలలు ఆల్రెడీ రసాయన ఎరువులకి అలవాటు పడ్డాయి. మొదటిగా మనం సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడాలంటే ముందు మనం చేయాల్సిన పని ఏమనగా భూసార పరీక్ష చేయాలి. ఆ భూసార పరీక్ష చేయగానే మనకు మన నేలలో ఏ లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. ఆ లోపాల కారణంగా మనము ఎంత మొత్తంలో ఎరువులు వాడకం చేయాలి. రసాయన ఎరువులు వాడద్దని నేను చెప్పను, వాడాలి, కానీ ఎంత అవసరం అయితే ఉందో అంత అవసరమే. ఇంకా వాటిని కూడా తగ్గించి సేంద్రీయ ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని వీటిలో కలుపుకొని అప్లై చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సేంద్రీయ ఎరువులు చాలా విధాలుగా ఉన్నాయి, వర్మి కంపోస్టింగ్ కానీ, కంపోస్టింగ్ కానీ, ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, సో ఇలాంటివి డిఫరెంట్ చాలా మొత్తాల్లో ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇంకార్పొరేట్ చేయాలి ఫీల్డ్ లో.
1: భూసార పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి? ముఖ్యంగా భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే రైతులు రసాయన మందులు వేయాలి, అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయం వైపు దిశగా రైతులు క్రమేపీ అలవాటు పడాలి. ఒకసారిగా మరి సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే చాలా వరకు కూడా కష్టంతో కూడిన పని, క్రమేపీ సేంద్రీయ వ్యవసాయం కూడా చేయాలని చెప్పేసి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి చైతన్య కుమార్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమైంది. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు వినండి, పచ్చి రొట్టె సాగు ఆవశ్యకత, సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ రావు గారితో పరిచయం.
1: ఇటీవల కాలంలో వాణిజ్య పరంగా రైతులంతా కూడా లాభాలు వచ్చేటువంటి పంటలు మాత్రమే వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు వేసేటువంటి సత్వం కూడా మారిపోతుంది. అధిక దిగుబడులు సాధించాలంటే ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయి, రసాయన ఎరువులు మోతాదు మించితేనే మంచి పంట వస్తుందని చెప్పేసి ఒక అపోహ.

0: లో ఉన్న రైతులంతా కూడా రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ వ్యవసాయం ఏ విధంగా చేయాలి, సేంద్రీయ విధానం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే అసలు సేంద్రీయం అంటే ఏంటి, సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించాలి, పాడి పంట ఉంటేనే సేంద్రీయ వ్యవసాయం సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుత తరంలో ఆవశ్యకత ఎంతవరకు ఉంది, దీనివల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ఈ వరప్రసాద్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా మరి ఈ సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి, సేంద్రీయ వ్యవసాయంలో వచ్చేటువంటి లాభాల గురించి రైతులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ మరి ముఖ్యంగా ఇవాళ చూస్తే వ్యవసాయంలో కూడా పోటీతత్వం ఎక్కువైంది, అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో రైతులంతా కూడా సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రసాయన ఎరువులు వేసి చాలా వరకు కూడా పంటలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి యొక్క భౌతిక స్థితి కూడా దెబ్బతిని భవిష్యత్తు తరాలకు పనికి రాకుండా పోతుందని మీరు చెప్తున్నారు. అయినా కూడా పెడచెవిన పెట్టి అధిక దిగుబడులు లాభాలే ప్రధాన ధ్యేయంగా పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం చేయండి, నేచురల్ ఫార్మింగ్ చేయండి, జీరో బడ్జెట్ తోటి వ్యవసాయం చేయండి అని మీరు చెప్తున్నారు. అసలు సేంద్రీయం అంటే ఏంటి, ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాల్సిన ప్రస్తుత పరిస్థితులలో ఈ సేంద్రీయం చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, సేంద్రీయ వ్యవసాయ విధానం అంటే ఏంటి, ఈ అంశాల గురించి రైతులకు సవివరంగా తెలియజేయండి సార్.
1: ముఖ్యంగా మన తండ్రులు వారి పూర్వీకులు కూడా ఎటువంటి రసాయనిక ఎరువులు లేకుండా భూమిలో ఉన్న భూసారాన్ని బట్టే పంటలు సాగు చేయడం అనేది జరిగింది. రానున్న కాలంలో మనము ఆహార ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో ఎరువుల వాడకం పైన రైతులకు ఆసక్తి అనేది కలిగించడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు కావలసిన దానికంటే ఎక్కువగా రసాయనిక ఎరువుల మోతాదుని వాడడం వల్ల భూమి అలాగే నీరు పంట మరియు పంట ఉత్పత్తులన్నీ కూడా మనకు ఆ యొక్క రసాయనాలతోటి కలుషితమైపోతున్నాయి. కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రైతులు సేంద్రీయ పదార్థం ఉన్న పొలాల్లోనే కాకుండా సేంద్రీయ పదార్థం తక్కువ ఉన్న ఎర్ర భూముల్లోనూ అలాగే ఇసుక భూముల్లోనూ కూడా తప్పనిసరిగా సేంద్రీయ వ్యవసాయం అయితేనేమి, ప్రకృతి వ్యవసాయం అయితేనేమి, అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో పెట్టుబడి లేని వ్యవసాయం అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం అనేది చాలా మంచి పద్ధతులు అండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రసాయనిక ఎరువుల వాడకాన్ని చీడపీడల తగ్గించి సాగు ఖర్చును తగ్గించుకొని అలాగే ఆ సాగు ఖర్చును తగ్గించుకొని నాణ్యమైన ఉత్పత్తులను తీసుకోవడం అనేది ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రధానమైన ఉద్దేశము. కనుక రైతులు భూమి తయారీ దగ్గర నుంచి పంటను తీసుకొచ్చే వరకు కూడా తప్పనిసరిగా రసాయనాలు తక్కువగా తగ్గించుకోవాలి, అలాగే భూసారాన్ని పెంపొందించుకునే పచ్చిరొట్ట ఎరువులు అయితేనేమి, అలాగే దిబ్బ ఎరువులు అయితేనేమి, వర్మీ కంపోస్ట్లు అయితేనేమి, తర్వాత ఇంకా దానికి సంబంధించిన వ్యర్థ పదార్థాలను భూమికి చేర్చుకోవడం అయితేనేమి చేసినందువల్ల రసాయనాలు తగ్గించుకున్న సేంద్రీయ వ్యవసాయం అనేది మనకు జరగడం జరుగుతుంది. కనుక ఏ రకమైనా సరే, ఏ పంట అయినా సరే, సాధ్యమైనంత వరకు మనము రసాయనిక ఎరువులు అయితేనేమి, పురుగు మందులు అయితేనేమి తగ్గించుకోవడం అనేది రైతులు చేపట్టవలసిన ప్రధానమైన కర్తవ్యం.
0: సార్ మరి రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటారు?
1: రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినందువల్ల ముందు భూమి అనేది కలుషితమైపోతుంది. మనము భూమికి చేర్చుకోవలసిన కంపోస్ట్ ఎరువులు, దిబ్బ ఎరువులు, అలాగే వానపాముల ఎరువులు చేర్చుకోనందువల్ల భూమిలో ఉన్న ఆర్గానిక్ కార్బన్ అంటారు, సేంద్రీయ కార్బన పదార్థం అంతా కూడా పనికి రాకుండా పోతుంది, నిరుపయోగం అవుతుంది. తద్వారా మొక్క పెరుగుదల తగ్గుతుంది, అలాగే మొక్క పెరిగినా కానీ ఆ యొక్క మొక్కకు అన్ని రకాల పురుగులు, చీడపీడలు, తెగుళ్ళు అనేది రావడం ఆస్కారం ఉంది. కనుక రైతులు అనేవి ఎప్పుడూ కూడా వారి యొక్క వ్యవసాయంలో తప్పనిసరిగా రసాయనిక ఎరువులు మాత్రం చాలా వరకు తగ్గించుకోవాలి, భూమికి అవసరమైన సేంద్రీయ పదార్థాన్ని చేర్చుకుని, అలాగే వెర్మీ కంపోస్ట్ ఎరువులు అయితేనేమి, దిబ్బ ఎరువులు అయితేనేమి, తర్వాత వానపాము ఎరువులు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా భూమి యొక్క భూసారం అనేది పెరుగుతుంది, తద్వారా పంట దిగుబడి పెరుగుతుంది, నాణ్యత కూడా మనము మంచిగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
0: సార్ మరి సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా ప్రధానమైనది పచ్చిరొట్ట అని చెప్తుంటారు, ఈ పచ్చిరొట్ట ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి, పచ్చిరొట్ట వల్ల ఈ సేంద్రీయ కర్బనం ఏ విధంగా అందుబాటులోకి వస్తుంది, పచ్చిరొట్ట పైరులుగా ఏ రకాలు వేసుకుంటే భూమి సారవంతమయ్యడానికి అవకాశం ఉందంటారు?
1: మంచి ప్రశ్న వేశారండి. సేంద్రీయ వ్యవసాయంలో మొట్టమొదటగా భూమిని తయారు చేసుకున్న వెంటనే తొలకరి వర్షాలు పడగానే మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను కానీ మన భూమికి కానీ చల్లుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ చల్లుకున్న పచ్చిరొట్ట ఎరువులు ఒక 25

0: 30 రోజుల్లో మళ్ళీ తిరిగి భూమిలోనే కలిసి దున్నుకొని భూమి యొక్క భూసారాన్ని పెంపొందించుకోవడానికి వీలుంటుంది. కనుక ఈ పచ్చి రొట్టె ఎరువుల్లో ముఖ్యమైనవి జనుము కానీ, జీలుగ కానీ, పిల్లి పెసర కానీ, దయంచియా కానీ, ఇవన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే భూమిలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. తద్వారా మనం పైపాటుగా నత్రజని ఎరువులు వేయకుండా మన భూమికి పచ్చి రొట్టె ద్వారా వచ్చే నత్రజని శాతమే సరిపోతుంది. కాబట్టి సాగు ఖర్చు చాలా వరకు తగ్గించుకున్న వాళ్ళం అంటాము, అలాగే దిగుబడి వచ్చేటప్పుడు నాణ్యమైన దిగుబడి కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. కనుక పచ్చి రొట్టె ఎరువులు మొట్టమొదటిసారిగా తొలకరి వర్షాలు పడగానే 1 ఎకరాకి 6 నుంచి 12 కేజీల వరకు మనం వేసుకోవచ్చు.
1: అంటే జీలుగలు కానీ
0: జనుములు కానీ మనము 6 నుంచి 12 కేజీలు. ఇంకా మనకు విత్తనం అనేది మనకు లభ్యంగా ఉన్నట్లయితే మ్యాక్సిమము 13-14 కేజీల దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొన్ని రకాల పొలాలు చాలా తక్కువ సేంద్రియ పదార్థం ఉంటుంది, ఎర్ర నేలల్లో వాటి యొక్క నేలను పట్టుకునే స్వభావం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్ర నేలల్లో అలాగే ఇసుక నేలకు సంబంధించిన చెల్కా నేలల్లో దాదాపు 10 నుంచి 12-13 కేజీల వరకు కూడా జనుము కానీ, జీలో కానీ, పిల్లి పెసర కానీ వేసుకున్నట్లయితే మనకు చాలా ఉపయోగం ఉంటుందండి.
1: సార్, మరి ఈ పచ్చి రొట్ట పైర్లు సాగు చేయడం వల్ల రైతులకు వచ్చేటువంటి లాభాలు ఏమిటంటారు?
0: ముఖ్యంగా సాగు ఖర్చు అనేది తగ్గుతుందండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక యూరియా ఎరువు కొనాలన్నా, ఒక డిఏపి ఎరువు కొనాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటి పరిస్థితుల్లో మనకు ఈ యొక్క పచ్చి రొట్ట విత్తనాల ధర కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది. వీటిని వేసుకున్నందువల్ల దాదాపు మనం 1 ఎకరాకి 3 నుంచి 4 వేల వరకు కూడా రైతులు ఆదాయాన్ని పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ విధంగా పచ్చి రొట్టె ఎరువులను భూమికి వేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు, రెండవది భూమిలో ఉన్న సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు. అంటే అది భూసారాన్ని మనకు తెలియజేస్తుంది. ఎంత సేంద్రియ కర్బనం అనేది మన భూమిలో ఎక్కువగా ఉంటే మన పంటకు అంత నాణ్యమైన దిగుబడి వస్తుంది. కనుక ఈ రెండు లాభాల వల్ల రైతులు తప్పనిసరిగా పచ్చి రొట్టె ఎరువులు తొలకరిలో సాగు చేసుకొని భూమిలో కలిదినుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
1: వ్యవసాయం అంటేనే పాడి పంట అంటుంటారు. ఈ పాడి పంట ఉండాలి అంటే, రైతు క్షేమంగా ఉండాలి అంటే, నష్టపోకుండా ఉండాలి అంటే చిరుధాన్యాల పంటలు వేసుకోవాలి. స్వల్పకాలిక పంటలు వేసుకుంటే రైతుకు నష్టం రాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. వాణిజ్య పంటలు వేస్తున్నా కూడా కొంత భాగాన్ని విస్తీర్ణంలో ఈ సాగు ఖర్చు తగ్గించుకునేటువంటి పంటలైనటువంటి ఈ ధాన్య పంటలు వేసుకుంటే మంచిది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈ చిరుధాన్య పంటలు వేసుకుంటే సాగు ఖర్చు ఏ విధంగా ఉండేదానికి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా జీరో బడ్జెట్ తోటి వ్యవసాయం చేయాలంటే ఏ ఏ పంటలు వేసుకుంటే మంచిది? ముఖ్యంగా స్వల్పకాలిక పంటలు వేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు?
0: ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వర్షపాతంలో ఎగుడు దిగుడుల వల్ల, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మనం వేసిన వాణిజ్య పంటలు కొన్నిసార్లు మనం అనుకున్న దిగుబడులు మనకి ఇవ్వడం లేదు. వరి కానీ, మిరప కానీ, ప్రత్తి కానీ వేసినప్పుడు ఉన్న పంట తీసుకునేటప్పుడు తగ్గుతుంది. వీటికి అనేక రకాలైన వాతావరణ పరిస్థితులు అయితేనేమి, భూసార పరిస్థితులు అయితేనేమి, చీడపీడల పరిస్థితులు అయితేనేమి వాటిని ప్రభావితం చేస్తున్నాయి. కనుక ఇలాంటి సమయంలో దీర్ఘకాలిక పంటలు కాకుండా మనకు పాడి అలాగే పంట రెండు కలిసి ఉన్నట్లయితే మనకు వచ్చే ఆ యొక్క పశువుల వ్యర్థాలను, మనకు వచ్చే పశువుల పేడను, వాటి మూత్రాన్ని మనం దిబ్బలో వేసుకొని దానిని కుళ్ళబెట్టుకొని మామూలుగానే మనం పొలాలకు వేసుకొని ఆ వేసిన పొలాలకు తప్పనిసరిగా చిరుధాన్యాల పంటలనే వేసుకోవడం మంచిది. ఎందుకని చిరుధాన్యాల పంటలకి ఎక్కువగా రసాయనిక ఎరువుల వినియోగం అవసరం లేదు, చీడపీడలు కూడా తక్కువే. కాబట్టి చిరుధాన్యాల పంటలను మనకు ఉన్న పొలాల్లో మనకు ఉన్న ఆ యొక్క పశువుల వ్యర్థాలతోటి మనం సాగు చేసుకోవచ్చు. వీటికి ఎక్కువగా రసాయనిక ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా చిరుధాన్యాల పంటలన్నీ కూడా స్వల్పకాలికం, 90 రోజుల నుంచి 100 రోజుల లోపల మన పంటకు చేతికి వస్తుంది. కనుక ఈ 3 నెలలు మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వాణిజ్య పంటల కంటే కూడా చిరుధాన్యాల పంటల్లో మనం అనుకున్న ఆదాయాన్ని పొందుకోవచ్చు, మనం అనుకున్న ఉత్పత్తులను కూడా సమయానికి మనము చేతికి తీసుకోవచ్చు.
1: మరి సేంద్రియ విధానంలో పంటలు పండిస్తే పెట్టుబడి తగ్గుతుందని చెప్పేసి అంటుంటారు. ఈ పాడికి సేంద్రియ వ్యవసాయానికి ఎటువంటి అనుబంధం ఉందంటారు?
0: తప్పకుండానండి. మనకు గోవుకు సంబంధించిన కానీ గేదెలకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా మన పొలాల్లో మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మనకు 2-3 పాడి పశువులు కానీ పాడి గేదెలు కానీ ఉన్నట్లయితే వాటి ద్వారా మనకు ప్రతిరోజు కూడా పేడ అనేది లభ్యమవుతూ ఉంటుంది. పేడతో

0: పాటు అవి తిన్న వ్యర్థాలన్నీ కూడా మనము ఒక పిట్లాగా తీసుకుని, అంటే ఒక చిన్న గుంతలాగా తీసుకుని.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పచ్చిరొట్ట సాగు ఆవశ్యకత, సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు ఈ అంశం గురించి దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసం పైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
3: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది.

ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. ఒక సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే రెండో విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది రెండో విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి మూడో విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకు ఉన్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర పథకం కింద మొదట విడత, రెండో విడత, మూడో విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేత అయినా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. ఇది దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా, అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మనిర్భర్ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి, అంటే బీలో పాటలో వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగటం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన రెండు శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోని జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి, అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతుందని తెలియజేస్తున్నాం.

0: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
1: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే విధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం, పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమైన వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీర్యాహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, 2వ విడతగా 15,000 రూపాయలు, 3వ విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణము 12 నెలల్లోను, 2వ విడత రుణము 18 నెలల్లోను, 3వ విడత రుణం 36 నెలల్లోను చెల్లించబడను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ 2వ విడత, 2వ విడత రుణం చెల్లించిన ఏళ్ళ 3వ విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును September 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, 2వ విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. 3వ విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పై వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వనిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, 2వ విడత కింద 5,513 మంది, 3వ విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
0: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, UPI వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలో

0: దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. యువవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన నదులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య, ఉద్యోగ సమాచారం. విద్యాదాన్ స్కాలర్షిప్ 2026. సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ఆర్థికంగా వెనుకబడి చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు కళాశాల విద్యను అభ్యసించడానికి 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాదాన్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుకోవటానికి ఆర్థిక సహాయంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు. అర్హులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చదువుతున్న విద్యార్థులు విద్యాదాన్ స్కాలర్షిప్కి అర్హులు. స్కాలర్షిప్ వివరాలు. విద్యార్థి చదివే కోర్సు కాలపరిమితిని బట్టి ఏడాదికి 10,000 రూపాయల నుండి 75,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందుతుంది. ఎంపిక విధానం. విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ, దరఖాస్తు ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసిన వారిని ఆన్లైన్ పరీక్ష, మౌఖిక పరీక్షకు పిలుస్తారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 26/2026, ఆన్లైన్ పరీక్ష తేదీ 5/7/2026. 15/7/2026 నుండి 15/8/2026 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇంటర్వ్యూలు లేదా పరీక్షలు నిర్వహిస్తారు. 25/7/2026 నుండి 25/8/2026 మధ్య తెలంగాణ విద్యార్థులకు ఇంటర్వ్యూలు, పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు విద్యార్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.vidyadhan.org. మీరింతవరకు విద్యా, ఉద్యోగ సమాచారం శీర్షికన విద్యాదాన్ స్కాలర్షిప్ పథకం గురించి వివరాలు విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

Wonderful time. Thunderful time. Your time. Your time.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు తెలుసుకోబోతున్న అంశం నదులు. భారతదేశ నదీ వ్యవస్థ ఎంతో విశాలమైనది మరియు వైవిధ్యభరితమైనది. దేశంలోని నదులను ప్రధానంగా హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు అనే రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. మొదటిగా హిమాలయ నదుల గురించి తెలుసుకుందాం. హిమాలయాల్లో పుట్టి ప్రవహించే నదులను హిమాలయ నదులు అంటారు. ఈ నదులు హిమాలయాల్లోనే మంచు కరగటం వలన ఏర్పడతాయి. అందువలన ఇవి ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. అందుకే వీటిని జీవనదులు అని కూడా పిలుస్తారు. హిమాలయ నదులని ప్రధానంగా మూడు నదీ వ్యవస్థలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి సింధు నదీ వ్యవస్థ, రెండు గంగా నదీ వ్యవస్థ, మూడు బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. ముందుగా సింధు నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. సింధు నది మానస సరోవరం వద్ద పుట్టి భారతదేశం ద్వారా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు జీలం, చీనాబ్, రాబి, బియాస్, సట్లెజ్. ఇది ఆసియాలోనే అతిపెద్ద మరియు ముఖ్యమైన నదీ వ్యవస్థల్లో ఒకటి. ఇది చైనా, భారతదేశం, పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు పూర్తి నియంత్రణ ఉంటుంది. పశ్చిమ

0: మొదలైన సింధు, జీలం, చీనాబ్ జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. 1960 సెప్టెంబర్ 19వ తేదీన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సింధు నది జలాల పంపిణీ ఒప్పందం జరిగింది. రెండవది, గంగా నదీ వ్యవస్థ. ఉత్తరాఖండ్లోనే కుమయూన్ హిమాలయ పర్వత శ్రేణుల్లో గంగోత్రి వద్ద జన్మించి ఉత్తర భారతదేశం మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగానది. గంగానది యొక్క ప్రధాన ఉపనదులు యమున, కోసి, గండక్, గగ్రు. ఈ నది 2525 కిలోమీటర్ల పొడవైన అతిపెద్ద నదీ పరివాహక వ్యవస్థ కలిగి ఉంది. ఈ నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగోత్రి వద్ద ఉద్భవించిన గంగానది భగీరథి, కేదార్నాథ్ సమీపంలో ఉద్భవించే అలక, నంద అనే రెండు నదుల కలయికతో గంగానదిగా ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సుందర్బన్ డెల్టాను ఏర్పరుస్తుంది బంగాళాఖాతంలో కలవటానికి ముందు. ఈ నది యొక్క ఉపనదులను ఎడమ తీర, కుడితీర ఉపనదులుగా విభజించవచ్చును. తరువాత బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. బ్రహ్మపుత్ర నది టిబెట్లోనే కైలాష్ పర్వతం వద్ద చమయుంగ్ డంగ్ హిమానీ నదం వద్ద ఉద్భవించింది. ఈ నదిని టిబెట్లో శాంగ్పో అని పిలుస్తారు. బంగ్లాదేశ్ మీదుగా ఈ నది భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ప్రవహించి బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది భారతదేశంలోకి ప్రవేశించేటప్పుడు సియాంగ్ లేదా దియాంగ్ నదిగా పిలుస్తారు. అస్సాంలోనే సాదియా పట్టణం వద్ద లోయలోకి ప్రవేశించిన తర్వాత అధికారికంగా బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. ఇక్కడే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజులిని ఏర్పరుస్తుంది. బ్రహ్మపుత్ర నది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద నది. తరువాత ద్వీపకల్ప నదుల గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో పీఠభూమి ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదులు ద్వీపకల్ప నదులు. ఇవి హిమాలయ నదుల వలె జీవనదులు కావు, పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ప్రవహిస్తాయి. కాబట్టి వీటిని వర్షాధార నదులు లేదా ఋతుపవన ఆధారిత నదులుగా పిలుస్తారు. ప్రవహించే దిశను బట్టి ఈ నదులను 2 రకాలుగా విభజించవచ్చు. మొదటగా తూర్పుగా ప్రవహించే నదులు, 2 పశ్చిమంగా ప్రవహించే నదులు. తూర్పుగా ప్రవహించే నదులు పశ్చిమ కనుమలు లేదా పీఠభూముల్లో జన్మించి తూర్పు వైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే ముందు పెద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. వాటిలో ప్రధానంగా మొదటిది గోదావరి నది. ఇది మహారాష్ట్రలోనే నాసిక్ వద్ద గల త్రయంబకేశ్వరంలో జన్మిస్తుంది. దీన్ని దక్షిణ గంగా లేదా వృద్ధగంగా అని కూడా పిలుస్తారు. రెండవది కృష్ణానది. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో గల మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. మూడవది కావేరీ నది. ఇది కర్ణాటకలోని కొడగు జిల్లాలో గల తలకావేరి, బ్రహ్మగిరి కొండల వద్ద జన్మిస్తుంది. మరొకటి మహానది. ఛత్తీస్గఢ్లోనే సహావా కొండల్లో జన్మించి ఒడిషా గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. పశ్చిమంగా ప్రవహించే నదులు. ఈ నదులు తూర్పు లేదా మధ్య భారతంలో జన్మించి పశ్చిమ వైపుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇవి డెల్టాలను ఏర్పరచుగాని ఎస్చువరీలు అనగా నదీ ముఖద్వారాలను ఏర్పరుస్తాయి. వాటిలో మొదటగా నర్మదా నది. ఈ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది. తపతి, తాపి మధ్యప్రదేశ్లోని సాత్పుర పర్వత శ్రేణుల్లో ముల్తాయి వద్ద జన్మిస్తుంది. మాహీ నది మధ్యప్రదేశ్లో జన్మించి రాజస్థాన్, గుజరాత్ల గుండా ప్రవహిస్తుంది. సబర్మతి నది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో జన్మించి గుజరాత్ గుండా ప్రవహిస్తుంది. చివరగా లూనీ నది. ఇది ఒక అంతర్భూభాగ నది. ఆరావళి కొండల్లో జన్మించి గుజరాత్లోని కచ్రన్, చిత్తడి నేలల్లో కలిసిపోతుంది. మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నదుల గురించి తెలుసుకున్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం, ఈ అంశం గురించి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ఆశల జీవని ఆశయాల వాహిని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: ఆశల జీవని ఆశయాల వాహిని. మనది వేదాలు వెలిసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని. ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతి వైపు మేలి మలుపు. అందుకే భారతజనని నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీ జనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయ నేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి. కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నరనరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు, చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశేశ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీపాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి, అందరి పురోభివృద్ధి కోసం, అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు. మన దేశాన్ని, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ, దశ,

మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్యవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5వ స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత్ భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి. కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికితోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటాశాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం, వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణిదాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెల నెలా మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019 మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్నా. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు, లక్షల సంఖ్యలో

ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్టాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా

0: మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రా రుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ, శాంతి బహుమతి విజేత. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 ఇంతలైంది. సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడమూ శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మనదేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజ సేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షర రూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితో పాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
1: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% डिक्लाइन आया है जो कि एक बहुत बड़ी छलांग है और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड.
0: పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్

0: విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనామార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ
1: ఎన్టీఏ రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మైనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కీ పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే. మై పూరా ఆశ్వస్త హూం, ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై. ఎన్టీఏ నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగీ.
0: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ
2: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan West Bengal and Sikkim regions during.
0: MNREGA sthanamlo teesukochina Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen VBG Ramjee padakanni amalu cheseenduku kendra prabhutvam rashtralu కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ

0: పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం దేవి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. గీత రచన జొన్నవితల రామలింగేశ్వరరావు, సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మావి చిగురు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు ఎస్వి కృష్ణారెడ్డి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: భాస్కర్ భట్ల, రవికుమార్ గీత సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించగా, జెస్సీ గిఫ్ట్ సుజాత పాడిన పాట వింటారు. చిత్రం హంగామా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వెన్నెల కంటి గీత సాహిత్యానికి విద్యాసాగర్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు. చిత్రం చంద్రముఖి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం 9

అంటూ కోరుతున్న అభిమాన శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాటని విందాం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో మొదటి పాటని కోరుతూ అందిన మొదటి ఉత్తరం, పాండవ వనవాసం చిత్రం నుండి హిమగిరి సొగసులు పాటని ప్రసారం చేయ

ఈ ఉత్తరాన్ని సికింద్రాబాద్ కనాజీగూడ ఇందిరానగర్ నుండి పంపారు. పంపినవారు శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి. వారు కోరుతున్నారు మహాపురుషుడు చిత్రం నుండి జి ఆనంద్ గారు గానం చేసిన ప్రతి వసంత వేళలో పలకరించు సాంగ్ని ప్రసారం చేయమంటూ తప్పకుండానండి మీకోసం మీరు మెచ్చిన గీతం.

గీతమాలిక కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా యొక్క నమస్కారాలండి. శ్రోతలు కోరిన పాటల కార్యక్రమంలో వారు కోరుతున్నారు కార్తీక దీపం సినిమా నుండి ఆరణీకుమా ఈ దీపం అనే పాట వినిపించగలరు అంటూ కోరుతున్న అభిమాన శ్రోతలు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధ, మొన్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరి ఉత్తరాన్ని ఏలూరు నుండి పంపారు. తప్పకుండానండి, మీకోసం మీరు వచ్చిన గీతం విందాం.

పోకిరి చిత్రం నుండి ఢోలే ఢోలే పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపిన శ్రోతలు కట్ల రాజేశం, సరోజిని, మాయా, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. తప్పకుండానని మీకోసం విరమించిన పాట.

సినిమా పేరు మనసు మాంగళ్యం. పాడినవారు ఘంటసాల పి సుశీల. పాట ఏ శుభ సమయంలో ఈ చెలి హృదయంలో నీ ప్రేమ గీతం పలికింది, ఎన్నెన్నో ఆశలు రేపినది. పాట రచన దశరథి, సంగీతం పెండ్యాల అంటూ వివరాలతో కూడిన ఉత్తరాన్ని పంపినవారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం శ్రీధర్, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికశ్రీ. మీకు మా నమస్కారాలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా మా యొక్క నమస్కారాలు అండి. పాట విందాం మరి.

ఈనాటి మన గీతమాలిక కార్యక్రమానికి చివరిగా అందిన ఉత్తరం. ఈ ఉత్తరం చౌటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా నుండి పంపారు. పంపిన వారు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, రుద్రగణేష్. వారు కోరుతున్నారు, మనుషులు మారాలి చిత్రం నుండి చీకటిలో కారు చీకటిలో పాటని ప్రసారం చేయమంటూ. తప్పకుండానండి.

మీరింతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథా కాలక్షేపం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ताम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मके गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థలమేదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపమందున్న కాలటి అగ్రహారమనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది ఏమైనా అతడారేండ్ల వయస్సుకి

ఇలా గురువుల సాన్నిధ్యం అన్న అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధుక పాత్రయందు ఉంచిందాయిల్లాలు. శంకరుడు ఆమె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు. శ్రీమహాలక్ష్మి.

బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్ధానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటి దాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవృషప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణతత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు అటుతనయ అభిమతమున గడ్డుతవులు అమ్మ

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలి చేయి పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయువు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగాని ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితిమే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వయుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నను సరే, నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను, సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

స్వామి, నేను నిర్వికల్పుడను, నిరాకార స్వరూపుడను, సర్వవ్యాపకుడును. ఇంద్రియములతో నాకెప్పుడూ ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందువలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత ఉధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు, గోవిందాశ్రమమత్తరి

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకొని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు గోవిందదేశకుని ఆశీసులు గొని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరుడు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతూ మోఖముద్గరమను పేర అప్పటికప్పుడు 12 శ్లోకములు చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపు, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు విక్రంకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా

ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు భ్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే

0: కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా, అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా?
1: సర్వవ్యాపకమాత్మ ఎందు తొలగు

ఏమేమి దూరముగా పొమ్మను చుంటివి, దూరముగా పో అను చుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకముగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనగి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడుటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగుని నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు. స్వారద్ది సమలంక్రియా గరిమ ప్రస్థానత్రయ భాక్య పింపా రంగారచయ శంకరుడు.

ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు,

స్వామి, అపరశంకరులగు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులగు మీరును ఇలా వాదించుడుకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు వ్రాయించదలిచి వెళ్ళగా, అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినా నువ్వు వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించుడికే నిశ్చయించుకుని అన్నాడు. ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనం లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవును అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండనమిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,

స్వామి, నేను నా భర్తకు అర్థాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు కానీ మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వాని లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందుకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర రుద్ర ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయ భారతి మండనమిశ్రులు ఇరువురు కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వారినిగా పరిగ్రహించాడు. ఉభయ భారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడువని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడువని నేను ఎరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరేనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్న తల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివ సాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయిత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్ర దేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా, ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారము కడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదుల వారు వేం చేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య, మీమాంస, బౌద్ధ, జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

అశరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగానే శారదయే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీవంటే నాకంతే చాలు. నేను ఈ పీఠమును ఎక్కువ ప్రధానం కాదు అనగానే దేవతల హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 11:10 దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.5 MHz పై ప్రభాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.